ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 24వ రోజు క్రీస్తు శకం, 2026 జూన్ 14వ తేదీ ఆదివారం, నెల్లిమిది సమయం 5:53:40. శ్రోతలందరికీ శుభోదయం.

ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో ఆచార్య తిరుమల రచించిన భక్తిగీతాలు 6:35 పొలం పనులు, మొక్కజొన్న రకాలు, ఎంపిక సాగులో మెళకువలు ఈ అంశాల గురించిన వివరాలు తెలుసుకుంటారు. ఉదయం 7:00 హైదరాబాద్ జిల్లా సమగ్ర నివేదికను అందిస్తారు శ్రీ పి నరేంద్రబాబు. ఈ ఉదయం 7:15 ఈ మాసపు పాట వందే మాతరం అంది మాతరం. రచనా సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి సిస్ట్లా శారద, శ్రీ డివి మోహన్ కృష్ణ. ఈ ఉదయం 7:20 చిత్రసీమ, 7:35 క్రైస్తవ భక్తి గీతాలు స్తుతిమాల. ఉదయం 8:35 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. ఉదయం 10:03 హైదరాబాద్ సినీ సీమను మార్చేసిన ఘట్టానికి 90 ఏళ్లు. ప్రముఖ జర్నలిస్ట్, సినీ విశ్లేషకులు, చరిత్రకారులు డాక్టర్ రెంటాల జయదేవ్ గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ. మధ్యాహ్నం 12:10 యువవాణి తెలుగు కార్యక్రమాలు, 12:40 హిందీ కార్యక్రమాలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో సోషల్ వర్కర్, సంఘసేవకురాలు విఎస్ రాజ్యలక్ష్మి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి. 2:30 బాల వినోదం చిన్నారుల కార్యక్రమంలో శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం బండ్లగూడ విద్యార్థులు సమర్పించు కదంబం. 3:00 సమన్వయ నాటక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శశిరేఖ పరిణయం కథను చింది యక్షగానాన్ని వినిపిస్తారు శ్రీ గడ్డం శంకరయ్య బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎత్తుమడుల పద్ధతిలో సోయా పంట సాగు ఈ అంశం గురించిన వివరాలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ గురించి కృషి విజ్ఞాన కేంద్రం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త ఆకాశవాణి సహాయ సంచాలకులు శ్రీ ఎస్ రామ్ గోపాల్. రాత్రి 8:03 కరెంట్ అఫైర్స్, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో జేఎస్ శ్రీరామ్ గారి కర్ణాటక గాత్ర కచేరి వాద్య సహకారం, విఎస్పి గాయత్రి శివాని వయోలిన్, పెరవల్లి జయభాస్కర్ మృదంగం, ఎం చంద్రకాంత్ ఘట్టం. ఇక రాత్రి 11:10 ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఎన్ఎస్డి ఆకాశవాణి వారు రూపొందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రలే. ఇవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఈ ఉదయం 10:03 హైదరాబాద్ సినీ సీమను మార్చేసిన ఘట్టానికి 90 ఏళ్లు. ప్రముఖ జర్నలిస్ట్, సినీ విశ్లేషకులు, చరిత్రకారులు డాక్టర్ రెంటాల జయదేవ్ గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:03.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతల కోసం ఈరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు రెవరెండ్ గొల్లపల్లి శ్యామ్ ప్రసాద్ గారు. 6:15 భక్తి రంజని.

0: ఆకాశవాణి సమయం 6 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: आकाशवाणी समाचार के साथ मैं मुकेश कुमार बल. प्रधानमंत्री नरेंद्र मोदी दो देशों फ्रांस और स्लोवाकिया की यात्रा के पहले चरण में फ्रांस के शहर नीस पहुंच गए हैं. G7 शिखर सम्मेलन में भाग लेने के अलावा

0: క్రీస్తు విశ్వాసులు అనేక శోధనలకు గురవుతారు, గురవుతున్నారు. సాతాను ఓ శోధకుడు, అబద్ధికుడు, మోసగాడు. 1 పేతురు 5:8 ఇలా తెలియజేస్తుంది, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. క్రైస్తవ జీవితంలో శోధనుడు సర్వసాధారణం. ఒక్కొక్క విశ్వాసిని సాతాను శోధనల ద్వారా తొందర చేస్తాడు. వాడు ఈ దౌర్జన్యాన్ని 2 రంగాల ద్వారా జరిగిస్తాడు. మొదటిది లోకాశల ద్వారా, 2వది శరీరేచ్ఛల ద్వారా. 1 యోహాను 2:15 ఇలా హెచ్చరిస్తుంది, ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అదే రీతిలో 1 యోహాను 2:16 ఇలా హెచ్చరిస్తుంది, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవబుడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఆది దంపతులైన ఆదామావలు పతనమైనప్పటి నుండి మానవ జాతిని అంతటినీ వారి శరీరేచ్ఛలే శాసిస్తున్నాయి. దేవుని వాక్యం శోధన గూర్చి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను బోధిస్తుంది. యాకోబు పత్రిక 1:12-15 ఈ యొక్క సత్యాలు తెలియజేయబడ్డాయి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తాను ప్రేమించువారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కల్పబడినవాడే శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రభువైన యేసుక్రీస్తు కూడా శోధనలు ఎదుర్కొన్నాడు, వాటన్నిటినీ ఎదిరించి జయించాడు. హెబ్రీ పత్రిక 4:15 ఇలా తెలియజేస్తుంది, యేసు మనవలే అన్ని విషయాల్లో శోధింపబడినా ఆయన పాపం లేనివాడిగా ఉండెను. శోధన పాపము కాదు, కాని శోధనకు లొంగిపోవడం పాపం. క్రీస్తు విశ్వాసులు ఓ ప్రత్యేక జనాంగమని Romans 6:3-11 వాక్య భాగంలో వివరించబడింది. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన వీరు ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందారు, ఆయనతో పాతిపెట్టబడినారు, ఆయనతో లేపబడ్డారు. వారి ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సెలివేయబడింది. కనుక పాపం విషయమై మృతుడుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనిడి. శోధనకు పరిష్కారము యాకోబు పత్రిక 4:7 ఇవ్వబడింది, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ అద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉండాలంటే ఆయన ఆజ్ఞలు కట్టడలు తెలిసి ఉండాలి, అప్పుడు అపవాదిని ఎదిరించాలి. వాడు మనకు ఏ హాని చేయలేడు, వాడు పారిపోతాడు. దేవుడు ఈ మాటలను శ్రోతలనందరినీ దీవించునుగాక. ఆమెన్.
1: మీరింతవరకు రెవరెండ్ గొల్లపల్లి శ్యాంప్రసాద్ గారు అందించిన బైబిల్ సూక్తులు విన్నారు. బైబిల్ సూక్తుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్ 14 ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నంబర్ కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
1: ఆకాశవాణి సమయం 6:15. భక్తిరంజని ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఆచార్య తిరుమల రచించిన భక్తి గీతాలు విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

పొలం పనులు, వ్యవసాయదారులకు సూచనలు, సలహాలు. ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో మొక్క

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు మొక్కజొన్న రకాలను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి, ఆధునిక సాగులో ఎటువంటి మెలకువలు చేపట్టాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు మన రైతు సోదరులందరికీ. మన రాష్ట్రంలో వర్షాధారంగా పండించే పంటలలో వరి, ప్రత్తి, తర్వాత మొక్కజొన్న ముఖ్యమైనది. అలాగే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే ప్రధానమైన పంటగా దీనిని గుర్తించడమైనది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మొక్కజొన్న పంటకి మంచి మార్కెట్ ఉండడంతో రైతులు ఈ పంట సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నప్పటికీ వివిధ కారణాల వల్ల రైతులు ఆశించిన స్థాయిలో అధిక దిగుబడులు సాధించలేకపోతున్నారు. సారవంతమైన భూముల్లో ఈ పంటను సాగు చేయకపోవడం, వర్షాభావ పరిస్థితుల వలన విత్తనం ఆలస్యం వేయటం, పంట కాలంలో బెట్ట పరిస్థితులను ఎదుర్కోవడం, మొలక దశలో మొక్కలు నీటి ముంపునకు గురి కావడం, కీలక దశల్లో తగిన మోతాదులో ఎరువులు వేయలేకపోవడం, అధిక వర్షాల వలన కలుపు నివారణ సకాలంలో చేయలేకపోవడము, పంట సున్నిత దశల్లో తేమ అందకపోవడము, చీడపీడలను నివారించడంలో తగు జాగ్రత్తలు తీసుకోలేకపోవడము ప్రధానమైనవిగా శాస్త్రవేత్తలు గుర్తించి మనకు వివరిస్తున్నారు. ఇక నేలల విషయానికి వస్తే, సారవంతమైన, నీరు ఇంకే నల్లరేగడి, ఎర్ర నేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలలు మొక్కజొన్న సాగుకు అనుకూలమైనవి. చౌడు, నీరు ఇంకని భూములు సాగుకు పనికిరావని నిక్కచ్చిగా తెలియజేస్తున్నారు. ఇక విత్తే కాలం వివరానికి వస్తే, సాధారణంగా వర్షాధారపు పంటను జూన్ 2వ వారం నుండి జూలై 2వ వారం వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితుల్లో స్వల్పకాలిక రకాలతో జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. ఇక రకాల గురించి ఈ విధంగా, రకాల ఎంపిక సాగు చేసే ప్రాంతం మీద ఆధారపడి ఉంటుంది. అధిక వర్షపాతం గల ప్రాంతాల్లో దీర్ఘ, మధ్యకాలిక రకాలను సాగు చేసుకోవాలి. వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాల్లో తేలిక నేలలకు స్వల్పకాలిక రకాలు అనుకూలమైనవిగా సిఫారసు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. మొక్కజొన్న రకాలను తప్పనిసరిగా ధృవీకరించబడిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల నుండి మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కొన్ని రకాలను ఈ విధంగా సిఫారసు చేస్తుంది. కాండం తొలుచు పురుగు, ఆకు ఎండు తెగులు, పూత తర్వాత వచ్చే కాండంకులు తెగులను తట్టుకొని ఎకరాకు 35 నుండి 40 క్వింటాల దిగుబడినిచ్చే రకం నల్లరేగడి భూముల్లో, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో 95 నుండి 100 రోజులలో పంట కోతకొస్తుంది. గుండ్రని నారింజ రంగు గింజల రకం కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండటం వలన పశుగ్రాసంగా వాడుకోవచ్చు. తర్వాత DHM-117 రకం కాండం తొలుచు పురుగు, ఆకు ఎండు తెగులు, పూత తర్వాత వచ్చే కాండంకులు తెగులును తట్టుకొని ఎకరాకు 35 నుండి 40 క్వింటాల దిగుబడినిచ్చే రకం నల్లరేగడి భూముల్లో, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో 95 నుండి 100 రోజుల్లో పంట కోతకొస్తుంది. గుండ్రని నారింజ రంగు గింజల రకం కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండటం వలన పశుగ్రాసంగా వాడుకోవచ్చు. తర్వాత DHM-121 రకం. ఈ మొక్కజొన్న రకము ఆకు ఎండు, పూత తర్వాత వచ్చే కాండంకులు తెగులను, కాండం తొలుచు పురుగును కొంతవరకు నీటి ఎద్దడి తట్టుకోగల రకం. 90-95 రోజుల్లో పంట చేతికొచ్చి ఎకరాకు 28 నుండి 30 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇక కరీంనగర్ మొక్క ఒకటి. ఏ ప్రాంతంలో అయితే ఎండు తెగులు సమస్య ఉందో ఆ పొలాల్లో సాగు చేసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చు. ఈ రకం 95-100 రోజుల పంట కోతకొచ్చి ఆకు ఎండుతో పాటు తృప్పు తెగులును తట్టుకొని ఎకరాకు 30-35 క్వింటాల దిగుబడినిస్తుంది.

ఇక కరీంనగర్ మక్కా, ఏదైనా కారణాలతో ఋతుపవనాలు ఆలస్యమైతే జూలై చివరి వరకు విత్తుటకు అనువైన రకం. ఈ రకం 90 నుండి 95 రోజుల పంట కోతకొచ్చి ఎకరాకు 25 నుండి 30 క్వింటాల దిగుబడి వచ్చి కాండం కుళ్ళు, పొడతెగులు, ఆకు ఎండు తెగులను తట్టుకుంటుంది. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన మొక్కజొన్న రకాలను ఎంపిక చేసుకొని విత్తుకొని చక్కటి లాభాలు గడి

0: శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన మొక్కజొన్న రకాలను ఎంపిక చేసుకుని విత్తుకొని చక్కటి లాభాలు గడించగలరని రైతులందరినీ కోరుతున్నారు.
1: మీరింతవరకు మొక్కజొన్న రకాల ఎంపిక, సాగులో మెళకువలు ఈ అంశంపై వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం మరొక వాణిజ్య ప్రకటన.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 Section 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఈ సాయంత్రం 6:50 ఎత్తుమడులు పద్ధతిలో సోయా పంట సాగు, ఈ అంశం గురించిన వివరాలు వ్యవసాయ సూచనలో తెలుసుకుంటారు. అలాగే 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ గురించి కృషి విజ్ఞాన కేంద్రం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఈ రాత్రి 7:15 మరి శ్రోతలకు రేపు సాయంత్రం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం అంటే 15వ తేదీ జూన్ నెల సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వానాకాలంలో మేలైన పశుగ్రాసాల సాగు, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారు రైతులు, పశుపోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణికమైన సమాధానాలు, సలహాలు అందిస్తారు. ఆసక్తిగల రైతులు, పశుపోషకులు, పశుపాలకులు ఫోన్ చేయండి, సరియైన సమాధానాలు, సలహాలు పొందండి. మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ను జత చేసి 2324-0852, ఇంకొక నంబర్ 2324-0853, ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చును. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రసారమవుతుంది, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.

0: పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు.
0: ఆకాశవాణి సమయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ది కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్దికి జలధార జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జలధార పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉపాధి హామీ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి మిగులు ఉన్న ప్రాంతాలను నీటి కొరత ఉన్న ప్రాంతాలతో అనుసంధానించే పనులు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. జలధార కింద చేపట్టే చెక్ డ్యాములు, ఇంకుడుగుంటలు, పంటకుంటలు, కాంటూర్ కందకాల పునరుద్ధరణ పనుల్లో జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. చిన్న వాగుల అభివృద్దికి వాల్మీకిపురం వాగు అభివృద్ది నమూనాను పరిశీలించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల సింగపూర్ పర్యటనకు ఈరోజు బయలుదేరనున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో సింగపూర్ ప్రధాని, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అలాగే స్టార్టప్లు, సెమీకండక్టర్ రంగం, పట్టణాభివృద్ది, పెట్టుబడుల అంశాలపై పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. సీఏఐ పార్ట్నర్షిప్ సమ్మిట్, పెట్టుబడుల సన్నాహక రోడ్ షోలో పాల్గొంటారు. అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు, రాష్ట పారిశ్రామిక అభివృద్దికి పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు సింగపూర్లో పర్యటిస్తారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాకాలం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలపై హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డుతో పాటు ఇతర సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వర్షాల కారణంగా నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక బృందాలను మోహరించాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ముందస్తు ప్రణాళికతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లా బొల్లవరం హౌసింగ్ లేఅవుట్ను స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్దిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఎవరైతే థర్డ్ ఆప్షన్ లో కాంట్రాక్టర్ మోసం చేశారో వారి మీద క్రిమినల్ కేసులతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి మరి డిపార్ట్మెంట్ ని ఆదేశించడం, కలెక్టర్స్ కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇక మిగతా శాఖ పరంగా అవకతవకలు జరుగుంటే కొంతమంది అధికారుల మీద ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, ప్రతి పేదవాడికి ఇల్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది.
0: రాజధాని అమరావతి అభివృద్ది కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలోని హరిచంద్రపురం, వడ్డమాను గ్రామాల్లో నిన్న నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొని రైతులతో సమావేశమయ్యారు. భూ సమీకరణ విధానంపై రైతులు వ్యక్తం చేసిన సందేహాలకు ఈ సందర్భంగా మంత్రి సమాధానాలిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: ఏదైతే ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చామో ఆ 3 గ్రామాల్లో 46.9% ఇచ్చేశారు. ముఖ్యమంత్రి గారు త్వరలో ఈ ఏరియాలో ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీ ప్లాన్ చేస్తామన్నారు. దానికి యాక్చువల్ గా ఈ గ్రామాలను కూడా చేయమని యాక్చువల్ గా ఇక్కడ భాష్యం ప్రవీణ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా ఇంతవరకు ల్యాండ్ తీసుకుంటే రీసర్వే ఒకటి, ఆ 22A కావచ్చు, ఇనామ్ కావచ్చు, వాటి మీద మీరు కొద్దిగా ఫోకస్ చేసి వీలైన తొందరలో కంప్లీట్ చేయండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా కోట్లాది మంది యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రధానమంత్రి ప్రోత్సాహంతో దేశంలో స్టార్టప్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఇది యువతను ఉద్యోగాలు అన్వేషించే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి జలధార జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్

0: కొన్నారు. యువతకు కొత్త అవకాశాలను కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, వారి నైపుణ్యాలతో దేశాన్ని వికసిత్ భారత్గా మార్చే పునాదిని వేస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్దే కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన నిన్న ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇప్పటి వరకు అందిన 408 వినతుల్లో 318 వినతులను పరిష్కరించామని, మిగిలిన వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, పరిశ్రమలు, డేటా సెంటర్లు, స్టీల్ ప్లాంట్లు, తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయకుండా P4 పేరుతో కొత్త కార్యక్రమాన్ని తీసుకురావటం మహిళలను మోసం చేయడమేనని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకురాలు విడదల రజని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, 2 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి ఆడబిడ్డ నిధి పథకాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు. ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. ఒక్కో మహిళకు 2 ఏళ్లకు 36,000 రూపాయల చొప్పున రాష్ట్రంలోని సుమారు 2 కోట్ల మంది మహిళలకు 72,000 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం బాకీ పడిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపాలెం, సమిశ్రగూడెం, అట్లపాడు, D3 పెండ్యాల గ్రామాల్లో నిన్న పర్యటించిన ఆయన 2వ విడత పల్లె పండుగ కార్యక్రమంలో నిర్మించిన పలు అంతర్గత రహదారులను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. రక్తదానం చేసేవారికి కృతజ్ఞతలు తెలియజేయడం, రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి ఈ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించేలా ప్రోత్సహించడం, రక్తదానం వల్ల శరీరానికి కలిగే మేలును తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. రక్తంలోని గ్రూపులను కనుగొన్న ఆస్ట్రియా, అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన జీవశాస్త్రవేత్త, వైద్యులు కార్ల్ ల్యాండ్స్టీనర్ జయంతి అయిన జూన్ 14 రక్తదాతల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ కేంద్ర అధికారి నారాయణ వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, అభివృద్దికి జలధార, జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ది కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తా శ్రూయంతాం, ప్రవాచిక సాధన శర్మ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ దేశస్య నీస్ నగరం సంప్రాప్తవాన్. భారతీయ ప్రవాసీ జనైః తస్య హార్దికం స్వాగతం కృతం. భారతస్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహోదయః రాత్రౌ ఫ్రాన్స్ స్లోవాకియా దేశయోః యాత్రయాః ప్రథమచరణి నీస్ నగరం సంప్రాప్తవాన్. తత్ర ఫ్రాన్స్ దేశస్య వరిష్ఠాధికారిభిః తస్య హార్దికం స్వాగతం కృతం. తత్

0: లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా 10,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే సిలిండర్ అందిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం 67,763 ఉద్యోగాలు భర్తీ చేశామని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. 22,500 కోట్ల రూపాయలతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి 1,20,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు పరిధిలో FCDA కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనులను మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అంతర్జాతీయ వసతులతో ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని వారు అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ నగరం రాష్ట భవిష్యత్తును మార్చబోతోందని ధీమా వ్యక్తం చేశారు. పట్టణ పేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని రాష్ట హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. బంజారా హిల్స్ లో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సముదాయానికి మంత్రులు పొన్న ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, తొలి విడతగా మంజూరు చేసిన 100,000 ఇళ్లకు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి ఒక బలమైన వేదిక అని రాష్ట మంత్రి సీతక్క కొనియాడారు. ప్రజాభవన్లో జరిగిన స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, మహిళా సంఘాలకు రుణ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచామన్నారు. 24,000 కోట్ల రూపాయలు రుణాలు అందించి స్త్రీనిధి అద్భుత విజయం సాధించిందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కృష్ణకాంత్ పార్కులో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కాలుష్యమయం కాకుండా ఉండాలనేదే ప్రభుత్వ సంకల్పమని, ఈవీ వాహనాలు వాడాలని, ప్లాస్టిక్ ను నియంత్రించాలని పిలుపునిచ్చారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల నుంచి పుట్టిన రోజ్గార్ మేళా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ రైల్ కళారంగ్ లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ మంత్రిత్వ శాఖలకు ఎంపికైన 218 మంది యువతీ యువకులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్రం సిద్ధించిన ఆశయాలు నెరవేరలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. 6 గ్యారంటీలు, వడ్ల కొనుగోలు అంశాలపై ప్రజలను పక్కదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ది చెందాలంటే కేంద్ర నిధులు, డబుల్ ఇంజన్ సర్కారు అవసరమని, రాష్ట భవిష్యత్తు కోసం బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలనతో దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చారని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు కొనియాడారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన, కేంద్రం తెలంగాణకు 13 లక్షల కోట్ల నిధులు ఇచ్చినా కాంగ్రెస్, బీఆర్ఎస్ అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఈ నెల 25 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. 25 ఏళ్ల తర్వాత రాష్టంలో ఈ ప్రక్రియ జరుగుతోందని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు వెరిఫికేషన్ చేస్తారని తెలిపారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారని, అందులో 1 పూర్తి చేసి తిరిగి ఇవ్వాలని, 2వది ఓటరు దగ్గరే ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ఆన్లైన్లోనూ ఎన్యూమరేషన్ చేసుకునే అవకాశాలున్నాయని చెప్పారు. జూలై 31న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. తుది ఓటరు జాబితాను 1 అక్టోబర్ ప్రచురిస్తామని సీఈఓ తెలిపారు. తెలంగాణలో న్యాయవాదుల భద్రత కోసం రాష్ట ప్రభుత్వం తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రక్షణ చట్టం రాష్ట వ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్టు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లాయర్లపై జరుగుతున్న దాడులు, బెదిరింపులను అరికట్టడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తెచ్చారు.
1: ఇంతవరకు హైదరాబాద్ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు పి నరేంద్రబాబు. ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలిదశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రానున్న 3

0: నాలుగు రోజుల పాటు కేరళ, తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 దేశాల పర్యటనలో భాగంగా తొలి దశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్తో చర్చలు జరుపుతారు. భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభిస్తారు. ఇది భారత ఆవిష్కరణలు, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను ప్రదర్శించే ఒక ప్రతిష్టాత్మక వేదిక. సాంకేతికత, రక్షణ, ఆవిష్కరణలు, వ్యూహాత్మక వ్యవహారాలతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని సమీక్షించడానికి ఇరుదేశాల నాయకులు ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. అలాగే కీలకమైన ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు G7 సదస్సులో కూడా పాల్గొంటారు. ఫ్రాన్స్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధానమంత్రి తన పర్యటనలో 2వ దశగా స్లోవేకియాకు ప్రయాణమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన ఇరుదేశాల మధ్య సహకారానికి సరికొత్త మార్గాలను సుగమం చేస్తుందని, అలాగే ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని స్లోవేకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాత్సవ పేర్కొన్నారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆకాశవాణి ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ,
1: So the visit of Prime Minister to Slovakia is going to be a historical one because this will be the first ever visit by any Indian Prime Minister to Slovakia. So we are all looking forward for this visit and this is likely to enhance not only the political relations but also deepen economic engagements and open new avenues for cooperation in various sectors like defense, clean technology, cyber security, tourism and people-to-people contact.
0: వచ్చే వారం ఫ్రాన్స్లో జరగనున్న G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమవుతారని వైట్ హౌస్ తెలిపింది. ఈ చర్చల్లో ప్రధానంగా ఆర్థిక వృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పెట్టుబడి భాగస్వామ్యాలు, పలు ప్రపంచ భద్రతా సవాళ్లపై దృష్టి సారించనున్నట్టు ఒక సీనియర్ అధికారి తెలియజేశారు. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. మిత్రదేశాలు, భాగస్వాములతో సహకారాన్ని బలోపేతం చేసుకుంటూనే అమెరికా ఆర్థిక వ్యూహాత్మక ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ సదస్సు ఒక మంచి అవకాశం కల్పిస్తుందని వైట్ హౌస్ పేర్కొంది. దేశవ్యాప్తంగా గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో నేడు భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విద్యా వ్యవస్థ కలిగి ఉందని, కృత్రిమ మేధలో 2వ అతిపెద్ద మేధో సంపత్తిగా ఉందని, 2 లక్షల అంకుర పరిశ్రమలతో 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమ వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు 6 కోట్ల మంది యువత నైపుణ్యాభివృద్ధితో దేశం అపారమైన వృద్ధిని సాధించిందని అన్నారు. 12 కోట్ల రూపాయల ముద్రా రుణాలు, 300కు పైగా అంతరిక్ష పరిశ్రమల కల్పనతో నేటి భారత యువత ఉద్యోగ అన్వేషకులు మాత్రమే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని అమిత్ షా అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడ్కరీ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 58 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు అందజేసినట్టు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 కోట్ల మంది రైతులు వార్షికంగా ఆదాయాన్ని అందుకుంటున్నారని గుర్తు చేశారు. దేశంలోని ప్రధాన నగరాలు ఆర్థికంగా సుస్థిరమైన పర్యావరణం, సామాజిక సమ్మిళితంగా అధునాతన సాంకేతికతతో పటిష్టంగా ఉండాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి పీకే మిశ్రా ప్రసంగించారు. దేశంలోని పట్టణాల అభివృద్ది, సంస్థల సామర్థ్య బలోపేతంలో ఎన్ఐయుఏ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వేగవంతమైన ఆర్థిక అభివృద్ది, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు పట్టణీకరణతో అవకాశాలు సృష్టిస్తున్నందున భారత అభివృద్ది పదంలో ముందుకు సాగుతోందని మిశ్రా అన్నారు.
2: This milestone today is not only an occasion to celebrate an institution but also an opportunity to reflect on India's urban transformation and the path ahead as we move forward to achieve our goal of Viksit Bharat envisioned by our Prime Minister. India's development journey today is defined by confidence, aspiration and unprecedented transformation across infrastructure, technology, governance and urbanization.
0: నైరుతి రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 3 నుండి 4 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. ఈరోజు రాజస్థాన్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. రానున్న 3-4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పిడుగులు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 22.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 84 పరుగులతో నాటౌట్గా నిలిచారు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగుకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. శుభ్మన్ గిల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం కావడం ఆలస్యం అవడంతో 25 ఓవర్ల మ్యాచ్గా కుదించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 2వ వన్డే మ్యాచ్ ఈ నెల 17వ తేదీన లక్నోలోని ఏక్నా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 దేశాల పర్యటనలో భాగంగా తొలి దశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రానున్న 3-4 రోజుల పాటు కేరళ, తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి సమయం 7:15. ఈ మాసపు పాట వందే మాతరం అందీ మాతరం. ఈ మాసపు పాటకు రచనా సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, గానం శ్రీ డివి మోహన్ కృష్ణ, శ్రీమతి సిస్ట్లా శారద, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ. వినండి వందే మాతరం అందీ మాతరం ఈ మాసపు పాట.

0: మీరు ఇంతవరకు వందే మాతరం అందీ మాతరం ఈ మాసపు పాట విన్నారు. రచనా సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, గానం శ్రీ డివి మోహన్ కృష్ణ, శ్రీమతి శారదా శిష్ల, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఈ మాసపు పాట ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్ 14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

మానవత్వం అంటే ఇతరులకు హెల్ప్ చేయడం, పక్కవారికి ఆపదలో ఆదుకోవడం. ఏంటి సడన్గా మానవత్వం గురించి చెప్తుందని అనుకుంటున్నారా? దానికి మనం మాట్లాడుకోబోయే టాపిక్కి ఒక రిలేషన్ ఉంది. ఏంటంటే ప్రతి మనిషి ఆపదలో ఆదుకోవడమే మానవత్వం యొక్క సహజ లక్షణం, ఇతరుల పట్ల దయ కలిగి ఉండడం. ఈరోజుకు ఒక స్పెషల్ ఏంటి అంటే, ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీని మనం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. అర్థమైంది కదా నేను ఎందుకు చెప్పానో మానవత్వం గురించి? సురక్షితమైన రక్తం ఇంకా ప్లాస్మా అవసరాన్ని గుర్తించి ప్రాణాలను కాపాడే స్వచ్ఛంద రక్తదాతలను అభినందించడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు వాళ్ళని అభినందించడం మన కర్తవ్యం. రక్తదానం చేయడం ప్రాణదానం చేయడమే, అలాంటి వారికి మనం అభినందనలు తెలపాలి కదా మరి.

0: మాదిరి మానవత్వం యొక్క ఒక్క చుక్క రక్తం ఇవ్వండి, ప్రాణాలను కాపాడండి. ఈ సంవత్సరం ఈ నినాదంతో మనం ఈ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. వన్ డ్రాప్ ఫర్ హ్యూమానిటీ, బ్లూ బ్లడ్ సే, ఇది ఈ సంవత్సరం యొక్క నినాదం. అసలు ఈ రక్తదాతల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఎవరి గుర్తుగానూ ఇది మనం జరుపుకుంటున్నామో తెలుసా? ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ను కనుగొని నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త కారల్ ల్యాండ్స్టైనర్ జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. అందరికీ సురక్షితమైన రక్తం మార్పిడి అందుబాటులో ఉండేలా చూడడం, స్వచ్ఛంద రక్తదాతలను ప్రోత్సహించడమే ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం. ఈ విషయాలపై స్వచ్ఛంగా రక్తదానాన్ని ఇవ్వడం, సురక్షితమైన రక్తాన్ని ఇచ్చి ప్రాణాలను కాపాడడం, ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించడమే ఈ రక్తదాతల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అందరికీ సురక్షితమైన మరియు రక్త ఉత్పత్తులు లభించే ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు కృషి చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిస్తోంది. ఈరోజు చాలా హాస్పిటల్స్లో, స్వచ్ఛంద సంస్థల్లో ప్రత్యేక రక్తదాన శిబిరాలను నిర్వహించుకుంటాము. మరి దీని గురించి తెలుసుకునేందుకు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ప్రతి సంవత్సరం జూన్ 14 వరల్డ్ వైజ్గా రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటారు. తమ ఉదారతతో ప్రతిరోజు ప్రాణాలను కాపాడుతున్న లక్షలాది మంది స్వచ్ఛంద నిస్వార్థ దాతలకు ఇది ఒక ప్రపంచవ్యాప్త నివాళి. అత్యవసర పరిస్థితుల్లో ప్రసవాలు, చికిత్సలు, క్యాన్సర్ చికిత్స మరియు అనేక తీవ్రమైన వ్యాధులు, జీవితకాల సంరక్షణ సమయంలో రోగులకు మద్దతునిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య వ్యవస్థలకు వారి సేవలు ఎంతో అవసరం. ఈ సంవత్సరం ప్రచారం ఏమిటి అంటే, మానవత్వపు ఒక్క చుక్క రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి. ప్రధానంగా ప్రాణాలను కాపాడటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి రక్తదానం కేవలం ఒక వైద్యపరమైన చర్య మాత్రమే కాదని, అది సంఘీభావము, కరుణ, సామూహిక బాధ్యత యొక్క శక్తివంతమైన వ్యక్తీకరణ అని మనకు గుర్తు చేస్తోంది ఈ దినం. యావత్ మానవాళి ఒకే చుక్కతో ప్రతిఫలించగలిగే ఆలోచనలతో ప్రేరణ పొందిన ఈ ప్రచారం ప్రతి దాత మనందరినీ అనుసంధానించి రక్షించే ఒక జీవన ఆధారాన్ని ఏర్పరచడంలో ఎలా సహాయపడతారో తెలియజేస్తుంది ఈ రక్తదాతల దినోత్సవం ద్వారా మనకు. విజ్ఞాన శాస్త్రం, పరీక్షలు మరియు రక్త భద్రతా వ్యవస్థల్లో వచ్చిన పురోగతి రక్త మార్పిడిని మునుపెన్నడూ లేనంత సురక్షితంగా చేసినప్పటికీ, సురక్షితమైన రక్తం అనేది క్రమం తప్పకుండా స్వచ్ఛందంగా దానం చేయడానికి ఇష్టపడే ప్రజలపైనే ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ ముఖ్యంగా అల్ప మరియు మధ్య ఆదాయ దేశాల్లో అనేక దేశాలు సురక్షితమైన రక్తంని, రక్త ఉత్పత్తుల కొరతను మరియు వాటి నుంచి లభించే అసమాన ప్రాప్యతను ఎదుర్కొంటూనే ఉన్నాయి అని చెప్పవచ్చు.

ఇక ఈ సంవత్సరం ప్రధానంగా లక్ష్యాలు ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా క్రమమైన స్వచ్ఛంద వేతనం లేని రక్తదానంలో నిరంతర వృద్ధిని సాధించడము ఒకటి. మరొకటి, రక్తము ప్లాస్మా దానం యొక్క ప్రాణరక్షణ ప్రభావంపై అవగాహన పెంచడం. ఇంకా రక్తదాతలు కీలకమైన సహకారాన్ని ప్రముఖంగా చాటి చెప్పడము మరియు మన సంఘీభావాన్ని, మానవత్వం వంటి విలువలను ప్రోత్సహించడం కూడా మరొక విధానం. సురక్షితమైన రక్త మార్పిడికి సార్వత్రిక ప్రాప్యతను సాధించడానికి జాతీయ రక్త కార్యక్రమాలను బలోపేతం చేయడానికి, వాటిల్లో పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వాలు మరియు భాగస్వాములను ప్రోత్సాహంగా మనం అందరం ప్రోత్సహించాలి. మనందరం కలిసి ప్రతి ఒక్కరికి ప్రతి చోట అవసరమైనప్పుడు సురక్షితమైన రక్తం అందుబాటులో ఉండేలా చూద్దాం. ఇది ఈనాటి రక్తదాతల దినోత్సవం గురించిన వివరాలు.

మానవ స్వార్థతత్వ ప్రతిరూపమే యేసు సిలువ బలియాగం. మన కోసమే అయ్యను ఆయన బలిపశువు.

0: మీరింతవరకు స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 8 గంటలు. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత, అనంతరం మార్నింగ్ న్యూస్. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.
1: రాషన్ కే 15,000, సబ్జియో కే 2,000,
2: ఔర్ లైట్ బిల్ కే
1: అబ్ 0 రూపే కేసే దూ.
2: ఓహో, భూలి గయి థీ. అబ్ తో సోలర్ ప్యానల్ లగ్ గయే హై నా, తో జో 4,000 బచే హై ఉస్సే షాపింగ్ హో జాయే.
1: పక్కా.
3: పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా జుడనే కే లియే రిజిస్టర్ కరే pmsuryaghar.gov.in. హర్ ఘర్ సూర్య ఘర్.
4: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మై ముకేష్ కుమార్. प्रधानमंत्री नरेंद्र मोदी आज नीस में फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों के साथ बातचीत करेंगे. दोनों नेता भारत इनोवेट्स कार्यक्रम का उद्घाटन भी करेंगे. इसरो प्रमुख वी नारायणन ने कहा, भारतीय अंतरिक्ष अनुसंधान संगठन चंद्रमा पर 200 दिन तक काम करने में सक्षम लैंडर विकसित कर रहा है. मौसम विभाग ने कहा, दक्षिण पश्चिम मानसून के अगले 2-3 दिन में कर्नाटक, तेलंगाना, आंध्र प्रदेश, ओडिशा और दक्षिण छत्तीसगढ़ पहुँचने की संभावना. अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप का दावा, ईरान के साथ युद्ध समाप्त करने के समझौते पर आज हस्ताक्षर होंगे. इसके बाद हॉर्मुज जलडमरू मध्य सबके लिए खोल दिया जाएगा. भारत ने धर्मशाला में वर्षा से बाधित पहले एक दिवसीय अंतर्राष्ट्रीय क्रिकेट मैच में अफगानिस्तान को 7 विकेट से हराया और ICC महिला T20 क्रिकेट विश्व कप में आज शाम बर्मिंघम में

0: organized a landmark global online yoga session this morning as part of the celebrations leading up to the International Day of Yoga. The event, which witnessed participation from more than 130 countries, was held with the aim to create a new Guinness World Record for the most viewers on a YouTube live yoga stream. And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Shagun. Trump-Modi meeting on cards, PM lands in France, reads a headline in Hindustan Times, while the Economic Times reports Modi-Macron to inaugurate Bharat Innovates today, the event to help deep tech startups attract knowledge partnerships and funds. India flays lethal action on mariners. Jaishankar raises issue with Rubio, who warns against violations in Hormuz. Headlines The Pioneer. Lieutenant General Dheeraj Seth appointed next army chief. Will assume office on 30th of June, informs the Statesman. Rajnath praises rise in women's strength in IAF. Indian Air Force sees the commissioning of its first batch of women officers. Defence Minister says Operation Sindoor showed the forces capability to destroy enemy infrastructure with precision, cites the Hindu. Hindustan Times informs Anthropic has disabled its two most powerful AI models, Fable 5 and Mythos 5, on a US government order under the headline In a first, AI model pulled offline after US government intervenes. FSSAI bans use of pins, metallic wires in food packaging, reads a front page story in the Times of India. The FIFA World Cup 2026 may be attracting over 5 million strong live audience, but match attendees from India to be only about 30,000, far less than previous edition in 2022. High average costs, travel hurdles, results in tepid interest from Indian travellers, writes the Financial Express. And finally, in a piece titled Fashion to Furnace, some luxe gold watches fail the test of time. The Economic Times writes, as yellow metal price hit record high, vintage pieces are being melted down as the gold content value outstrip their resale worth. And with that, it's back to you, Shagun.
0: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with French President Emmanuel Macron and jointly inaugurate Bharat Innovates event in Nice today. Indian Space Research Organization developing long-life moon landers capable of surviving up to 200 days, says ISRO Chairman V. Narayanan. IMD says conditions are favourable for further advance of southwest monsoon into Karnataka, Telangana, Andhra Pradesh, Odisha and South Chhattisgarh during next 2 to 3 days. US President Donald Trump claims deal to end war with Iran will be signed today and Strait of Hormuz will be open to all immediately afterwards. India beat Afghanistan by 7 wickets in rain-affected first one-day international cricket at Dharamshala. And in ICC Women's T20 World Cup, India to begin their campaign against arch-rivals Pakistan in Birmingham this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:30. శ్రోతల కోసం మరోసారి ఈరోజు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు తెలియజేస్తాను. ఈ ఉదయం 10:03 హైదరాబాద్ సీమను మార్చేసిన ఘట్టానికి 90 ఏళ్లు. ప్రముఖ జర్నలిస్ట్, సినీ విశ్లేషకులు, చరిత్రకారులు డాక్టర్ రెంటాల జయదేవ్ గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ వింటారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:03. ఇక 12:10 యువవాణి తెలుగు కార్యక్రమాలు, 12:40 హిందీ కార్యక్రమాలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో సంఘ సేవకురాలు విఎస్ రాజ్యలక్ష్మి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి. 2:30 బాల వినోదం చిన్నారుల కార్యక్రమంలో శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం బండ్లగూడ విద్యార్థులు సమర్పించు కదంబం. 3:00 సమన్వయ నాటకం. 5:03 సాయంత్రం జానపద సంగీత కార్యక్రమంలో శశరేఖ పరిణయం కథను చింది యక్షగానాన్ని వినిపిస్తారు శ్రీ గడ్డం శంకరయ్య బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. ఇందులో ఎత్తుమడుల పద్ధతిలో సోయా పంట సాగు, ఈ అంశంపైన వివరాలు తెలుసుకుంటారు. ఈ ఉదయం 7:15 ఇల్లు వాకిలి.

వ్యవసాయదారుల కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ గురించి కృషి విజ్ఞాన కేంద్రం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త ఆకాశవాణి సహాయ సంచాలకులు శ్రీ ఎస్ రామ్ గోపాల్. 8:03 కరెంట్ అఫైర్స్, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ కార్యక్రమాలు, 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో జేఎస్ శ్రీరామ్ గారి కర్ణాటక గాత్ర కచేరి, వాద్య సహకారం విఎస్పి గాయత్రి శివాని వయోలిన్, పెరవల్లి జయభాస్కర్ మృదంగం, ఎం చంద్రకాంత్ ఘటం. ఈ కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఇక రాత్రి 11:10 ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఎన్ఎస్డి ఆకాశవాణి వారు రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం చేసే కార్యక్రమాలు. శ్రోతల కోసం మరోమారు గుర్తు చేస్తున్నాను.

0: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్ 14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టర్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 15వ తేదీ సాయంత్రం 7:10 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. వానాకాలంలో మేలైన పశుగ్రాసాల సాగు, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసోసియేషన్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారు రైతులు, పశుపోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణికమైన సమాధానాలు, సలహాలు అందిస్తారు. ఆసక్తి గల రైతులు, పశుపోషకులు, పశుపాలకులు ఫోన్ చేయండి, సరి అయిన సమాధానాలు, సలహాలను పొందండి. మా ఫోన్ నెంబర్లు 040 జత చేసి 2324-0852, ఇంకొక నంబర్ 2324-0853. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు.
2: ఈనాటి కార్యక్రమంలో ఎస్ శశాంక్ గారి వేణుగానం వింటారు. ఎంఆర్ గోపీనాథ్ వైలెన్ సహకారం, ఆర్ అనంతకృష్ణన్ మృదంగ సహకారం. ముందుగా అటుక ఆరాధని మనోరంజని రాగం ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామి రచన.

అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో ఎస్ శశాంక్ గారి వేణువ వింటున్నారు. ఎంఆర్ గోపీనాథ్ వైలిన్, ఆర్ అనంతకృష్ణన్ మృదంగ సహకారం. కార్యక్రమంలో ఇప్పుడు నిన్నే నమ్మితినయ్య, సింహేంద్ర మధ్యమరాగం, మిశ్రచాపుతాళం, మైసూరు వాసుదేవాచార్యుల వారి కీర్తన.

మీరింతవరకు ఎస్ శశాంక్ గారి వేణుగానం విన్నారు. ఎంఆర్ గోపీనాథ్ వైలిన్, ఆర్ అనంతకృష్ణన్ మృదంగ సహకారం. ఈనాటి అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

కార్యక్రమంలో ముందుగా సంపంగి ఈ చిత్రం కోసం గానం రచన వరికుప్పల యాదగిరి, గంటాడి కృష్ణ సంగీతాన్ని అందించిన ఈ పాట ఇప్పుడు విందాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న ఈ పాట ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాట చిన్నరాయుడు ఈ సినిమా నుండి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: చిత్రసీమలో తర్వాతి పాట దేవత. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గళం నుంచి జారివారిన వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: చిత్రసీమల తర్వాత మీరు వినబోతున్న ఈ పాటకు గానం ఎస్పీ చరణ్.

0: కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాగపూర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే రెండు నగరాల మధ్య 3.5 గంటల సమయాన్ని తగ్గిస్తుందని గడ్కరీ తెలిపారు. వచ్చే వారం ఫ్రాన్స్లో జరగనున్న G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమవుతారని వైట్హౌస్ తెలిపింది. ఈ చర్చల్లో ప్రధానంగా ఆర్థిక వృద్ది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పెట్టుబడి భాగస్వామ్యాలు, పలు ప్రపంచ భద్రతా సవాళ్లపై దృష్టి సారించనున్నట్టు ఒక సీనియర్ అధికారి తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఐగాట్ కర్మయోగి భారత్ ప్లాట్ఫామ్పై పరీక్షా కర్మయోగి పరీక్షా అధికారుల కోసం సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎన్టీఏ పరీక్షల పర్యవేక్షణ, ఇన్విజిలేషన్ ప్రక్రియలను బలోపేతం చేయడం, అలాగే ఆఫ్లైన్ పెన్ పేపర్ ఆధారిత పరీక్షలను సజావుగా, సురక్షితంగా, ప్రామాణిక పద్ధతిలో నిర్వహించేలా చూడడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా ఉంది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డు, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కృష్ణా జలాలను రాష్ట్రాల వారీగా పంచడానికి వీలుగా ట్రిబ్యునల్కు మరో ఏడాది గడువునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ట్రిబ్యునల్ గడువు 31 జూలైతో ముగియనుండటంతో 1 ఆగస్టు నుంచి 2027 జూలై వరకు పొడిగించారు. నైరుతి ఋతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3-4 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి సమయం 10:03 దాటి 40 సెకండ్లు. ఇప్పుడు వినండి, హైదరాబాద్ సినీ సీమను మార్చేసిన ఘట్టానికి 90 ఏళ్ళు. ప్రముఖ జర్నలిస్ట్, సినీ విశ్లేషకులు, చరిత్రకారులు డాక్టర్ రెంటాల జయదేవ్ గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ.
1: శ్రోతలకు నమస్కారం. చరిత్ర గతానికి అద్దం, భవిష్యత్తుకు దీపం అంటారు. మరి మానవ చరిత్రలో అస్తిత్వానికి, సంస్కృతికి, మనిషి సాధనకు, భవిష్యత్తుకు మార్గదర్శిగా నిలుస్తుంది చరిత్ర. ఇటీవలే 90 వసంతాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకొని ఘనంగా ముగింపు వేడుకలు జరుపుకున్నాం ఆకాశవాణివి. మరి ఆకాశవాణితో పాటు సమాజంపై ఎంతో ప్రభావం చూపిన శక్తివంతమైన మరొక మాధ్యమం సినిమా. వినోదాన్ని అందించడమే కాకుండా ప్రజల ఆలోచనలు, భావాలు, జీవనశైలిపై కూడా ఎంతో ప్రభావం చూపుతుంది. 100 ఏళ్లకు పైగా ప్రేక్షకులను నవ్వించి, ఏడిపించి, ఆలోచింపచేస్తూ అనునిత్యం ప్రయాణం చేస్తూ ఉన్న తెలుగు సినిమా చరిత్ర గురించి మాట్లాడుకుంటే, చరిత్రలో ఎన్నో మరపురాని సంఘటనలు, ఎన్నో అద్భుత ఘట్టాలు. మరి ఆ చరిత్రలో హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి నిజాం పరిపాలనలో 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న మరొక ముఖ్య ఘట్టం, హైదరాబాద్ సినీ సీమను మార్చివేసిన ఘట్టం, ఆ ఘట్టం గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్, సినీ విమర్శకులు, పరిశోధకులు, తెలుగు సినిమా చరిత్రకు నిపుణులని చెప్పాలి, హిస్టోరియన్ ఆఫ్ తెలుగు సినిమా, వారే డాక్టర్ రెంటాల జయదేవ గారు. జయదేవ గారు నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: ముందుగా మీకు 2024 తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో ఎంపికైనందుకు, అవార్డు దక్కించుకున్నందుకు శ్రోతలందరి తరపున, ఆకాశవాణి తరపున మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
2: థ్యాంక్ యూ సార్.
1: 2011 నంది అవార్డు, 2024 గద్దర్ అవార్డు, ఈ రెండు సాధించిన మొదటి జర్నలిస్ట్ మీరేనేమో, అందుకు కూడా మీకు ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు.
2: థ్యాంక్ యూ సార్. అవునండి, 2 అవార్డులు మొదటిసారి రావడం అనేది, ఫస్ట్ జర్నలిస్ట్ కావడం అనేది మీ అందరి ప్రోత్సాహం, పెద్దవాళ్ళ ఆశీస్సులు, ప్రముఖులు చూపించిన బాట.
1: సంతోషం. మన సినిమా ఫస్ట్ రీల్ అనే మీ పుస్తకం ఇంత మంచి గుర్తింపు సాధించడం అందరికీ సంతోషకరమైన విషయం. ఇక చరిత్రలోకి వెళ్తే, ఏ సంఘటనతో నిజాం పరిపాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలో సినిమాటోగ్రఫీ యాక్ట్ మొదలు పెట్టాల్సి వచ్చింది, ప్రారంభం అవ్వాల్సి వచ్చింది, ఆ ఘట్టం తాలూకు విశేషాలని మా శ్రోతలతో చెప్పండి, ఏం జరిగింది ఆ రోజు?
2: నిజానికి చాలా గమ్మత్తైన సందర్భంలో ఉన్నాం. 90 ఏళ్ల క్రితం సరిగ్గా ఇవాళ్లే 1936 జూన్ 14, ఆ రోజు కూడా ఆదివారమే, ఇవాళ ఆదివారం, మళ్ళీ ఆ రోజు కూడా, అప్పుడు కూడా ఆదివారం అయింది. ఆ రోజున జరిగిన ఒక ఘటన, ఒక దుర్ఘటన నిజానికి మనసుల్ని కలిసి వేసే ఘటన మొత్తం సినిమా చరిత్రను హైదరాబాద్లో మార్చింది. ఆ రోజున జరిగింది అంటే, ఒక సినిమా హాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగి దాదాపు 12 మంది ఆడవాళ్లు, ఒక ఇద్దరు పిల్లలు, మొత్తం 14 మంది చనిపోయారు. అంతకు ముందు వరకు కూడా హైదరాబాద్లో సినిమాటోగ్రఫీ యాక్ట్ అనేది లేదు. నిజానికి మనందరికీ తెలుసు, కొంచెం కొద్దిగా వెనక్కి వెళితే గనక హైదరాబాద్ సంస్థానం అనేది మిగిలిన భారతదేశం అంతా బ్రిటిష్ ఇండియా పరిపాలనలో ఉంటే, హైదరాబాద్ సంస్థానం నిజాం పరిపాలనలో ఉండేది. నిజాం పరిపాలనలో ఉన్నప్పటికీ హైదరాబాద్ నిజాం పరిపాలనలో ఉంటే, సికింద్రాబాద్ అనేది బ్రిటిష్ సైన్యాలు దండు విడవడం కోసం మనకప్పుడు బ్రిటిష్ వాళ్ళకిను నిజాం ప్రభుకి ఏర్పడిన ఒప్పందం ప్రకారం అక్కడ సికింద్రాబాద్లో
1: వాళ్ళు
2: రక్షణగా ఉండేవాళ్ళు, వాళ్ళ కోసం సికింద్రాబాద్ అని ఏర్పాటైంది. ఆల్వాలని అక్కడ గ్రామము, అక్కడ ఆ చుట్టూతో మొత్తం తిరుమలగిరి, అందుకనే దాన్ని కంటోన్మెంట్ ఏరియా అంటారు. ఉర్దూలో చెప్పాలంటే లష్కర్, లష్కర్ అంటే ఆర్మీ, ఆర్మీకి సంబంధించిన లష్కర్ ఏరియా అని చెప్పేసి చెప్పేవాళ్ళు. వాళ్ళుండేవాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక రెసిడెంట్, బ్రిటిష్ రెసిడెంట్ ఇక్కడ మనకి హైదరాబాద్ లోనే కోఠీలో, నిన్నటిదాకా మనం ఉమెన్స్ కాలేజ్ అనేవాళ్ళం, ఇప్పుడు సాకలయలమ్మ యూనివర్సిటీ కింద మారింది, ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో అది బ్రిటిష్ రెసిడెన్సీ అనమాట. ఆ రెసిడెంట్ అక్కడ ఉండేవాడు. సో అక్కడ అతనున్న ప్రాంతం కూడా, ఆ కొద్ది ప్రాంతం కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండే, అంటే ఇప్పటి సుల్తాన్ బజార్, అంటే అప్పట్లో దాన్ని రెసిడెన్సీ బజార్ అనేవాళ్ళు, అటువంటి ఏరియా అంతా ఉండేదన్నమాట. ఈ రెసిడెన్సీ బజార్ లోనే అక్కడ ఒక సినిమా హాల్ ఉండేది. చాలా సినిమా హాల్ చుట్టుపక్కల ఉన్నాయి, 2 సినిమా హాల్. ఈ ఘటన జరిగిన సినిమా హాల్ పేరు మోతీ మహల్. ఆ తర్వాత రోజుల్లో అదే దిల్షాద్గా మారింది.

ఆ మోతీ మహల్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగిందనమాట. ఈ మోతీ మహల్ అనేది కూడా మొట్టమొదట అగ్ని ప్రమాదం జరగడానికి ముందు 1920ల ప్రాంతంలో అన్ని చోట్లనే, ఇక్కడ కూడా సినిమా వచ్చిన తర్వాత డ్రామా థియేటర్లన్నీ సినిమా హాల్ కింద మారే. 1920 ప్రాంతంలో దాని మొట్టమొదటి పేరు ప్రేమ్ థియేటర్. ప్రేమ్ థియేటర్ అనేది కాస్త అది సినిమాలు ప్రాచుర్యం పొందుతున్నప్పుడు 1930ల ప్రాంతంలో దాన్ని సినిమా హాల్ కింద మార్చారు. సినిమా హాల్ కింద మార్చినప్పుడు దానికి మోతీమహల్ అనే పేరు పెట్టడం జరిగింది. మోతీమహల్ అనే పేరు పెట్టిన తర్వాత టాకీలు వచ్చేసినాయి. టాకీలు వచ్చేసినప్పటికీ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మొట్టమొదటి వాళ్ళు దానికి లైసెన్స్ ఇచ్చారు. లైసెన్స్ ఇచ్చిన తర్వాత 1933లో కూడా ఒక చిన్న సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే, బ్రిటిష్ వాళ్ళు తమ ఆధీనంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని నిజాంకి తిరిగి అప్పజెప్పారు. అంటే రెసిడెన్సీ బజార్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కూడా వాళ్ళకి అప్పజెప్పేశారు. ఒప్పందంలో భాగంగా వాళ్ళకి నిజాంకి వెనక్కి అప్పజెప్పేసినప్పుడు ఈ సుల్తాన్ బజార్, ఈ థియేటర్ ఉన్నటువంటి ఈ సుల్తాన్ బజార్ ఏరియా కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి నిజాం కిందకి వెళ్ళిపోయింది. సో నౌ ఈ మోతీ మహల్ ఈజ్ అండర్ నిజాం రూల్ కిందకు వచ్చింది. వచ్చినప్పుడు 1936 జూన్ 14న ఆ రోజున ఆదివారం ఒక సినిమా అక్కడ ఆడుతుంది. దాని పేరు కాలేజ్ గర్ల్ అనే సినిమా పేరు అనమాట. రంజిత్ స్టూడియో వాళ్ళు, బాంబే వాళ్ళు తీశారు. ఆ సినిమాలో మన ప్రముఖ దక్షిణాది నటుడు, దర్శకుడు, నిర్మాత అయినటువంటి రాజా శాండో, ఆయన మూకీల రోజుల్లోనే పెద్ద హీరో, ఆయన నటించాడు హీరో కింద. మిస్ మాధురి అని సైలెంట్ సినిమాల్లో పెద్ద హీరోయిన్ ఆవిడ, ఆవిడ నటించిన ఈ టాకీ చిత్రం ఇది. అది నిజానికి బాంబే లాంటి చోట్ల సంవత్సరం క్రితమే రిలీజ్ అయినా కూడా ఇక్కడికి ఒక సంవత్సరం ఆలస్యంగా 1936లో వచ్చింది. 36లో వచ్చి అప్పటికి 9 రోజులు అయింది. 9 రోజులు బాగా ఆడుతుంది సినిమా. ఆడుతున్నప్పుడు 9వ రోజు ఆదివారం అవడము, దాదాపుగా 600 మంది, అప్పట్లో థియేటర్లన్నీ కూడా ఇప్పటికి పెద్ద పెద్ద థియేటర్లు కదా, 600 మంది లోపల ఆడియన్స్ ఉన్నారు. ఫస్ట్ షో నడుస్తోంది, నడుస్తూ ఇంక ఫస్ట్ షో చివరికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితుల్లో 9వ ప్రాంతంలో ఒక చిన్న థియేటర్లో సినిమాలో కూడా ఒక చిన్న ఘటన జరిగింది. ఏంటంటే, సినిమాలో కథానుసారం ఒక హీరోయిన్ పిస్టల్తో పేల్చడం ఉంటుంది, డామ్ డామ్ అని శబ్దం వస్తుంది, కోర్టు సీన్ ఏదో ఉంటుంది. ఆ సందర్భంలో ఉన్నప్పుడు థియేటర్లో కూడా ఉన్నటువంటి వెనక వైపు నుంచి ఒక పెద్ద పేరుడు కనపడింది, డామ్ అని. ఏంట్రా ఇది అని చెప్పేసి, అంటే ఇదంతా కూడా చరిత్ర రికార్డ్ అయిన విషయం నేను మీకు చెప్తున్నానండి, అంటే సేకరించిన నా పరిశోధనలు సేకరించిన విషయం మీకు చెప్తున్నాను. అప్పుడు ఏంటా అని చూస్తే కనుక ఉన్నటువంటి కాసేపటికల్లా మంటలు వచ్చినాయి. మంటలు వచ్చి మొత్తం థియేటర్ అంతా తగలబడ్డం మొదలుపెట్టింది. థియేటర్ పెద్ద థియేటర్ మూలంగా తూర్పు వైపున స్క్రీన్ ఉండేది, చివర పడమర వైపు దిక్కున బాల్కనీ అనమాట. బాల్కనీ కూడా ఇప్పట్లాగా కాకుండా అప్పుడు చెక్కతో వుడెన్ బాల్కనీస్ ఉండేవి, వుడెన్ బాల్కనీతో చేసిన బాల్కనీ. బాల్కనీలో ఎలా ఉండేదంటే, ఇప్పుడు మనకి అందరం కలిసి కూర్చోవడం అనే అలవాటు, కానీ ఆ రోజుల్లో స్త్రీలు వేరు పురుషులు వేరుగా ఉండడం ఒకటి, ప్లస్ కులీన వంశస్థులందరికీ కూడా, అంటే సొసైటీలో హయ్యర్ ప్లేస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ పరదా పాటించడం అనేది ఉండేది. అది మతంతో సంబంధం లేదు, అందరూ కూడా ఘోషా పద్ధతి పాటించడం అనేది ఉండేది, అన్ని మతాల వాళ్ళు కూడా. సో వాళ్ళకి లేడీస్కి పరదా సెక్షన్ అని ఒకటి ఉండేది. బాల్కనీలోనే రెండు భాగాలు, మళ్ళీ ఒకటి పరదా సెక్షను, ఒకటి నాన్ పరదా సెక్షను. ఈ పరదా సెక్షన్లో దాదాపు ఒక 50 మంది లేడీస్ ఉన్నారు. ఈ మొత్తం నిప్పంటుకున్న తర్వాత మొత్తం బాల్కనీకి ఉన్నటువంటి రెండు స్టేర్ కేసులు కూడా నిప్పులో కాలిపోతూ కిందకి దిగడానికి అవకాశం లేకపోయింది. మొత్తం అంతమంది కూడా దిగడానికి అవకాశం లేకుండా కిందకి దూకాల్సిన పరిస్థితి బాల్కనీ పైనుంచి. అప్పుడు ఏం జరిగిందంటే, వెంటనే ఫోన్ చేశారు, పక్కనే సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ నుంచి ఫైర్ ఇంజిన్లు వాళ్ళు వచ్చినారు. కానీ ఫైర్ ఇంజిన్లు వచ్చినా కూడా దురదృష్టవశాత్తు ఫైర్ ఇంజిన్ వచ్చినా కూడా అప్పుడు మనకి రోడ్ల మీద ఏంటంటేనండి, హైడ్రాంట్స్ అని, ఇప్పటికి కూడా మీకు పాత ఊళ్ళలో చూస్తే గమనించవచ్చు, రోడ్డు పక్కన ఒక వాల్వ్స్ ఉంటాయి, వాల్వులకే మీరు ఫైర్ ఇంజిన్ దీన్ని గొట్టం బిగించేయచ్చు. దానిలో ఆల్రెడీ నీళ్లు ఉంటాయి, ఆ ప్రెషర్ తోటి లాగేసి ఫైర్ ఇంజిన్ అంటే నీళ్లు మోసుకొని తీసుకోవాల్సిన పని లేదనమాట. అక్కడ కానీ ఆ థియేటర్ పక్కన ఉన్నటువంటి వాల్వ్ లో వాటర్ ప్రెషర్ సరిగ్గా లేకపోవడం మూలంగా నీళ్లు రాలేదు. సో లేట్ అయిపోయింది. ఈ లేట్ అయిపోయి చాలా మంది ఆ దుర్ఘటనలో చనిపోవడం జరిగింది అనమాట. ఆ దుర్ఘటన తోటి ఒక్కసారిగా అది ప్రపంచవ్యాప్తంగా అన్ని పత్రికల్లోనూ ఫస్ట్ పేజీలో న్యూస్ లో వచ్చింది. హైదరాబాద్ తో పాటు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా, ఇంగ్లాండ్, అట్లానే అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆ పత్రిక అన్నింటిలో కూడా ఇది ఫస్ట్ పేజీ న్యూస్ అయ్యింది. అంత ఒక గగ్గోలు పుట్టేటప్పటికి నిజాం కూడా చాలా బాధపడ్డాడు, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి. మరుసటి రోజు వెంటనే వచ్చి ఆయన అక్కడంతా చూశాడు. చూసినప్పుడు దాని మీద విచారణకు ఆదేశించాడు. ఆ విచారణకి ఆదేశించడంలో కూడా ఒక చిన్న గమ్మత్తుందనమాట. అంటే విచారణకి ఆయన ఓన్లీ అలా ఆలాటోలీగా చేయలేదనమాట. ఎందుకు ఇది జరిగిందో, మొత్తం ఆ పేరుడు ఎందుకు జరిగింది అది కనుక్కోవాలి ముందు. అసలు ఒకవేళ మన ఎలక్ట్రికల్ వైరింగ్ లో ఏమైనా లోపమా, లేకపోతే ఏం జరిగింది అని కనుక్కుంటే గనక ఒక కమిషన్ వేశాడండి, ఎంక్వైరీ కమిషన్. దాన్ని ఎస్టీ హాలిన్స్ కమిషన్ ని శామ్యూల్ థామస్

0: హాలిన్స్ అతని పేరు, అతను డీజీపీ అప్పుడు. ఆయన సారథ్యంలో ఒక 6 పెద్ద మనుషులతోటి వేశాడు. 15 మీరు విచారించి సమర్పించమని అడిగితే వీళ్ళు ఒక 15-20 కష్టపడ్డారు. 4 తిరిగేసరికల్లా ఆల్మోస్ట్ ఆల్ 55 సాక్షుల్ని విచారించారు సార్, ఇంక్లూడింగ్ పరదాలో ఉన్నటువంటి లేడీస్ను కూడా వాళ్ళ ఇళ్లకు వెళ్లి మరీ అడిగి వాళ్ళ సాక్ష్యాలని రికార్డ్ చేశారు. రికార్డ్ చేసి ఒక 60 ఒక రిటర్న్ రిపోర్ట్ వాళ్ళు సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం ఏం తేలిందంటే యాక్చువల్గా అది ఎలక్ట్రికల్ వైరింగ్ లో లోపం కాదు, ఈ బాల్కనీకి కిందే ప్రొజెక్షన్ రూమ్, ప్రొజెక్షన్ రూమ్ పక్కనే ఈ రీల్స్, అప్పుడంతా కూడా ఇప్పుడంటే డిజిటల్ సినిమా వచ్చింది కార్యవర్ధి గారు, అప్పుడు మనకి డిజిటల్ సినిమా కాదు ఫిల్మ్ కదా, ఫిల్మ్ కూడా ఇప్పుడంటే మనం మొన్నటి వరకు పాలిస్టర్ ప్రింట్స్ అవన్నీ చూస్తున్నాం, అప్పుడు పాలిస్టర్ ప్రింట్స్ కూడా కాదు సిల్వర్ నైట్రేట్ ఫిల్మ్స్, సిల్వర్ నైట్రేట్ ఫిల్మ్స్ అంతా ఏంటంటే కొంచెం చిన్నపాటి వేడి తగిలినా కూడా వెంటనే కాలుతుంది అంటుకుంటుంది, అందుకని అంత ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ కాబట్టి ఆ పక్కనే రూమ్ లో స్టోర్ రూమ్ లాగా పెట్టేశారు. దానిలో రీల్స్ అన్ని పడేస్తున్నాయి, ఎవరో అజాగ్రత్తగా అటు పక్క నుంచి వెళ్తూ ఇటు పక్క నుంచి వెళ్తున్నా, అప్పుడు ఇదివరకట్లాగా నో స్మోకింగ్ జోన్స్ ఏం లేవుండేది కాదు, థియేటర్ లోనే స్మోక్ చేయడం అంతా ఉండేది ఆ రోజుల్లో. వాళ్ళెవరో అజాగ్రత్తగా వ్యవహరించడం మూలంగా అక్కడ మొదలైన నిప్పు అది మొత్తం బ్లాస్ట్ అయ్యి వెంటనే బాల్కనీ కనుకొని బాల్కనీ వుడెన్ బాల్కనీ కావడంతో ఇదంతా అయ్యిందని చెప్పేసి వాళ్ళ నివేదికలో
1: మీరు అన్నట్టు. మరి మీ మాటల్లోనే 600 ఉన్న థియేటర్ లో అంతమంది బానే తప్పించుకోగలిగారు, ఏం తేలింది ఆ నివేదికలో? ఇంకా ఇలాంటి బ్లాస్ట్ ఎలా జరిగిందనే విషయంతో పాటు ఇంకేమైనా బయటపడిన విషయాలు?
0: అండ్ యాక్చువల్గా ఏంటంటే నివేదికలో ప్రధానంగా చెప్పిన విషయం ఏంటంటే స్టోర్ రూమ్ మొత్తం పనికిమాలిన వసూలతో నింపేశారు, అందుకని ఇది జరిగింది. ప్లస్ అక్కడ యాజమాన్యం కూడా సినిమా రీళ్ళ లాగా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ని అలా పడేసించడం కరెక్ట్ కాదు, కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఇక్కడ తప్పు జరిగింది ఇక్కడ అనే విషయం వాళ్ళు గమనించారు. తర్వాత కొన్ని వాళ్ళు సిఫార్సులు చేశారు, ఆ విచారణ కమిషన్ హాలిన్స్ కమిషన్ కొన్ని సిఫార్సులు చేసింది ఏంటంటే బ్రిటిష్ పారిత ప్రాంతంలో నిజానికి బ్రిటిష్ ఇండియాలో 1918 సినిమాటోగ్రాఫీ యాక్ట్ వచ్చింది. దీనికి ఒక చిన్న మళ్ళీ కొద్దిగా వెనక్కి వెళితే బ్రిటన్ లో 1909 వాళ్ళు మొట్టమొదటిసారిగా సినిమాటోగ్రాఫీ యాక్ట్ చేశారు. చేసిన తర్వాత అప్పుడు మరి ఇక్కడ భారతదేశంలో కూడా కొంత స్వాతంత్రకాంక్ష ఉండడము, ప్లస్ బ్రిటిష్ వాళ్ళని కొంచెం వ్యతిరేకంగా సినిమాలు తీస్తారేమో, వాళ్ళు మనకు ఏదన్నా థ్రెట్ అవుతుందేమో అని చెప్పేసి దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఒక సినిమాటోగ్రాఫీ యాక్ట్ పెట్టారు. నిజానికి వెల్ఫేర్ మెజర్ కాదు, పెట్టి దాంతో పాటు థియేటర్లన్నింటినీ కూడా కొంత వాటిలో సేఫ్టీ మెజర్స్ ఎలా ఉండాలి అవన్నీ కూడా దానిలో పొందుపరిచారు. సో 1918 మిగిలినంతా వస్తే హైదరాబాద్ లో రాలేదు, నిజాం పరిపాలన కాబట్టి బ్రిటిష్ పరిపాలన కాదు కాబట్టి రాలేదు. సో ఇప్పుడు మొట్టమొదటిసారిగా వీళ్ళు ఈ కమిషన్లో ఏం చెప్పారంటే బ్రిటిష్ ఇండియాలో ఎలా ఉందో అలానే ఇక్కడ కూడా నిజాం స్టేట్ లో కూడా సినిమాటోగ్రాఫీ యాక్ట్ ఉంటే బెస్ట్, అప్పుడు ఈ ఫైర్ సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా జాగ్రత్తగా తీసుకునేందుకు మనం చట్ట ప్రకారం అందరినీ నిర్బంధించి చేయొచ్చున్నది ఒకటి. అట్లానే అంతకు ముందే ఒక ఎలక్ట్రిసిటీ యాక్ట్ అని చెప్పేసి నిజాం దాంట్లో ఒకటి ముసాయిదా తయారు చేశారు, కానీ అన్ని గవర్నమెంట్ లో అది కూడా పక్కన పడిపోయింది, దాన్ని వెంటనే ఫర్మానా కింద రిలీజ్ చేయమని చెప్పేసి ఒకటి. అట్లానే సరైన సదుపాయాలు పెట్టాలి. ఇప్పటి వరకు అంటే అంతకుముందు మీరు గమనిస్తే ఈ ఫైర్ డిపార్ట్మెంట్ అంతా కూడా మున్సిపాలిటీ కిందకు వచ్చేవండి. ఫర్ ది ఫస్ట్ టైం ఫైర్ డిపార్ట్మెంట్ ని దాని నుంచి వేరు చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కిందకి తీసుకురండి అని చెప్పేసి ఆ కమిషన్ నివేదిక ఇచ్చింది. మీరు గమనిస్తే అప్పుడు తీసుకున్నటువంటి ఆ మెజరు ఇవాళ ఫైర్ డిపార్ట్మెంట్ కూడా హోమ్ డిపార్ట్మెంట్ కిందకి
1: ఇప్పటికీ ఇంకా హోమ్ మినిస్ట్రీలో
0: హోమ్ మినిస్ట్రీకి వచ్చేసింది.
1: అప్పుడు ఈ సంఘటన తాలూకు
0: ప్రభావం అన్నమాట, కాన్సిక్వెన్స్ అదే. సో అట్లానే ఇంకా రెగ్యులర్ చెక్కింగ్స్ ఉండాలి, ఫైర్ డ్రిల్స్ ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు దానిలో చెప్పినటువంటి సూచనలు అన్నమాట. దీంతో పాటు ఇంకొక చిన్న జరిగింది ఏంటంటే ఒక్కసారి ఈ సంఘటన జరిగిన తర్వాత నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి, హైదరాబాద్తో పాటు హైదరాబాదు సికింద్రాబాద్ బ్రిటిష్ పాలన ఉన్నా కూడా అక్కడ కూడా గగ్గోలు పుట్టి సేఫ్టీ మెజర్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని ఎవరికి కూడా ఎలర్ట్ అవ్వడం మొదలైంది. మద్రాసు, అహ్మదాబాద్, కలకత్తా, బాంబే అన్ని చోట్ల కూడా దీని తాలూకు ఇంపాక్ట్ మూలంగా అప్పటికప్పుడు దో అక్కడ చట్టం ఉన్నా కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళందరూ కూడా అప్పుడు ఎలర్ట్ అయ్యారనమాట. ప్లస్ హైదరాబాద్ లో మీరు గమనిస్తే అండి అప్పటికి థియేటర్ల సంఖ్య తక్కువే, హైదరాబాద్ లో మీకు ఒక 9 థియేటర్లు ఉన్నట్టుగా 1936 నాటికి, సికింద్రాబాద్ లో ఒక 8 థియేటర్లు ఏమి ఉన్నాయి. ఈ సంఘటనతోటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవని చెప్పేసి 4 థియేటర్లు హైదరాబాద్ లో మూసేశారు. ఆ 4 థియేటర్లు ఏంటంటే గమ్మత్ ఏంటంటే సుల్తాన్ బజార్ ఏరియాకి ఈ మోతీమాల పక్కనే రాయల్ టాకీస్ అని మొన్న మొన్నటి వరకు నడిచింది, రాయల్ టాకీస్ ఒకటి, రాయల్ టాకీస్ మూసేశారు. అట్లానే ఆ పక్కనే జమ్రుద్ మహల్ అని చెప్పేసి అబిట్స్ లో చాలా ఫేమస్,

0: అది మూసేశారు. అట్లనే ఇంకొకటి ఏంటంటే, మనకి మొన్నటి వరకు అబిడ్స్ లో మన అందరికి చాలా మందికి తెలుసు సాగర్ టాకీస్, దాని మొట్టమొదటి పేరు ఎక్సెల్షియర్ అనేవాళ్ళు, అప్పుడు దాని పేరు ఎక్సెల్షియర్ థియేటర్ అనమాట, దాన్ని మూసేశారు. ఇట్లా ఒక మూడు నాలుగు థియేటర్లు వెంటనే ఇమీడియట్ గా తాత్కాలికంగా మూసేశారు. ఈ ఇంపాక్ట్ ఎలా ఉందంటే, దీని గురించి కూడా అప్పట్లో పత్రికలు చాలా వైనవైనాలుగా కూడా వివరించాయండి. ఈ మంటలు దాదాపుగా ఆ రోజుల్లోనే 150 నుంచి 200 అడుగుల ఎత్తున ఈ థియేటర్లో జరిగిన అగ్ని ప్రమాదం తాలూకు మంటలు కనపడేట, హుస్సేన్ సాగర్ కట్ట మీదకి కనిపించాయి ఈ మంటలు. అట్లనే సికింద్రాబాద్ స్టేషన్ దాకా, మీరు ఇప్పటి
1: సుల్తాన్ బజార్ నుంచి
0: మీరు అప్పటి హైదరాబాద్ ని ఊహించుకోండి, 90 ఏళ్ల క్రితం, ఇంత జనాభా లేదు, ఇన్ని కట్టడాలు లేవు, సో ఇక్కడి మంట అక్కడ దాకా కనిపించింది. ఇది నేను చెబుతున్న మాట కాదు, ఇది సాక్షాత్తు ఫారెన్ ప్రెస్ లో రికార్డ్ అయింది, ఐ విట్నెస్ అకౌంట్ వాళ్ళు చెప్పిన మాటలు రికార్డ్ చేశారు.
1: మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 600 మంది ఉన్న థియేటర్ లో ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు, చాలా అంటే చనిపోయిన సంఖ్య చాలా తక్కువేనేమో అనిపిస్తుంది, 14 మందే చనిపోవడం, మరి ఎలా బయటపడ్డారు, ఏం జరిగింది, ఇంకేమైనా?
0: నిజానికంటే ఈ బాల్కనీలోనే మెయిన్ పెద్ద ప్రమాదం జరిగిందండి. కింద బాల్కనీ పైగా కుప్పు కూలిపోయింది, కుప్పు కూలిపోయినప్పుడు గుడెన్ అవ్వడం మూలంగా కుప్పు కూలిపోయేటప్పటికి అది కూడా ప్రమాదానికి కారణమైంది. బయట కింద క్లాసుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, వాళ్ళు కొంత గాయపడినా కూడా చనిపోవడం అయితే బయటకు రాగలిగారు. బాల్కనీ నుంచి కూడా బయటకు తీసుకోవడం కోసం నిజానికి అక్కడ ఆ హాల్ మొత్తంలో ఒకే ఒక, నేను చదివితే నాకే ఆశ్చర్యం వేసింది, ఒకే ఒక నిచ్చెన ఉందట. ఆ నిచ్చెన మీద తీసుకురావడానికి 50 మందిని దింపడం కోసం ప్రయత్నించట, నిచ్చిన వెదురు బొంగులతో చేసిన నిచ్చిన ఎంత ఆగుతుంది, ఇరిగిపోయింది. ఇరిగిపోతే అక్కడ ఒక మానవత్వంతో జరిగినటువంటి ఒక సంఘటన కూడా మనం చెప్పుకోవాలండి. ఇవాళ తలుచుకుంటే మనకి ఒళ్ళు గగురు పొడుస్తున్నమాట. ఒక లేడీ, ఒక ఆర్మీ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, రిటైర్డ్ లెఫ్టినెంట్ తాలూకు భార్య, పెద్ద ఆవిడ, ఆవిడ చూసి ఆవిడ కూతురు వచ్చారట సినిమాకి. ఆవిడ కూతురు 17 ఏళ్ల అమ్మాయి, ఆ అమ్మాయిని జాగ్రత్తగా కిందకి దింపింది. అలానే మిగిలిన వాళ్ళని కాపాడడం కోసం చాలా ఆవిడ సాహసం చేసింది. ఎలా దించిందంటే, యాక్చువల్గా పరదా లేడీస్ అంటే మీరు గమనించవచ్చు ఎంత వాళ్ళు ఒక సిస్టమేటిక్గా ఉంటారు, కన్సర్వేటివ్గా ఉంటారనో, లేకపోతే ఆ పద్ధతులు ఉన్న ఆవిడ కూడా కాపాడడం కోసం ఒంటి మీద చీర తీసేసేసి, ఆ ఒంటి అంటే దిగడానికి ఏం లేదు, మార్గం లేదు, బాల్కనీ నుంచి కిందకి దిగడానికి వేరే లేదు కాబట్టి బాల్కనీ రెయిలింగ్కి ఒక చీర కొంగు కట్టేసేసి దాని ద్వారా ఆడవాళ్ళందరినీ కిందకి దింపిందండి. దింపింది, కింద దిగిపోయిన దింపిన వాళ్ళ అమ్మాయి, 17 ఏళ్ల అమ్మాయి, అమ్మాని వచ్చేసి, అమ్మాయిని వచ్చేసి అంటే లేదని చెప్పేసి పక్క వాళ్ళని దింపడం కోసం ఆవిడ మొత్తం అందరిని దింపిన తర్వాత తనకు చేతనైనంత మందిని, ఇక ఎవరు లేరు అనుకునే, అంటే తన శక్తి వరకు అయిపోయిన తర్వాత దిగబోతూ ఆవిడ ఇంకా అప్పటికే ఈ కార్బన్ డైఆక్సైడ్ మంటలు ఇవన్నీ పొగ పీల్చడం మూలంగా ఇక తట్టుకోలేక నీరసం వచ్చేసి పైనుంచి కింద పడిపోయింది ఆవిడ. బట్ కాకపోతే ఆవిడ అదృష్టవశాత్తు చనిపోలేదు. ఒక 2 నెలలు 3 నెలలు ఆవిడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆవిడ బతికి బయటపడింది. ఆవిడ పేరు అష్రఫ్ ఉన్నీసా బేగం అండి. ఆవిడ గోల్కొండ ఫోర్ట్ దగ్గర ఉండేది ఆవిడ. వాళ్ళ హస్బెండ్ ఆర్మీలో లెఫ్టినెంట్ ముజఫరుద్దీన్ అతని పేరు. గమ్మత్ ఏంటంటే, ఆవిడకి ఒక 4 నెలల తర్వాత బ్రిటిష్ రెసిడెంట్ నుంచి, కోటీలో ఉన్న బ్రిటిష్ రెసిడెంట్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఏదో లెటర్ ఏంటని చూస్తే ఆవిడకి ఫర్ ది ఫస్ట్ టైం బ్రిటిష్ ఎంపైర్ తాలూకు గ్యాలంటరీ మెడల్, అంటే శౌర్య పథకం, శౌర్య పథకం ఒక సివిలియన్ కి,
1: అంటే గ్యాలంటరీ జనక సైనికులకు ఇస్తారు.
0: అవును, శౌర్య పథకం అనేది మామూలుగా సైనికులు ఇస్తే సివిలియన్స్ కి ఇవ్వరు, అట్లాంటిది ఒక సివిలియన్ కి, అందులోనూ ఒక మహిళకి ఫర్ ది ఫస్ట్ టైం ఒక భారతీయ మహిళకి రావడం కూడా అదే ఫస్ట్ టైం,
1: భారతీయ సివిలియన్ మహిళ
0: గ్యాలంటరీ అవార్డు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది, ప్రకటించి బహుకరించారు. ఆవిడ అసలు నమ్మలేదు, నమ్మకపోతే ఇంట్లో వాళ్ళందరూ చేరి చెప్పిన తర్వాత ఆవిడ అప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిందండి. ఆవిడ అద్భుతమైన ఇంటర్వ్యూ ఆవిడ చెప్తుంది. దానిలో ఎవరో వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే ఆవిడకి వచ్చింది ఉర్దూనే, అడుగుతున్నది ఇంగ్లీష్ లో. ఆవిడ ఉర్దూలో చెప్తుంటే కూతురు పక్కన ట్రాన్స్లేట్ చేసి చెప్తుంటే ఆ రిపోర్ట్ రాసిన అతను రిపోర్ట్ రాశాడు. రాస్తే దానిలో ఒక మాట ఉంది ఆవిడ, నేను అప్పటికే నేను పెద్ద వయసు దాన్ని కదా, ఇప్పటికే నేను చచ్చిపోయినా పర్లేదు, ఎందుకంటే నేను జీవితం చూశాను, కానీ నాతో పాటు కూర్చున్న చాలా మంది యువతులు వాళ్ళ బంగారు భవిష్యత్తు నా కళ్ళ ముందు కనపడింది, నేను నా ప్రాణాలు పోయినా పర్లేదు అని చెప్పేసి చేస్తే నేను కావాలని చేయలేదు, ఒక నాలోని మానవత్వంతో నేను చేసిన పనే ఇందులో, హ్యూమన్ యాంగిల్ అంతే. గమ్మత్ కార్యవర్తి గారు ఆ రోజున జరిగిన సంఘటనలో ఇంకొక ఇద్దరు గురించి కూడా మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి. దానిలో ఒక సిఐడి ఇన్స్పెక్టర్, ఒక అతను, అతని పేరు కూడా నేను సేకరించాను దానిలో,

0: సయ్యద్ ఇక్బాల్ అని చెప్పేసి సిడి డిపార్ట్మెంట్ లో ఇన్స్పెక్టర్, అతను ప్రాణాలకు తెగించి లోపలికెళ్లి చాలా మందిని కాపాడితే ఈ కమిషన్ కూడా తన నివేదికలో అతన్ని ప్రత్యేకించి అభినందించింది. ఎందుకంటే చాలా మంది చూసి చూడనట్టుగా మనకెందుకులే మన ప్రాణాలు కాపాడుకున్నాం కదా అని, కానీ ఇతను చేయడంతో కమిషన్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. అదే సందర్భంలో అక్కడున్న ప్రేక్షకుడు, అప్పటి ట్రాన్స్లేషన్ బ్యూరో, మీకు గమనిస్తే అది కూడా నిజాం పెట్టిన ఇదేనండి, అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా అప్పుడు ఇంగ్లీష్ మీడియం లో జరిగేది, ఉస్మానియా యూనివర్సిటీలో ఉర్దూ మీడియం లో చెప్పేవాళ్ళు. అంటే మాతృభాషలో విద్యాబోధన అని ఇప్పుడు మనం ప్రభుత్వాలు చెప్తున్న దానికి అప్పట్లోనే ఆయన చేసి టెక్స్ట్ బుక్లు అన్ని ట్రాన్స్లేట్ చేయడం కోసం ఉర్దూలో మాట ఉంది, దరుస్సలం తర్జుమా అట్లాంటిది, తర్జుమా అనేది పేరు నాకు ముందు పేరు గుర్తు రావడం లేదు. ఆ బ్యూరో దాన్ని ఇంగ్లీష్ మాటలో చెప్పండి ట్రాన్స్లేషన్ బ్యూరో పెట్టాడు. ఆ ట్రాన్స్లేషన్ బ్యూరోలో పనిచేసే ఇంకొక ముస్లిం అబ్దుల్ ఖుద్దూస్ అని, అతను ఒంటి నిండా గాయాలు, రక్తం ఓడుతోంది, అయినా కూడా తోటి ప్రేక్షకుల్ని కాపాడాలి అనేసి లోపలికి వెళ్ళి చాలా మందిని బయటకు తీసుకొచ్చి కాపాడాడు. ఇప్పుడు అంటే ఇవాళ్ళ సమాజంలో మనం ఎటువంటి మానవత్వం మనకు కావాలి, మతాలకి కులాలకి అతీతంగా అని చెప్పడం కోసం ఈ ఘట్టం కూడా ఒక ఉదాహరణ కింద నిలుస్తుందండి. ఇంకా మనం అంటే ఇంకొక చిన్న విషయం కూడా మీకు మనం ఇందాక అనుకున్నాం, హాలిన్స్ కమిషన్ అని చెప్పేసి ఎవరైతే ఈ కమిషన్కి మొట్టమొదటిసారి డీజీపీ చేశాడో ఆ ఎస్టీ హాలిన్స్ కూడా అతనిది ఒక గమ్మత్తైన చరిత్ర అండి. అతను 1902లోనే ఇండియన్ పోలీస్ విభాగంలో చేరాడు ఆయన. యాక్చువల్గా అతను బ్రిటిషరు, అతను కూడా అప్పటికి ఉత్తరప్రదేశ్ క్యాడర్, అప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే యునైటెడ్ ప్రావిన్సెస్ అనేవాళ్ళు, ఆ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి, అనేక చోట్ల చేస్తూ వచ్చాడు. కానీ నిజాంకి చేయడానికంటే ముందు 1931లో మరొక అద్భుతమైన ఘట్టం ఉంది. ఏంటంటే అంటే అద్భుతం అంటే మన చరిత్ర, మన స్వాతంత్ర చరిత్రలో మనకు అనేక మంది పేర్లు, భగత్ సింగ్ కావచ్చు, విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్, 1931లో అలహాబాద్ లో అక్కడ జరిగిన పోలీసుల కాల్పుల్లో ఆయన వీరమరణం పొందాడు. ఆ పోలీసు దళానికి కూడా ఈ ఎస్టీ హాలిన్స్ అనే అతనే నాయకత్వం వహించాడు అనమాట. అతను ఆ తర్వాత రోజుల్లో అతను ఒక మెమోయర్ రాశాడు, నో టెన్ కమాండ్మెంట్స్ అనమాట, అని ఒక మెమోయర్ రాశాడు. అట్లానే ఇండియాలో ఉన్న ట్రైబ్స్ అన్నిటి గురించి క్రైమ్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి తన 40 ఏళ్ల ఈ ఇండియన్ పోలీస్ విభాగంలో తన జీవితం గురించి, తన అనుభవాలు, జ్ఞాపకాలంటి గురించి కూడా అతను రాయడం జరిగింది. అది హాలిన్స్ తాలూకు ఒక కథ. ఇంకొక చిన్న విషయం కూడా చెప్పుకోవాలి కార్యవర్తి గారు, ఇంత జరిగితే కోర్టు కేసు కూడా ఖచ్చితంగా జరుగుతుంది కదా. ఈ థియేటర్ల గురించి అంటే ఇవాళ మనం 90 ఏళ్ల తర్వాత సినిమా చరిత్ర గురించి ఆలోచిస్తే ఈ అగ్ని ప్రమాదం జరిగిన మోతీమాల్ నిజానికి యజమాని చేతిలో లేదు అప్పటికి. అది కట్టింది ఒకతను లాల్జీ మేఘ్జీ అని ఒక వ్యాపారి కట్టాడు. అతను పక్కన పక్కన ఇల్లు కలకత్తాకు చెందిన అతను, అది ఒక అతనికి లీజ్కి ఇచ్చాడు. ఆ లీజ్ తీసుకున్న ఆయన చరిత్ర ఏంటంటే అది కూడా గమ్మత్తైన చరిత్ర. అతని పేరు మోతీలాల్ చమరియా. మోతీలాల్ చమరియా అంటే సినిమాలు చూసే వాళ్ళందరికీ బాగా తెలుసు, చమరియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్ అని మన సినిమాలన్నీ పాతకాలంలో చమరియా వాళ్ళ రిలీజ్ చేసేవాళ్ళు. ప్లస్ 1934 లవకుశ లాంటి సినిమాలన్నిటికి కూడా వాళ్ళ ప్రోద్బలము, వాళ్ళ పెట్టుబడి ఉందనమాట. ఆ మోతీలాల్ చమరియా అనే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఆ రోజుల్లో, దేశం మొత్తంలోనే, మన దేశంలోనే కాకుండా చుట్టుపక్కల దేశాల్లో కూడా కొన్ని హాల్స్ అతని కంట్రోల్లో ఉండేవి. అతని చేతుల్లో ఆ హాల్ ఉందనమాట. ఆయన 5 ఏళ్ళు లీజుకు తీసుకున్నాడు. ఈ అగ్ని ప్రమాదం మూలంగా హాల్ మొత్తం కుప్పకూలిపోయిన తర్వాత ఈ ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను బాంబేలో హైకోర్టు కేసాడు, నాకు దీని మీద 5 ఏళ్ళు లీజుకు తీసుకున్నాడు, అతను లీజ్ అమౌంట్ ఇవ్వాలి, ప్లస్ నాకు నష్టపరిహారం ఇవ్వాలి. ఇతను ఏమంటాడంటే చమరియా వాళ్ళు మేము ఉండడానికి మేము ఇందాక లీజ్ డబ్బులు ఇస్తాము అని చెప్పేసి ఇతను అన్నాడు. అంటే ఎర్లీ సినిమా కేసుల్లో ఇది ఒక కేసు అనమాట. ఒరిజినల్ ఓనర్ కింద ఒక అతను వారించాడు. ఇవాళ వింటే మనకు చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆ వారించింది ఎవరంటే ఆ రోజుల్లో పాకిస్తాన్ ఏర్పాటుకు కారణమైనటువంటి భారత జాతీయ నాయకుల్లో ఒకడైనటువంటి మహమ్మద్ అలీ జిన్నా. మహమ్మద్ అలీ జిన్నా అప్పట్లో ప్రముఖ అడ్వకేటు, అతను ఓనర్ తరఫు న్యాయవాది బాంబే హైకోర్టులో చేశాడు.
1: జయదేవ్ గారు మీరు అన్నట్టు 1936లో ఇన్సిడెంట్ జరిగింది, నిజాం ప్రభుత్వం కమిషన్ వేయడము, తర్వాత అప్పటికే అమల్లో ఉన్న సినిమాటోగ్రఫీ యాక్ట్ని కూడా తెచ్చారు. మరి ఏ సంవత్సరం నుంచి నిజాం పరిపాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలో యాక్ట్ వచ్చింది, దాని తాలూకు కాన్సిక్వెన్సెస్ ఏంటి
0: అంటే, వాళ్ళు 36లో ఈ ఘటన జరిగిన వెంటనే హాలింగ్స్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా వెంటనే ఒక సినిమాటోగ్రాఫ్ యాక్ట్ తీసుకురావాలన్నారు. సినిమాటోగ్రాఫ్ యాక్ట్ తీసుకొచ్చి వుడెన్ బాల్కనీస్ తోటి నిర్మించకూడదు, ప్లస్ పైగా లైసెన్సింగ్ సేఫ్టీ మెజర్స్ ఉండాలి, లైసెన్సింగ్ అంతా కూడా లోకల్ తాలూకుదారు గాని పోలీస్ కమిషనర్ గాని ఇవ్వాలి, ప్లస్ రెగ్యులర్ చెకప్స్ ఉండాలి, ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉండాలి, ఇవన్నీ తోటి సినిమాటోగ్రాఫ్ యాక్ట్ పెట్టారు. అది 1936లో పెట్టిన

0: డ్రాఫ్ట్ ని 37 జనవరి ప్రాంతంలో దానికి ఆమోద ముద్ర నిజాం వేశాడు. చట్టం కింద వచ్చేప్పటికి 1938లో అది చట్టమైంది. చాలా మంది 1936 అని రాస్తుంటారు, కానీ నిజానికి నా పరిశోధనలు తేలింది ఏంటంటే ఫస్ట్ ఇయర్ ప్రకారం లెక్క చూస్తే 1938లో అది సినిమాటోగ్రాఫీ యాక్ట్ కింద హైదరాబాద్ సంస్థానంలో, 1918 నుంచి బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి ఒక చట్టం తాలూకు రూపము 1938కి గానీ నిజాం సంస్థానంలో ఒక కొత్త రూపంలో కొత్త పేరుతోటి ఇక్కడ ఇంప్లిమెంట్ అయింది. ఆ తర్వాత మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1952లో సినిమాటోగ్రాఫీ యాక్ట్ ని మార్చారు. తర్వాత అనేక మార్పులు జరిగినాయి. 2022-23 ప్రాంతంలో కూడా కొత్తగా మళ్లీ కేంద్ర ప్రభుత్వం దానిలో అనేక మార్పులు చేర్పులు తీసుకురావడం జరిగింది. సో సినిమాటోగ్రాఫీ యాక్ట్ అక్కడి నుంచి మనకి మొత్తం హైదరాబాద్ సంస్థానంతో సహా మొత్తం అన్ని చోట్ల కూడా ఒకటే రకంగా మారుతూ వచ్చింది.
1: ఏమైంది ఆ థియేటర్ తాలూకు?
0: మొత్తం కుప్పకూలిపోయిన తర్వాత ఆ థియేటర్ మళ్లీ పునర్నిర్మించారండి. మొట్టమొదటి ప్రేమ్ థియేటర్ కాస్త మోతీమహల్ అయింది. ఆ మోతీమహల్ కాస్త దిల్షాద్ టాకీస్ అనే కొత్త పేరుతోటి 1939 ప్రాంతం నుంచి రీఓపెన్ అయింది. మొన్న మొన్న ఒక 10-15 ఏళ్ల క్రితం వరకు కూడా బాగా నడిచింది. అక్కడ ఇవాళ్ళ థియేటర్ కొట్టేసి ప్లాజా కింద ఏర్పాటైనా కూడా ఇవాళకి సుల్తాన్ బజార్ లో మనం వెళితే కృష్ణదేవరాయేంద్ర భాషాలయం ఆ పక్కనే కూడా దిల్షాద్ ప్లాజా అని ఉంటుంది. గోరఖ్పూర్ గీతా ప్రెస్ ఇవన్నీ వాళ్ళు ఉండేటువంటి ఆ షాప్ లో ఉన్నటువంటి ప్రాంగణం అనమాట అది. ఆ పక్కనే రాయల్ టాకీస్ కూడా మొన్నటి వరకు ఉండేది. ఆ తర్వాత రాయల్ టాకీస్ కూడా పోయి రాయల్ అపార్ట్మెంట్స్ ఉంది. రాయల్ టాకీస్ లోనేమో శంకరాభరణం లాంటి సినిమాలు రాయల్ టాకీస్ ఆడాయి. దిల్షాద్ లోనేమో రాజ్ కపూర్ నటించిన అన్ని హిందీ సినిమాలు దాదాపుగా అన్ని దిల్షాద్ లో నడిచేవి. అప్పట్లో రాయల్ టాకీస్ లో గాని దిల్షాద్ లో గాని సినిమా చూడడం అనేది హైదరాబాద్ సినీ ప్రేమికులకి ఒక కల కింద, అక్కడికి వెళ్లి చూడడం అనేది ఇవాళకి గుర్తు చేసుకున్నటువంటి ఒక అపరూపమైన అనుభవం కింద చెప్పుకుంటూ ఉంటారు.
1: జయదేవ్ గారు, మీరు అంటుంటే చరిత్ర ఎంత గొప్పది, అందుకే అంటారు చరిత్ర లేనిదే వర్తమానం లేదు, వర్తమానం లేదని భవిష్యత్ లేదని. ఎందరో కవులు కథకులు రచయితలు వాళ్ళ పుస్తకాలు నవలని కథలను రాస్తే వాటిని చూసి దర్శకులు సినిమాలు తీస్తారు. ఇప్పుడు మీరు ఎందరో దర్శకులు తీసిన సినిమాలు, సినిమాల తాలూకు ఇతివృత్తాన్ని, ఆ థియేటర్ల చుట్టూ డిస్ట్రిబ్యూటర్ల చుట్టూ ఉన్న కథలను మీరు పుస్తకంలో తీసుకురావడం, అలాగే వాటి తాలూకు చరిత్రను ఇలా పొందుపరచడం చాలా నిజంగా గొప్ప విషయము. ఈరోజు కరెక్ట్గా 90 సంవత్సరాల క్రితం మీరు అన్నట్టు యాదృచ్ఛికంగా ఆ రోజు ఆదివారం అవడం, మళ్ళీ ఈరోజు ఆదివారం అవడం, మన ఘటనని గుర్తు చేసుకోవడం, ఆ ఘటన తాలూకు ప్రభావం కన్సిక్వెన్సెస్ ఏమేం మార్చాయి హైదరాబాద్ సినీ సీమలో అనేది చాలా ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ఇలాగే చరిత్రలో ఎన్నో అద్భుతమైన విషయాలను ఘట్టాలను మరిన్ని తెలుసుకుందాం. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు జయదేవ్ గారు. ధన్యవాదాలు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ, నమస్తే అండి.
2: మీరు ఇంతవరకు హైదరాబాద్ సినీ సీమను మార్చేసిన ఘట్టానికి 90 ఏళ్ళు ప్రముఖ జర్నలిస్ట్, సినీ విశ్లేషకులు, చరిత్రకారులు డాక్టర్ రెంటాల జయదేవ్ గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. చిత్రసీమ. చిత్రసీమలో ముందుగా మీరు వింటున్న ఈ పాట అనురాగ దేవత. ఈ చిత్రం కోసం పి సుశీల గలం నుంచి జాలువారిన వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న ఈ పాట దేవ సంగీత సారథ్యంలో చంద్రబోతి సాహిత్యాన్ని అరిహరన్ సుజాత కలిసి పాడిన ఈ పాట మాస్టర్ ఈ చిత్రం నుండి.

కార్యక్రమంలో తర్వాత ఎం రమేష్ పి సుశీల పాడిన గోపి గీతం, చక్రవర్తి సంగీతం, చిత్రం గోపాలరావు గారి అమ్మాయి.

కార్యక్రమంలో తరువాతి పాట చంటి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడింది పాట ఇప్పుడు విందాం.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: చిత్రసీమలో తరువాతి పాట అన్నయ్య. ఈ సినిమా కోసం హరిహరిన్ హరిణి పాడిన వేటూరి సుందరరామూర్తి రచనకు మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ పాట ఇప్పుడు విందాం.

చిత్రసీమలో తర్వాత మీరు వినబోతున్న ఈ పాట సింహ. ఈ చిత్రం కోసం హరిహరన్ కౌసల్య పాడిన చంద్రబోస్ గీతం చక్రి సంగీతాన్ని అందించారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఉదయం ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ మార్గులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గవర్నర్ శివప్రతాప్ శుక్లా జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం లోక్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో జరుగుతున్న ప్రపంచ రక్తదాతల దినోత్సవం కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. హైదరాబాద్లోని ప్రసిద్ధ సాలార్జంగ్ మ్యూజియం ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మ్యూజియం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ సాయంత్రం ఉత్సవాలను అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ నెల 21వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. 2025-26 సంవత్సరంలో పాస్పోర్టు దరఖాస్తుల పరిశీలన, పోలీస్ ధృవీకరణ ప్రక్రియలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు తెలంగాణ పోలీసులకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఇన్స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డును ప్రకటించింది. హైదరాబాద్లో వర్షాలకు ముంపు, చెట్లు కూలినా కొమ్మలు విరిగినా ప్రాంతాలకు సకాలంలో చేరేలా హైడ్రా బైక్ టీంలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 27 బైక్ టీంలను నియమించింది. చంద్రునిపై ఉండే గడ్డకట్టే చలి నుండి లునార్ ల్యాండర్ను రక్షించగలిగే అధునాతన కృత్రిమ తాపన వ్యవస్థను అభివృద్ది చేయడానికి అణుశక్తి విభాగంతో కలిసి పనిచేస్తున్నట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. భవిష్యత్ మిషన్లలో సుదీర్ఘకాల చంద్ర అన్వేషణకు ఇది సహాయపడుతుందని ఆయన తెలిపారు. అక్రమ వలసదారులు ఆధార్ కార్డులు పొందకుండా నిరోధించేందుకు 18 ఏళ్లు పైబడిన వారికి ఆధార్ కార్డులు జారీ చేయకూడదని తన మంత్రివర్గం నిర్ణయించిందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శనివారం తెలిపారు. అసాధారణ సందర్భాల్లో ఆధార్ కార్డును జారీ చేయాల్సి వస్తే ఆ దరఖాస్తుదారు కార్డు పొందడానికి అర్హుడా కాదా అనేది రాష్ట ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకమైన షాదీ ముబారక్ లబ్ధిదారుల పేరిట నకిలీ పత్రాలు, నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించి ప్రభుత్వ ఖజానాకు సుమారు 21 లక్షల రూపాయల మేర నష్టం చేసిన 6 సభ్యుల ముఠాను హైదరాబాద్ అత్తాపూర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

చిత్రసీమల తర్వాతి పాట పవిత్ర బంధం. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. సిరివెన్నెల సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు.

సేవ కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట బాలసుబ్రహ్మణ్యం జానకి ప్రతిస్పందన చిత్రం కోసం పాడారు.

0: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
1: చిత్రసీమ కార్యక్రమంలో తరువాత వినబోతున్న పాట బంగారు లక్ష్మి చిత్రం నుండి. బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడారు. ఆరుద్రవ్ రాసిన ఈ పాటను చక్రవర్తి స్వరబద్ధం చేశారు. పాట వినండి.

వింటున్న ఈ పాట రమేష్ నాయుడు స్వరపరిచారు, డాక్టర్ సి నారాయణరెడ్డి వ్రాశారు, బాలసుబ్రహ్మణ్యం పాడారు. అమృత కలశం చిత్రం కోసం.

ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

వింటున్న ఈ పాట బాల, క్షమించాలి, సుశీల చండీప్రియ చిత్రం కోసం పాడారు. వేటూరి సుందరరామూర్తి వ్రాసిన పాటను ఆదినారాయణరావు స్వరపరిచారు.

వింటున్న ఈ పాట భువనచంద్ర వ్రాసారు, ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ పాటకు బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు వారసుడు చిత్రం కోసం.

0: Ranger.
1: వింటున్న ఈ పాట బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారు పెళ్ళీడు పిల్లలు చిత్రం కోసం. ఆత్రేయ వ్రాశారు, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతాన్ని అందించారు.

నా కోసమేమైనా చేస్తావా? కొండ నుంచి దూక మధ్య దూకుతావా? సింగింగ్, డాన్సింగ్, వెడ్డింగ్.

ఆడదంటే అలుస, ఇది చిత్రం పేరు. ఈ చిత్రం కోసం సుశీల పాడిన నారాయణరెడ్డి గీతం, జేవి రాఘవులు సంగీతం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: చిత్రసీమ కార్యక్రమంలో వినబోతున్న పాట వేటూరి సుందరరామ్మూర్తి వ్రాశారు, రమేష్ నాయుడు స్వరపరిచారు, బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారు. ప్రేమ సంకెళ్ళు చిత్రం కోసం

వింటున్న ఈ పాట సుశీల రాజా రమేష్ చిత్రం కోసం పాడారు. ఆత్రేయ వ్రాసారు, కేవీ మహాదేవన్ స్వరపరిచారు.

చిత్రతరంగిణి కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటున్నారు. మరికొన్ని పాటలు వార్తల అనంతరం 12:10 నుండి వినవచ్చు. ఆకాశవాణి

వింటున్న ఈ పాట జగదీక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడారు. వేటూరి సుందరరామ్మూర్తి వ్రాసిన ఈ పాటను ఇళయరాజా స్వరపరిచారు.

తరువాతి పాట హేమచంద్ర పాడారు సోలో చిత్రం కోసం. కృష్ణ చైతన్య వ్రాసిన ఈ పాటను మణిశర్మ స్వరబద్ధం చేశారు. పాట వినండి.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: చిత్రసీమ కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఫిల్మ్ గీతాలు విన్నారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి ఫ్రాన్స్లోని నీస్ నగరంలో భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం కింద జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం భారత్లో వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచానికి చాటి చెప్పనుంది. దీనిలో 120కి పైగా భారతీయ స్టార్టప్లు, ప్రపంచ పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు. అనంతరం మోదీ మక్రాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు కీలకమైన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని, అలాగే స్వస్థ భారత్ విజన్ను ముందుకు తీసుకెళ్లాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశవ్యాప్తంగా లక్షలాది మంది లబ్దిదారులకు నగదురహిత ఆరోగ్య రక్షణ అందించిందని, ఇప్పుడు దీనిని సీనియర్ సిటిజన్లకు కూడా వర్తింపజేశారని మంత్రి చెప్పారు. జన్ ఔషధి కేంద్రాలు నాణ్యమైన మందులను తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చాయని, తద్వారా ప్రజలు వైద్యం కోసం పెట్టే ఖర్చులను తగ్గించడంలో సహాయపడ్డాయని గడ్కరీ పేర్కొన్నారు. భారత్ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాల్లో కొన్నింటికి నాయకత్వం వహిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఏ కుటుంబానికైనా వైద్య అత్యవసర పరిస్థితి అనేది ఆర్థిక సంక్షోభంగా మారకూడదనే మానవతా దృక్పథం నుండే ఈ మార్పు ఉద్భవించిందని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకల సన్నాహాల్లో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, హ్యాబెల్ట్ సంస్థలతో కలిసి ఈరోజు ప్రపంచ ఆన్లైన్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది. యూట్యూబ్ లైవ్ యోగా స్ట్రీమ్లో అత్యధిక వీక్షకులను నమోదు చేయడం ద్వారా సరికొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 130కి పైగా దేశాల నుండి ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తించడం భారత్కు గర్వ కారణమని, సమగ్ర ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించే సాధనంగా యోగాకు పెరుగుతున్న ఆదరణను ఇది ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. యోగాను కేవలం ఒక్కరోజు వేడుకకే పరిమితం చేయకుండా ప్రజలంతా తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కోరారు. సమగ్ర ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, ప్రకృతితో సామరస్యాన్ని పెంపొందించడంలో యోగా ప్రముఖ పాత్ర వహిస్తుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. తజకిస్తాన్లోని దుషాన్బేలో జరిగిన ఒక యోగా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే శాశ్వతమైన విలువలను యోగా ప్రతిబింబిస్తుందన్నారు. అంతకుముందు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై తజకిస్తాన్ విదేశాంగ మంత్రి సిరోజుద్దీన్తో కీర్తివర్ధన్ సింగ్ చర్చించారు. వచ్చే నెలలో కోల్కతాలో జరిగే ప్రారంభ షాంఘై సహకార సంఘం సాంస్కృతిక చర్చల్లో భాగస్వామ్యం వహించాల్సిందిగా తజకిస్తాన్ను కీర్తివర్ధన్ సింగ్ ఆహ్వానించారు. ఎస్సీఓ సభ్య దేశాల మధ్య ఉన్న ఉమ్మడి నాగరికత,

0: సాంస్కృతిక బంధాలను ప్రముఖంగా చాటి చెప్పడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలవనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రజల ప్రాణాలను కాపాడడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. ఒకరికి రెండవసారి జీవితాన్ని ప్రసాదించడానికి రక్తదానం అనేది అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి అని నడ్డా పేర్కొన్నారు. రక్తదానం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, దీనికి సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడం, రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి చెప్పారు. సురక్షితమైన రక్తం, రక్త ఉత్పత్తుల ఆవశ్యకతపై అవగాహన పెంచడానికి, అలాగే ప్రాణాలు కాపాడడంలో తమ వంతు సహకారాన్ని అందిస్తున్న స్వచ్ఛంద, ప్రతిఫలం ఆశించని రక్తదాతలకు కృతజ్ఞతలు చేయడానికి ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రజలంతా స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ కోరారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా ముందుకొచ్చి రక్తదానం చేసి అమూల్యమైన ప్రాణాలను కాపాడడంలో తమ వంతు పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన ఇరు దేశాల మధ్య సహకారానికి సరికొత్త మార్గాలను సుగమం చేస్తుందని, అలాగే ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని స్లోవేకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాత్సవ పేర్కొన్నారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆకాశవాణి ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ,
1: So the visit of Prime Minister to Slovakia is going to be a historical one because this will be the first ever visit by any Indian Prime Minister to Slovakia. So we are all looking forward for this visit and this is likely to enhance not only the political relations but also deepen economic engagements and open new avenues for cooperation in various sectors like defense, clean technology, cyber security, tourism and people-to-people contact.
0: ఇరాన్తో యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై ఈరోజు సంతకాలు జరుగుతాయని, ఆ వెను వెంటనే వ్యూహాత్మక హార్మోజ్ జలసంధి అందరికీ అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సంతకాల ప్రణాళికలను ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్స్ త్రోసిపుచ్చింది. ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేస్తూనే ఆదివారంపైనే ట్రంప్ పట్టుబడ్డం పట్ల వారు విమర్శలు గుప్పించారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జిబాస్టన్ మైదానంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్పై భారత్కు బలమైన రికార్డుంది. ఇరు జట్ల మధ్య జరిగిన 16 మ్యాచ్ల్లో భారత్ 13 సార్లు విజయం సాధించింది. నెల రోజుల పాటు సాగే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఇంగ్లాండ్, వేల్స్ వేదికలుగా జరుగుతోంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ వచ్చే నెల 5వ తేదీన లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుంది. దేశ ఈశాన్య ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని ఆ శాఖ తెలిపింది. ఈరోజు తూర్పు రాజస్థాన్లో అక్కడక్కడా గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా ఈరోజు మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులుండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో

0: ఆకాశవాణి సమయం మధ్యాహ్నం 1:10 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈరోజు హైదరాబాద్లో పలు కార్యక్రమాలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. హైదరాబాద్లోని అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ విస్తృత స్థాయి సమాపేశానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సింగరేణి కార్మికుల సంక్షేమంలో రాజీ పడేది లేదని ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క అన్నారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు ఈదురు గాలులు ఉరుములు మెరుపు

0: తో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఉదయం ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ మార్గ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గవర్నర్ శివప్రతాప్ శుక్లా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం లోక్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో జరుగుతున్న ప్రపంచ రక్తదాతల దినోత్సవం కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. హైదరాబాద్లోని అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమాపేశం ఈరోజు జరుగుతోంది. ఈ సమాపేశానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, రాష్ట బీజేపీ అధ్యకులను రామచంద్రరావు, రాజ్యసభ ఎంపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యకుడు డాక్టర్ కె లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నేతలు, సీనియర్ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు ఈ సమాపేశంలో పాల్గొన్నారు. రాబోయే రాజకీయ కార్యాచరణ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను తీసుకువెళ్లే అంశాలపై ఈ సమాపేశంలో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమంలో రాజీ పడేది లేదని ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాలలో సింగరేణికి సంబంధించి కారుణ్య నియామకాల నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ తో కలిసి హాజరైన పట్టి విక్రమార్క మాట్లాడుతూ సింగరేణి సంస్థను కాపాడుకుందామని, తెలంగాణ ఆస్తిగా తీర్చిదిద్దుదామని అన్నారు.
1: సింగరేణి కార్మిక సోదరులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వేలాది మంది కార్మిక సోదరుల చెమటతో వారి శ్రమ పునాదుల పైన నిర్మించబడినటువంటి సింగరేణి సౌధాన్ని, తెలంగాణ ప్రజల వారసత్వ సంపదగా వచ్చిన సింగరేణి కాలేజ్ నిత్యం ఈ సింగరేణి కాపాడుకునే కార్యక్రమంలో అడుగు అడుగు కలుపుతూ మనం ముందుకు పోదాం.
0: వేసవి సెలవుల అనంతరం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా అన్ని రూట్లలో తగినన్ని స్కూల్ బస్సులు నడపాలని టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి అన్ని రీజన్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు సకాలంలో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలాగా రవాణా సౌకర్యాలు సిద్ధం చేశామని ఆయన చెప్పారు. విద్యార్థులు బస్సుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా ఉదయం సాయంత్రం వేళలో ఖచ్చితమైన సమయ పాలన పాటించాలని, అవసరమైన చోట అదనపు ట్రిప్పులు నడపాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఎండీ నాగిరెడ్డి ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. ఈ తెల్లవారుజామున 2.5 గంటల సమయంలో కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంబాడు ప్రాంతాల్లో భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 3.8గా నమోదైంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. నారాయణపేట జిల్లా సింగారం వద్ద నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం పనులను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. నిర్మాణం పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: ఈరోజు జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారి కార్యాలయ నిర్మాణం పనులు చూడడానికి రావడం జరిగింది. 15 ఆగస్టు రోజు నుంచి ఇక్కడ నుంచి కార్యక్రమాలు, కార్యకలాపాలు జరగాలనే ఒక కాన్సెప్ట్ తో త్వరితగతిన పూర్తి చేయడందుకు కాంట్రాక్టర్ ని మిగతా డిపార్ట్మెంట్లను పిలిపించడం జరిగింది. 100% ముఖ్యమంత్రి గారిని పిలిచి ప్రయత్నం చేస్తాం. వారి చేతుల మీదుగానే ఈ కార్యక్రమం ఉంటుందని అనుకుంటా ఉన్నాం.
0: తెలంగాణ పర్యాటక రంగం గడిచిన 2.5 నెలల్లో గణనీయమైన పురోగతి సాధించిందని పర్యాటక మంత్రి చూపల్లి కృష్ణారావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా తెలంగాణ దేశంలో కీలక పర్యాటక గమ్యస్థానంగా ఎదుగుతోందని, ప్రజాప్రభుత్వం 2.5 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన పర్యాటక ప్రగతిని ప్రకటనలో వివరిస్తూ మంత్రి చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ది చూపించాలని సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు మానాలన్నారు. 148 అడుగుల వద్ద ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మించే అవకాశం ఉందని, ప్రస్తుత అవసరాలకు అది సరిపోతుందని అన్నారు.
3: తుమ్మిడిహట్టి ఎత్తు విషయంలో కిషన్ రెడ్డి గారిని, భారతీయ జనతా పార్టీని బంధనాలు చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తారు. 148 మీటర్ల ఎత్తుకు ఇది వరకే మా రాష్ట్ర ప్రభుత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేస్తుంది. 148 మీటర్ల ఎత్తుతో మనం ఇట కట్టుకుంటే దాదాపు 50 టీఎంసీలు ఎల్లపల్లి వరకు మనం గ్రావిటీ ద్వారా తరలించుకోవచ్చు.
0: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లతో వేగంతో కూడిన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం సూచించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి సహా 21 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి ఋతుపవనాలు శనివారం భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ జిల్లాల మీదుగా, షోలాపూర్, కళింగపట్నం, పరాదీప్, ముజఫర్పూర్ల మీదుగా విస్తరించాయి. 2 రోజుల్లో తెలంగాణ, ఏపీ

0: బీజేపీ కర్ణాటకతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు అర్హులను గుర్తించి అర్హులైన ప్రతి నిరుపేదకు సొంతింటి కల నెరవేర్చే విధంగా కృషి చేయాలని ప్రభుత్వ పాద శ్రీనివాస్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
1: గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల విశ్వాసాన్ని చూడబడి ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో మొదటి ఆశలో మనం సక్సెస్ఫుల్ పరిపాలన అందించి ప్రజా విశ్వాసం పొంది ఈ 2.5 సంవత్సరాలు ఏ ఎన్నిక వచ్చినా ప్రతిపక్ష పార్టీ అయిన బారాసా భాజపాలకు ప్రజల ఆమోదం పొందినం, ప్రజల విశ్వాసం పొందినం.
0: వర్షాకాల నేపథ్యంలో రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి పంటలు సాగు చేయాలని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. ఆకాశవాణితో ఆమె ప్రత్యేకంగా మాట్లాడుతూ,
2: వాతావరణ సూచనల ప్రకారం ఎల్ నినో కండిషన్స్ అన్నది ఈ వానాకాలంలో ప్రబలంగా ఉండడానికి అవకాశం ఉందని సూచనలు రావడం జరిగింది. అయితే ఈ ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం బాగా తగ్గవచ్చు. అంతేకాకుండా భూగర్భ జలాలు, నదులు, కాలవల్లో, బోర్వెల్లలో కూడా వాటర్ తగ్గిపోవడానికి అవకాశం ఉంది.
0: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛంద రక్తదానం ప్రాముఖ్యత, రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న రెడ్క్రాస్ బాధ్యులు వెంకటరెడ్డి మాట్లాడుతూ, రక్తదానం అనేది అత్యంత గొప్ప మానవతా సేవ అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ విద్యా వ్యవస్థలోని అవకతవకలు, వరుస పరీక్ష పత్రాల లీకేజీలు జరుగుతున్నాయని కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని పార్టీ ప్రతినిధులు ఆరోపించారు. ఈ నెల 20వ తేదీ నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామాలయంలో ఈవేళ భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయం తరలివచ్చారు. ఉచిత ప్రవేశ దర్శనం కోసం దాదాపు 3 గంటల పాటు నిరీక్షిస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామాలయంలో నిన్న రాత్రి మహాలింగార్చనను ఆలయ వేద పండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని 365 చిన్న ప్రమిదలను తయారు చేసి జ్యోతులను వెలిగించి ఏకాంతంగా ప్రత్యేక పూజలు చేశారు. కొమరంభీమ ఆసిఫాబాద్ జిల్లాలోని తిరియాని మండలంలో గిరిజనులకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 87 సోలార్ లైట్లు అందజేశారు. జిల్లా ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారు. జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో మిగిలిన సీట్ల కోసం షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని జనగామ జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి విక్రమ్ తెలియజేశారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలో అన్ని విధాలుగా సన్నద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆర్ఎండ్బి అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆదేశించారు. అత్యవసర పరిస్థితులు మినహాయించి సెలవు రోజుల్లో కూడా అధికారులు విధులకు హాజరు కావాలని ఆదేశించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టుల సంఖ్య పెరిగింది. ఈ మేరకు కేడర్ సంఖ్యను ఖరారు చేస్తూ ప్రభుత్వం శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 4 కేటగిరీలో 12,380 పోస్టులుండగా వాటిని 12,760 పెంచారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసి అనంతరం ఓడిపోయిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. విశేషాలు మరొకసారి. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈరోజు పలు కార్యక్రమాలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. హైదరాబాద్లో అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ విస్తృత స్థాయి సమావేశం ఈరోజు జరుగుతోంది. సింగరేణి కార్మికుల సంక్షేమంలో రాజీ పడేది లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈవేళ రేపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈ రోజు కార్యక్రమంలో మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు, విఎస్ రాజలక్ష్మి గారు. నమస్తే మేడం.
1: నమస్తే అమ్మా.
0: అయితే విఎస్ రాజలక్ష్మి గారి గురించి చెప్పే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పాలి. ఆవిడ దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ గారి మనవరాలు. అయితే మేడం చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ముఖ్యంగా ఆడపిల్లలకి మహిళలకి సంబంధించిన కార్యక్రమాల్లో. ఆవిడ్ని ఒక మోడర్న్ రెవల్యూషనిస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు కూడా మహిళా సాధికారత కొరకు, బాలబాలికల చదువు కొరకు, వాళ్ళ అభ్యున్నతి కొరకు ఎంతో పాటుపడ్డారు మేడం. మరి ఈరోజు ఆవిడ పరిచయం ఏంటి అంటే, ఆవిడ ఎక్స్పీరియన్సెస్ని మనం ఒక పాఠంలా నేర్చుకోవడం కోసం ఈరోజు మేడంని ఇన్వైట్ చేయడం జరిగింది. ముందుగా మేడం, మా ఆకాశవాణి స్టూడియోకి మీకు స్వాగతం.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
0: మరి ఈరోజు మహిళా దినోత్సవంలో చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా మిమ్మల్ని పిలిచాం కదా, మరి మహిళల సాధికారత కోసం, వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం, అంతేకాకుండా వాళ్ళు ఒక ఇండివిజువల్గా గ్రో అవ్వడం, ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా గ్రో అవ్వడం కోసం మీరు ఎంతో వర్క్ చేశారు, అంతేకాకుండా మీరు ఒక ఎగ్జాంపుల్గా కూడా నిలిచారు. సో దీనికి ఎటువంటి ప్రేరణ మీకు కలిగింది అన్న తెలుసుకునే ముందు మీ చైల్డ్హుడ్ గురించి చెప్పండి మేడం. మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ పుట్టారు?
1: నేనమ్మా, మాది వెస్ట్ గోదావరి కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లా. అక్కడ జన్మించడం జరిగింది. నా బాల్యం అంతా కూడా కొవ్వూరులోనే జరిగింది. నాకు మొదటి నుంచి కూడా నలుగురు అన్నయ్యల తర్వాత నేను పుట్టాను, ఒక్కటే ఆడపిల్లని మా ఇంట్లో. మా ఫాదర్ పోయారు, మా అమ్మగారు కష్టపడి మమ్మల్ని పెంచుకొచ్చారు. చాలా కష్టాల్లోంచే వచ్చాను.
0: అంటే ఒక స్ట్రాంగ్ విమెన్ పెంచిన ఇంకొక స్ట్రాంగ్ విమెన్ మీరు.
1: సో అది ఏమనిపించేదంటే, చదువుకోవాలని చాలా ఆరాటం ఉండేది నాకు. ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా కొంతమంది ఇంగ్లీష్ మీడియం చదివేవాళ్ళు మా ఊర్లో. సో నేను గవర్నమెంట్ స్కూల్కే వెళ్ళేదాన్ని. అయ్యో, మనం ఏంటి, మనకి అంత స్తోమత లేదు కదా ఇంగ్లీష్ మీడియాల్లో చదువుకోవడం. సరే, మన మామూలు స్కూల్, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుని పైకి రావాలి అని స్ట్రాంగ్గా ఉండేది. అలాగే మా అన్నయ్యలు అందరూ కూడా బాగా చదువుకున్నారు. మా పెద్ద బ్రదర్ అయితే భాషాప్రవీణ, తెలుగు పండిటమ్మ. మా చిన్నన్నయ్య ఏమోనో, ఆయన కూడా తర్కం విద్యాప్రవీణ, సంస్కృతి చదువుకున్నాడు. మా మూడో బ్రదర్ కూడా అలాగే ఇంటర్మీడియట్ చదివి వేరే జాబ్లో ఉన్నాడు. మా ఫోర్త్ బ్రదర్ కూడా జాబ్ చేస్తూ ఉండేవాడు మామూలుగా. తర్వాత నేననమాట, నలుగురు తర్వాత. బట్ నా దగ్గరకు వచ్చేసరికి మా అమ్మగారికి ఏంటంటే, ఎందుకు ఆడపిల్లలకి చదువు, చదువుకోవడం ఎందుకు, పెళ్లి చేసి పంపించేస్తాం కదా అని ఒక ఇది ఉండేది. కానీ మా అమ్మగారికి, దువ్వూరు సుబ్బమ్మ గారికి మాత్రం ఇంట్లో నేనే ఆడపిల్లని. చాలా ఎవరికి లేరు, మా బాబాయ్య వాళ్ళకి కూడా ఆడపిల్ల లేరు. మా ఫ్యామిలీలో నేనే ఆడపిల్ల కాబట్టి ఆవిడ నన్ను పిలిచి ఎప్పుడూ అనేవారు అనమాట, దీన్ని నాలాగ చెయ్యాలి, ఏదైనా పనికొచ్చే పనులు చెయ్యాలి అని. ఆవిడెప్పుడు, ఆవిడ స్వాతంత్ర సమరయోధురాలు కాబట్టి ఆవిడ యొక్క లక్షణాలు నాకు రావాలని ఆవిడ కోరుకునేవారు. ఎప్పుడు మా ఊరు నుంచి రాజమండ్రికి, రాజమండ్రిలో మా అమ్మగారు ఉండేవారు, పడవలోనూ వెళ్ళేవాళ్ళం అనమాట. లాంచ్లో వెళ్ళినప్పుడల్లా ఆవిడ నాకు చెవులు కుట్టించడం, ఏదో ఒకటి పెట్టడం, దీన్ని మంచిగా ధైర్యవంతురాలుగా పెంచాలి అనే ఉద్దేశం ఆవిడకు ఉండేది బాగా. సో అలా పెరిగిన దాన్ని నేను కొన్నాళ్ళు పోయాక ఏం చేయాలి, ఎలా సహాయపడాలి ఇతరులకి ఆలోచిస్తూ ఉండేదాన్ని. నేను 6th క్లాస్కి వచ్చేసరికి మా మదర్కి ఒంట్లో బాగోక అది డిస్కంటిన్యూ అయిపోయింది చదవడం అనమాట. అప్పుడు మా ఊర్లో కేశిరాజు అప్పారావు గారిని ప్రిన్సిపాల్ ఆయన. ఆ 6th డిస్కంటిన్యూ అవడంతో మళ్ళీ 7th జాయిన్ అవ్వాల. ఎందుకు 7th జాయిన్ అవ్వాలంటే, ఆ 7th క్లాస్ కూడా వెళ్ళలేకపోయా అమ్మగారి అనారోగ్యంతో. అప్పుడు కాలేజీలో భాషాప్రేమిలో అడుగుదాము, ఎంట్రన్స్లో జాయిన్ అయిపోవచ్చు. అప్పుడు కొంత 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళే జాయిన్ అయ్యేవారు, చాలా స్పెషల్ క్యాండిడేట్స్ని తీసుకునేవారు. అందులో అవేర్ వారి దగ్గరికి వెళ్ళి, నేను ఏమండి, నేను ఇలా నాకు ఇలా పాఠశాలలోనే చదువుకున్నాను కదా, దానికి ఉండే అర్హతలు నాకు ఉంటే కనుక మీరు సీట్ ఇవ్వండి అన్నా. అప్పుడు శబ్దమంజరి, ఏ శబ్దం అడిగినా చెప్పేసేదాన్ని. అలాగే

0: బాలరామాయణం శ్లోకాలు కానీ అమరకోశాలు ఇవన్నీ చాలా అవన్నీ నేర్చుకుని వారి దగ్గరికి వెళ్ళిచేవాళ్ళే. ఆయన ఆశ్చర్యపోయారనమాట. వెంటనే నాకు సీట్ ఇవ్వడం జరిగింది. 1 ఇయర్ అయ్యాక నాకు మళ్ళీ ఇంకా మ్యారేజ్ జరగడం జరిగింది. అనుకోని విధంగా ఇంట్లో కొంచెం ఏజ్ 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి చేసేసేవారు. అలాగా ఇంకా చేస్తే ఏడ్చాను, అయ్యో ఏంటి నేను ఎగ్జామ్స్ ఉన్నాయి నేను పెళ్లి చేసుకోనంటే ఒప్పుకోలేదు ఇంకా మా తరు మా అత్తయ్యలు వాళ్ళు. సరే చేసేసుకో మంచి సంబంధం కదా అని ఆయన ఆంధ్ర షుగర్స్లో కాంట్రాక్ట్ తీసుకొచ్చారు. మావారు ఫైబర్ గ్లాస్ బిజినెస్ చేసేవారు. వారు నేను చదివిస్తాలే అని చెప్పడంతో ఆయనకి నచ్చి నేను ఇంకా నాకు మా మ్యారేజ్ అయిపోయింది అలా విత్ ఇన్ 1 మంత్ లోపల.
1: సో చదివిస్తారు అన్న ప్రామిస్ తీసుకునే మీరు పెళ్లి చేసుకున్నారు. సో మరి ఆ ప్రామిస్ ని నిలబెట్టుకున్నారా లేదా మీ హస్బెండ్?
0: అంటే సర్కంస్టెన్స్ సరిగ్గా లేవు. అక్కడికి వెళ్ళాక ఆయన బిజీగా ఉండడం, టూర్లో వెళ్ళడం, దాంతో గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ అగైన్ హైదరాబాద్ వచ్చేసాం. అసలు మీకు ముందర ఇది చెప్పాలి, నాకు అసలు ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే పెళ్లి కాకముందే గోదావరి పుష్కరాల్లో నేను గోదావరిలో స్నానం చేస్తూ ఉంటే ఇద్దరు ముసలాళ్ళు దొమ్మేరు పసివేదల అంటారు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చి స్నానాలు చేసేవారు. ముసలి వాళ్ళు ఇద్దరు కొట్టుకెళ్ళిపోయారు. అప్పుడు నాకు అసలు నేను అసలు వాళ్ళని తీసుకురాగలనా తీసుకురాగలనా ఈత కొడతాను కానీ తీసుకొచ్చేద్దామని మొండి ధైర్యంతో నేను దూకా. వాళ్ళు ఇద్దరు లేడీస్ని జుట్టు పట్టుకుని గట్టు మీద తీసుకొచ్చా, ఇద్దరిని తీసుకొచ్చే.
1: వయసు ఎంత
0: అన్నావు అప్పుడు? 10 ఏళ్ళు.
1: 10 ఏళ్ళ వయసులో పెద్దవాళ్ళు ఇద్దరిని జుట్టు పట్టుకొని
0: తీసుకురాల్లో
1: కొట్టుకుపోతుంటే తీసుకొచ్చారు.
0: ఒకవా ఇలా లాక్కొచ్చేసారు. అసలు అది నాకు నేనైనా అనిపిస్తుంది. అందులో అందరూ చూస్తూ ఉండిపోయారు, ఎవరూ వెళ్ళటం లేదు. అప్పుడు గమ్మున ఇద్దరిని తీసుకొచ్చరికి వాళ్ళు ఒకటే నన్ను నుంచోబెట్టి, అమ్మ నువ్వు లేకపోతే ఏమైపోయేవాళ్ళు అది ఇది అని చేతిలో. అప్పుడు 1 పైసా 2 పైసా కాణీలు అవి ఉండేవి మా రోజుల్లో. అవి చేతిలో పెట్టి నాకు పసుపు పెట్టడం, బొట్టు పెట్టడం ఇలాంటివన్నీ చేశారు. చాలా రోజులు నాకు అది మైండ్లో నిలిచిపోయింది, ఏంటి వీళ్ళు ఇంత చేశారు, ఈ వాళ్ళని రక్షిస్తే ఇలా ఉంటుందా, హెల్ప్ అంటే ఇదేనా అని అప్పుడు నాకు రియలైజేషన్ అయ్యి. అక్కడ ఆ రోజుల్లో మా ఊర్లోనమ్మా అప్పుడు వేరే వేరే కులాలు ఉండేవారు, అన్నీ అగ్రహారంలా ఉండేది. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళేవారు కదా, అలా ఉండేవారు అప్పుడు ఆచార వ్యవహారాలన్నీ కూడా. సో ఆ టైంలో నేను వెళ్ళేదాన్ని, ఎవరిని కేర్ చేయకుండా వెళ్ళడం అంటే సమస్యలు కానీ ప్రాబ్లమ్స్ కానీ అందరికీ ఒకటే కదా నా చిన్ననాటి నుంచే నాకు మైండ్లో నాటుకుపోయింది.
1: సమస్యకి కులంతో మతంతో సంబంధం లేదు, ఎవరికన్నా సమస్య వస్తుంది.
0: ఆ చిన్నతనం నుంచి ఉండడంతో అలా ఎంత చేసినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. కానీ ఒక్కటి మా ఇప్పుడు మా పెళ్ళి అవగానే మాత్రం అనుకున్నా, ఓ సిటీకి వెళ్తే చెన్నై సిటీకి వెళ్తాం కదా, అక్కడ మనం ఇంకా ఎవరికైనా సహాయపడగలం, అలా అదొక మైండ్లో ఉండేది. మ్యారేజ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా కారణాలే. ఈ ఊర్లో కాకపోతే ఇంకో చోట మన ఇది చూపించాలి, మన హెల్ప్ చేయాలి అని. ఆ తర్వాత మెడ్రాస్ వెళ్ళి కూడా ఒక 2-3 నెలలు ఉన్నాం అంతే. వారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోవడంతో వచ్చేసాం. అందుకు అక్కడ చదువు నాకు పునిష్టాప్ అయింది. వచ్చేసాక కూడా ఇక్కడ ప్రమదా మండలి అని ఎర్రాపల్లి సీతాకుమారి గారు ఉండేవారమ్మా, అప్పుడు సుగుణమణి గారు వీళ్ళంతా మీకు తెలిసే ఉంటుంది. ఆవిడ దగ్గర వాళ్ళ బిఏ క్లాసెస్లో జాయిన్ అయ్యాను, 2 ఏళ్ల కోర్సు. అది చదువుతూ ఉంటుంటే మళ్ళీ నాకు అది కూడా పునిష్టాప్ అయింది. 1 ఇయర్ ఎగ్జామ్స్ ముందర కరెక్ట్గా మా బాబు కడుపుతో ఉన్నాను. సో అప్పుడు వెళ్ళలేక అది కూడా ఆ ఎగ్జామ్స్ కూడా రాలేకపోయా. మళ్ళీ పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక నేను ఇక మళ్ళీ ఈ చదువు దీంతో ఆపకూడదు, వెళ్ళాలి అని ఒక ఉద్దేశంతో ఓపెన్ యూనివర్సిటీ బిఏ క్లాసెస్లో జాయిన్ అయ్యాను. ఏవీ కాలేజ్కి వెళ్ళేదాన్ని క్లాసెస్. అది కూడా లాస్ట్ ఫైనల్ ఇయర్లో అది ఒక మార్కుతో ఇదైపోయింది. అప్పుడు యూనిసెఫ్ ప్రాజెక్ట్స్ అవి చేసి మహిళా కార్యక్రమ మాతా సంక్షేమ కార్యక్రమాలకి విరివిగా వెళ్ళేదాన్ని అనమాట. ఇక్కడంతా హైదరాబాద్లో వనపర్తి ఈ వెనకబడ్డ వీళ్ళు ఉన్నాయి కదమ్మా, మహబూబ్ నగర్ అవన్నీ వెళ్ళి అంబాడి తండలో అసలు డెలివరీ ఎలా చేసుకోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ చూసి యూనిసెఫ్లో నన్ను పంపించారు అలాంటి కార్యక్రమాలకి, ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్స్కి.
1: మీరు ఎలాగ ఇంట్రడ్యూస్ అయ్యారు మేడం?
0: నేను అబ్బూరు ఛాయాదేవి గారిని ఉండేవారమ్మ, నాకు చాలా ఆవిడంటే అభిమానం. నేను వాళ్ళ ఇంటి పక్కనే, మేము పక్క పక్కనే ఉండేవాళ్ళం. సో ఆవిడ నా టాలెంట్ గుర్తించి, రాజలక్ష్మి నువ్వు, ఆవిడ చాలా నాకు వెనకాల హెల్ప్ చేశారండి. ఫస్ట్ సాహిత్యపరంగా అబ్బూరు ఛాయాదేవి గారితోటే నాకు ఇది. ఆవిడ చీఫ్ లైబ్రరీ ఆఫ్ ఢిల్లీ, తెలిసే ఉంటుంది మీకు. వాళ్ళ హస్బెండ్ వరదరాజేశ్వరరావు గారు, ఆయన పివి నరసరావు వాళ్ళందరికి కూడా అడ్వైజర్. ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వచ్చేవారు. వచ్చినప్పుడు ఎందుకు ఆవిడ నన్ను పిలిచే, చూడండి ఎంత టాలెంటెడో రాజలక్ష్మి అని. చాలా దుగుర్సుబమ్మ గారు మనవరాలని ఎవరు వచ్చినా నన్ను పరిచయం చేసేసేది. ఆ విధంగా అప్పటి నుంచి ఏదో యాక్టివ్ తెలవకుండానే చాలా చేసేసా అనుకోండి. అప్పుడు దూరదర్శన్ వచ్చిన కొత్త 82 83లో.

0: మన హైదరాబాద్కి. అప్పుడు ఏఆర్ కృష్ణ గారని వారిని పిలిచి, చూడు రా మా అమ్మాయికి ఎంత టాలెంట్ ఉంది రాజలక్ష్మి అంటే, ఆయన వెంటనే ఆయనతో పాటు ప్రియపుత్రుడు, ఆశకరి, దణ, అద్దె మనుషులు, గబగబా మూడు డ్రామాలు దీంట్లో వేశాం.
1: ఓకే.
0: శైలజ్ గారికి వాళ్ళకి తెలిసి ఇప్పుడు ఆవిడున్నారు, జయంత్ గారు ఉండేవారు ప్రాజెక్ట్లో, అప్పారావు గారు వాళ్ళంతా ఆ పీరియడ్లో అనమాట. నా డ్రామాలు వేయడం సరదాగా అదొక ఇంట్రెస్ట్గా వేశాను అనుకోండి. ఏదైనా సమాజానికి పనికొచ్చేవి, ఏ థీమ్ తీసుకున్నా కూడా నాకు అట్లా కలిసి వచ్చేది అన్నీ కూడా. అలా ప్రతి ఒక్కటి కూడా నాలో ఒక భాగంగా అనుకుని ఇతరులకు మనం ఉపయోగపడాలి, మనకి ఎప్పుడూ ఉంటాయి కదా అని నాకు మొదటి నుంచి ఉంది. దానికి తగ్గట్టు మా వారు సురేంద్రం గారు చాలా ఆయన నాకు బ్యాక్లో నిలిచేవారు అనమాట, ఎంకరేజ్ చేసేవారండి. పెద్ద ఎడ్యుకేటెడ్ కాకపోయినా ఆయన ఎడ్యుకేటెడ్, అందుకని వారు నా డైనమిక్గా ఉంటాను అని వెనకాల చాలా నిలిచి హెల్ప్ చేసేవారు. అందుకని అన్నీ ముందుకెళ్ళిపోయేదాన్ని. తర్వాత
1: పరిస్థితులు ఎలా ఉన్నా, సర్కమ్స్టాన్సెస్ ఎట్లా ఉన్నప్పటికీ కూడా మీరు నేను నెగ్గాలి, నేను అనుకున్నది చెయ్యాలి, చదువుకోవాలి అన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. మీరు అన్నారు కదా, 6th క్లాస్ అయిపోయిన తర్వాత 10th క్లాస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు చేయడానికి మీరు మధ్యలో మీరు సొంతగా ప్రిపేర్ అయ్యి వెళ్ళుంటారు అడ్మిషన్ కోసం. సో యూ హ్యాడ్ దట్ డిటర్మినేషన్, ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్. అయితే మేడం, ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్లే ముందు ఒకసారి మీ నాయనమ్మ గారు దువ్వూరి సుబ్బమ్మ గారు గురించి తెలుసుకుందాం. అంటే ఆవిడకి ఆ బిరుదు ఎలా వచ్చింది, దేశ బాంధవి అనే బిరుదు ఎలా వచ్చింది, ఆవిడ ఎలాంటి కార్యక్రమాలు చేశారో మరి ఇప్పటి శ్రోతలకి, ముఖ్యంగా యువ శ్రోతలకి తెలియజేద్దాం.
0: ఆవిడ చిన్నప్పుడే భర్త పోయాడండి. యాక్చువల్గా దువ్వూరి సుబ్బమ్మ గారు మా మామగారు అక్క చెల్లెళ్ళు అనమాట, సిస్టర్స్. సో మా నాన్నగారిని ఆవిడ దత్తత తీసుకున్నారనమాట. ఆవిడకి పిల్లలు లేరు, మా నాన్నగారే సన్ అనమాట, ఆయనే దత్తత తీసుకున్నారు, మేమే చూసుకునేవాళ్ళం. ఆవిడకి ఈ భారత భాగవత పద్యాలు వల్ల వేస్తూ ప్రతి గ్రామానికి వెళ్ళేవారు. అందరి చేత కూడా కద్దరు బట్టలు కట్టించేవారండి, మామూలు బట్టలు కట్టద్దని. మళ్ళీ భోగిమంటలు, భోగిమంటల్లో ఈ సిల్క్ వస్త్రాలన్నీ కూడా వేయించేసేవారు. మొత్తం చాలా ధైర్యవంతురాలండి. ఆవిడ 5th క్లాసే చదివారు.
1: ఓకే.
0: కానీ ఈ భారత భాగవత పద్యాలు ఆవిడ అంత బాగా వచ్చనమాట. ఉత్తేజపరిచేవారు ప్రతి గ్రామానికి వెళ్ళడం అనమాట. పొద్దుటే వెళ్ళిపోయేవారు. అదే డాక్టర్ వాసా ప్రభావత్ అని ఉన్నారు కదా, వాళ్ళ అమ్మగారి ఇంట్లో రావులపాలెంలో, అక్కడికంటే చిన్న ఉదాహరణ చెప్తున్నా, ఒక కుంపటి ఇమ్మనమని అడిగి ఆ చిన్న మడిబట్టలాన్ని కట్టుకుని ఆవిడ భోజనం చేసేవారు. ఆవిడే వండుకుని స్వయంగా ఆ రోజుల్లో అనమాట. ఫస్ట్ ప్రథమ మహిళ, స్వాతంత్ర సమరయోధుల్లో ఫస్ట్ మహిళ. సెకండ్ పంజాబీ పార్వతి గారు ఉండేవారు ఆవిడ. వీళ్ళిద్దరూ దేశం గురించి కష్టపడ్డవాళ్ళు. తర్వాత బెజవాడ సుబ్బమ్మ గారు, కొంతమంది డొక్కా సీతమ్మ గారు. సీతమ్మ గారు కూడా మా అమ్మగారికి చాలా క్లోజ్ అనమాట. ఆవిడ ఆవిడ కూడా సుబ్బమ్మ గారితో వచ్చేవారు. డొక్కా సీతమ్మ గారు కూడా అన్నదానాలు చేసేవారు. మా అమ్మగారు కూడా దేవీ నవరాత్రులు చేసేవారు. 9 రోజులు చేసి అందరికీ భోజనాలు విరివిగా ఇంట్లో ఇనీస్పేటలో ఉండేదండి పెద్ద ఇల్లు మా అమ్మగారిది. అందరు వచ్చేవారు. మేము కూడా చిన్నప్పుడు అలా వెళ్ళి అక్కడే ఉండేవాళ్ళం 9 రోజులు నవరాత్రులకు అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆ బులుసు సాంబమూర్తి గారు, మా అమ్మగారు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ముగ్గురు ఫస్ట్ మీటింగ్ మేడం. స్వాతంత్రం వచ్చేసింది ఆవిడ కష్టపడ్డందుకు వాళ్ళకి. కష్టపడ్డానికి ముందర ఈ కద్దరు బట్టలు అన్నాను చూడండి, ఒక రాజమండ్రి జమీందార్ గారు, నేను కద్దరు బట్టలు కట్టను, సిల్క్ ఇదే పెట్టుకుంటా, ఆయన సెంట్ కొట్టుకోవడం, ఇలాంటి స్టైల్ విదేశీ వస్త్రాలే కట్టేవారట. ఈయన ఎలాగైనా మాన్పించాలని దృఢ సంకల్పంతో బులుసు సాంబమూర్తి గారును, దువ్వూరు సుబ్బమ్మ గారును ఏం చేద్దామని ఆలోచించినప్పుడు వాడిని అడిగారు, ఏమిటయ్యా నువ్వు, నువ్వు కట్టకపోతే అందరు కూడా మళ్ళీ మారిపోతారు కదా, ఇలా చెయ్యొద్దు అని. వీళ్ళు వెళ్ళి ఆయన మాట్లాడేసరికి ఆయన అన్నట్ట, సరే మీరు ఇంత చెప్తున్నారు కదా, వచ్చి మాట్లాడుతున్నారు, ఈ బులు అంటే మీకు తెలవాలని చెప్తున్నానమ్మా, ఇవన్నీ హిస్టరీ చాలామంది చెప్పారు నాకు, విన్నాను బాగా నేను. అప్పుడు నాకు పెద్ద తెలిసి తెలియని వయసే కదా, 5 నాకు ఆవిడ పోయినప్పుడు 64 పోయారు మా అమ్మగారు. మా నాన్నగారు మా అమ్మగారు ఒకే ఒక వారం డిఫరెన్స్లో పోయారు. ఈ పెద్దవాళ్ళందరూ కూడా నాతో, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆవిడ గురించి చర్చించినప్పుడు చెప్పారు నాకు. అప్పుడు ఆ జమీందారుటండి సాంబయ్య గారిని, నువ్వు కోటిపల్లి బస్టాండ్ నుంచి గోకారం బస్టాండ్ దాకా రాజమండ్రిలో నువ్వు మొత్తం బట్టలు లేకుండా వివత్తరగా వెళ్ళి వచ్చావంటే తప్పకుండా నేను సిల్క్ బట్టలు మానేసి కద్దరు బట్టలు కడతాను అని చెప్పాటండి. దేశభక్తి అనేది ఎలా ఉండేది ఆ రోజుల్లో అనడానికి మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఆయన అలాగే బట్టలు

0: తలుపేసి మొత్తం పాపం వెళ్ళారట. ప్రతి ఒక్కరు కూడా ఆ ఊర్లో తలుపులు వేసుకున్నారట ఇంట్లో, ప్రతి ఒక్కరు కూడా అందరూ చూడలేక. ఆయన వెళ్ళి నడిచొచ్చి వచ్చేస్తున్నాడు. ఈయన వచ్చేస్తుంటే మా అమ్మగారు కూడా ఆ భక్తి భావన ఉంది కాబట్టి శభాష సాంబడు అని ఆవిడ వెన్ను తట్టారట. ఇలాంటి కోకల్లలుగా చెప్తారనమాట. ఆ తర్వాత ఆ జమీందారు మారాడు.
1: ఓకే, ఆయన కద్దరు బట్టలు
0: కట్టారు. అది అది వాళ్ళ ఉద్దేశం కదా, మైండ్లో అలా ఉండేవి. ఇప్పుడు దేశం అంటే మనకు తెలుసు కదా ఎలా ఉన్నారనేది. ఆ రోజుల్లో అలా ఉండేవారు. తర్వాత ఈవిడ కూడా ఎవరైనా మహిళలు కనుక మేము కట్టాము, మాకు ఈ సిల్క్ వే కడతాము, కద్దరు బట్టలు కట్టము అని ఎవరైనా ఒకళ్ళు ఇద్దరన్నా కూడా ఏమిటి 100 కేజీలు ముగుళ్ళని మోస్తున్నారు, కద్దరు బట్టలు కట్టుకోరా అని చెప్పి గదివిచ్చేవారట బెత్తం పట్టుకుని. అది సూర్యదేవ రాజలక్ష్మి గారు నాతో అన్నమాటలండి. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మగవేషాలు వేసుకునేట ఆవిడ సూర్యదేవ రాజలక్ష్మి గారు, వాళ్ళందరికీ కూడా ఈవిడ టీచర్ సుబ్బమ్మ గారు అనమాట. అలాగా చాలా చమత్కారాలు చాలా జరిగేవి. అలాగే బ్రిటిష్ వాళ్ళు కూడాను మేము కనుక కప్పలు అప్పుడు ఉండేవి కదా ఓడల్లో, మీరంతా ఎక్కడికో పోతారు కొట్టుకుపోతారంటే అప్పుడు ఆవిడ అంత మేమందరం కలిసి ఉమ్మి వేసామంటే ఓడ ఎక్కడికో వెళ్ళిపోతుందని. అట్లా చమత్కారాలు చాలా ఆవిడ చేసేవారిని అందరూ చెప్పేవారు నాకు. ఆ విధంగా ఆ వంశంలో
1: బిరుదు గురించి చెప్పండి మేడం.
0: ఆవిడకి ఫస్ట్ ప్రథమ మహాసభలు తంగుటూరి ప్రకాశం పంతులు గారు, బుల్స సామూర్తి గారు, దేశబాంధవ సుబ్బర్మ గారు ముగ్గురు కలిసి కాకినాడలో పెట్టారు మా ఫస్ట్. అప్పుడు గాంధీ గారు అక్కడికి వచ్చారు. ఆల్రెడీ ఈవిడ గురించి విన్నారనమాట. విని ఆయన శభాష్ సుబ్బమ్మ గారు ఇంత అనుకోలేదు, ఏరి ఇంత ప్రభావితం చేశారు మీరు, మహిళలందరినీ మార్చారు వాళ్ళ తరిమి కొట్టడానికి అంటే ఒకటి కాదండి ఆవిడ చాలా చేశారు. అది కూడా చెప్తాను, చెప్పాలంటే అసలు నాకు చాలా ఉంది. అప్పుడు ఆయన దేశబాంధవిని బిరుదు ఇచ్చారండి ఆవిడకి. ఆ బిరుదు ఇప్పటికీ నిలిచిపోయి మొన్న వైజాగ్లో కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను పిలిచారు, వెళ్ళలేకపోయాను. ఆవిడ మీద స్టాంపు వేశారు, అది నేను పట్టుకొచ్చి చూపిస్తాను మీకు తర్వాత. ఆ విధంగా అలాగా అసలు ఆవిడ యొక్క కష్టం ఇంత అంతా కాదండి. స్వాతంత్ర్యం వచ్చింది అని విన్నాకే ఆవిడ కళ్ళు మూశారు.
1: ఓ వండర్ఫుల్. అయితే మేడం మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా అంటే చెప్పాలంటే మీరు సరైన గైడెన్స్ పొందారు, సరైన ప్రేరణ పొందారు. చాలా గొప్ప గొప్ప వాళ్ళ సంరక్షణలో పెరిగారు మీరు నన్ను అడిగితే. అంతేకాకుండా పెళ్ళై హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా అబ్బూరి ఛాయాదేవి గారు మీ ఇంటి పక్కన ఉన్నారంటే వాట్ అ వండర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ యు హావ్ హ్యాడ్. మరి మీరు యూనిసెఫ్లో వర్క్ చేశారు, అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా మీరు చాలా కార్యక్రమాలు చేశారు కదా, సో వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఇంకో ప్రశ్న ఏంటంటే, మీరు కొన్ని అడ్డంకులు ఎదుర్కొని చదువుకున్నారు, మరి డిస్టెన్స్లో అయిన బీఏ కంప్లీట్ చేసే ప్రయత్నం కూడా చేశారు, సరే అన్ఫార్చునేట్లీ అవ్వనప్పటికీ ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా చేయలేని పని మీరు చేశారు, అదైతే ఖచ్చితంగా చెప్పగలం. మరి మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఎలా చేశారు, ముఖ్యంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మహిళలకి కల్పించడంలో మీరు చాలా ప్రముఖ పాత్ర పోషించారు, మరి దాని గురించి కూడా చెప్పండి మేడం.
0: ఇది ఈ కాల్ ఇవన్నీ చేసుకుంటుంటుంటే ఒకసారి వరదరాజేశ్వరరావు గారును అబ్బూరి ఛాయదేవి గారు అన్నారు, నువ్వు సోషల్ యాక్టివిటీస్లో ఉంటావా రాజలక్ష్మి, లేకపోతే నువ్వు పొలిటికల్గా వెంకయ్యనాయుడు గారిని పరిచయం చేస్తాను, లేకపోతే నువ్వు బీజేపీలో పెడతావా అని అడిగారు. నిన్న ఈ పాలిటిక్స్ అవి మళ్ళీ అంతా తిరిగి చేయలేనండి, మనం ఎంత దాకా సస్టైన్ అవ్వగలం తెలియదు. బట్ నేను మొదటి నుంచి ఒక ఎవరికైనా మనం ఉపయోగపడాలి, సోషల్ యాక్టివిటీస్లో ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా, నేను అలాగే పెడదామని అనుకుంటున్నాను అన్నాను. ఎవరికైనా ఉపయోగపడదాం మహిళలకి. అప్పుడు వెంటనే ఆవిడ మల్లా సుబ్బమ్మ గారి దగ్గర నాకు ఆవిడతో కుదిరిందండి. వెళ్ళమ్మ అంటే ఆవిడ చూడగానే అసలు దువ్వూరు సుబ్బమ్మ గారు శిష్యురాలు ఆవిడ, అక్కడ వెళ్ళాక తెలిసింది అమ్మ మీ మామగారు శిష్యురాలని నేను రాజలక్ష్మి అని. నన్ను వదిలిపెట్టలేదండి ఇంకా అక్కడ చిన్న చిన్న బుల్లిబుల్లి సంస్థలు పెట్టారు ఆవిడ సుబ్బమ్మ మల్లా సుబ్బమ్మ గారి దగ్గర మెహదీపట్నంలో ఉండేది. నేను ఇక్కడి నుంచి ఆ రోజుల్లో 3 రూపాయల ఆటో అక్కడికి చిక్కడపల్లి నుంచి.
1: మల్లా సుబ్బమ్మ గారు అనగానే నాకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్ గుర్తొస్తుంది. అక్కడ విమెన్ స్టడీస్ కోసం ఒక బిల్డింగ్ కట్టడానికి సేవ్ చేసుకున్న సేవింగ్స్ లోంచి చాలా భారీ మొత్తం ఇచ్చారు ఆవిడ. అయితే మల్లాది సుబ్బమ్మ బిల్డింగ్ అని ఉంటుంది. సో ఆ క్రమంలో ఆవిడ గురించి నేను తెలుసుకున్నప్పుడు ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఎఫ్లుయెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి కూడా ఇతరుల కొరకు, ముఖ్యంగా మహిళల కొరకు చాలా సెల్ఫ్లెస్గా వర్క్ చేశారు, అలాగే మంచి సాహిత్యం కూడా అందించారు.
0: నాకు ఒకటి కాదండి, సుబ్బమ్మ గారితో నాకు ఎలాంటి అంటే మీకు అన్ని కలగలిపోయారు.
1: ఎలాంటి సంస్థలు పెట్టారు మీరు చెప్పారు, చిన్న చిన్న
0: స్త్రీ విమోచన, స్త్రీ అభ్యుదయ ఇలాంటివి అన్నమాట.

0: స్త్రీ జనాభ్యుదయ.
1: ఎలాంటి సమస్యలు ఉండేవి మహిళలకి?
0: అందరూ ప్రతిదీ కూడా షెల్టర్కి వచ్చేసేవారు ముందర శుభమ్ గారి దగ్గరికి. అలా అక్కడే షెల్టర్ ఇవ్వడం, ఈ హస్బెండ్స్ ప్రాబ్లం తాగి కొట్టి అలాంటివన్నీ ఎక్కువ వచ్చేవండి. అప్పుడు వాడు పట్టుకొచ్చే కూలీ అంతా కూడా వాడు ఖర్చు పెట్టేసేవాడు. వీళ్ళు పాపం ఏనాది పనులకు వెళ్ళడం, ఎంత సరిపోవు కదా ఇంకా పిల్లల్ని చదివించలేకపోయేవాళ్ళు, అలాంటి సమస్యలు, కొట్టి పంపడాలు, లేకపోతే పెళ్లి చేసుకుని మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడాలు, ఇలాంటివి ఆ రోజుల్లో బాగా ఉండేవండి. అప్పుడు వాళ్ళకి ఏ షెల్టర్ లేక వచ్చేసేవాళ్ళు. వర్ణాంతర వివాహాలు కూడా అవి సుబ్బమ్మ గారు, నేను అక్కడే చేసేదానండి. ఎవరు నేను తీసుకుపోయి మళ్ళా సుబ్బమ్మ గారి దగ్గరే వాళ్ళ దాంట్లోనే ఆవిడ సర్టిఫికెట్ ఇచ్చేవారు
1: మ్యారేజ్.
0: వాళ్ళు నేను మాత్రం పర్సనల్గా వెళ్ళి వీళ్ళు ప్రేమించుకున్నాను ఇంట్లో చచ్చేసేవారు. మ్యారేజ్లు చేసేవాళ్ళు కాదు అప్పట్లో, ప్రేమించుకున్నాం అంటే.
1: అంటే ఇతర కులాలు ఇతర మతాలకు చెందిన
0: వర్ణాంతరాహాలు అలా వచ్చేసినప్పుడు వాళ్ళు నిజంగా వీళ్ళు సరైన వాళ్ళ, నిజంగా ప్రేమించుకుంటున్నారా, లేకపోతే వీళ్ళు పై పైన ఇదేనా ఆకర్షణ అని వెళ్ళి నేను చూసేదాన్ని. నేను చూసి వాళ్ళని తీసుకొచ్చి సరిగ్గా ఉన్నారు వీళ్ళు చేద్దాం సుబ్బమ్మ గారు అనేదాన్ని. చాలా మ్యారేజెస్ చేసి సర్టిఫికేట్స్ ఇచ్చాం, బాగానే ఉన్నారు వాళ్ళతో. ఇప్పుడు కూడా కలుస్తారు అందరూ వచ్చి,
1: టచ్లో ఉంటారు.
0: ఉంటారు, కొంతమంది ఉన్నారు. చాలా చేశారు అనమాట. ఇంకా సుబ్బమ్మ గారు పోయాక కూడా నేను కూడా నేరుగా వెళ్ళి వాళ్ళకి గుళ్ళల్లో పెళ్లి చేసి కూడా ఉన్నాయి. కొంచెం సరిగ్గా ఉన్నారు అంటే వాళ్ళకి సామాన్లు అవి కొని ఇవ్వడం, ఇంటికి కావాల్సినవన్నీ చాలా చేసాం. తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలన్నీ ఉండే కార్కెటిక్ ఉండేవారైనా, అలాగే మొదటి భార్యను వదిలేసి ఇంకో చేసుకుంటే ఆవిడొచ్చి బాధపడుతుంటే సుబ్బమ్మ గారి దగ్గర, ఇది 20 ఏళ్ళు అయింది రాజ్యలక్ష్మి ఆయన వదిలేసేసి ఇవి తిరుగుతూనే ఉంది చెప్పులు అరిగేటట్టు, నువ్వు చూడంటే నేను ఆ కేసు పట్టుకుని వదలకుండా ఆవిడకి ఇప్పించా భరణం అనమాట. ఒకేసారి లంచం అమౌంట్ ఇచ్చా. ఇప్పుడు ఆవిడ తర్వాత కూరగాయల వ్యాపారం అది పెట్టించానండి, అవన్నీ చేసుకుని పిల్లల్ని పోషించుకుని మనవలు ఇప్పుడు బాగుందనమాట. అంటే అలాంటి మొండి కేసులు అనమాట. అలా ప్రతి ఒక్కళ్ళు చేస్తే బాగున్నాయి నాలాగా అనుకునేదాన్ని. అలాగేనమ్మా, ఇంకా అన్ఎంప్లాయీస్ పాపం ఎంతోమంది హస్బెండ్ పోయిన వాళ్ళు ఉద్యోగాలు సరిగ్గా లేకపోతే, నేను చాలామంది ఇప్పుడు మన లేడీ ఎంటర్ప్రెనర్స్ చాలామంది ఉన్నారు కదా పెద్ద పెద్ద పొజిషన్స్లో, వాళ్ళతో చెప్పి ఎక్కడైనా ఫిలప్ చేసి వాళ్ళని పెట్టేదాన్ని జాబ్కి. అందరు బాగున్నారు, చిన్న చిన్న పిల్లలు బాగా చేసుకుంటున్నారండి. గవర్నమెంట్లో కూడా జాయిన్ చేశాను, బయట ప్రైవేట్ దాంట్లో కూడా ఇప్పించారు. అంటే మనకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి, మనకున్న పరిచయాలతో.
1: మేడం, మరి మీ గురించి ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంది, మరో సందర్భంలో మనం మళ్ళీ కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి. అయితే ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు, మీరు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు, చేస్తూనే ఉన్నారు, మరి ప్రస్తుతం మీరు చేస్తున్న కార్యక్రమాలు ఎలా ఉన్నాయి?
0: నేను అప్పట్లో ఇంకోటి ఏంటంటే, మన యూనిసెఫ్లోనే అమ్మా, తర్వాత వాళ్ళకి ఏదైనా ఫండ్ ఇవ్వాలి అన్ని పాపం వెనకబడ్డ వాళ్ళందరూ కూడా వాళ్ళకి చాలా ఖర్చులయ్యేవి. యూనిసెఫ్లో మనం ఇక్కడ ఒక కార్డు అమ్మి వాళ్ళకు 1 రూపాయి కనుక పెడితే కనుక అక్కడి నుంచి మనకి ఫండ్ వచ్చేది మళ్ళీ,
1: ఓకే,
0: యునైటెడ్ నేషన్స్ నుంచి. అందుకని ఏం చేద్దాం అనుకున్నప్పుడు ప్రాజెక్ట్స్లో కూర్చున్నప్పుడు ఇలా యూనిసెఫ్ కార్డ్స్ ఉన్నాయి, అవి సేల్ చేస్తే కనుక మనం ఫండ్ ఇవ్వచ్చని మీటింగ్లో తీర్మానించారు. అప్పుడు అవి ఒక్కొక్కటి 2 రూపాయలు 1 రూపాయి ఉండేది ఆ రోజుల్లో కార్డ్. అట్లాంటివి అమ్మి ఒక 10 లాక్స్ ఎవ్రీ ఇయర్లో వాళ్ళకి ఫండ్ ఇచ్చేదాన్ని నేను. ఒక్కోసారి 8 లక్షలు 10 లక్షలు అలా ఇస్తే అది యాక్చువల్గా బాగా చదువుకుని, అదే ఎడ్యుకేషన్కిను అసలు మన డైనమిక్కి మన ఆలోచనకి ఎంత తేడా ఉంటుందో అనుకుంటా అండి. బాగా చదువుకుని బాగా ఇంగ్లీష్లో మాట్లాడే ఆ రోజుల్లో ఆర్డర్లు తీసుకొస్తే వాళ్ళందరినీ బ్రేకప్ చేసి ముందుకెళ్ళి స్టార్ లేడీ అవార్డ్సే వచ్చాయి నాకు. వాళ్ళు ఎప్పటి నుంచో అవార్డ్స్ తీసుకుంటున్న వాళ్ళు వెనక్కి వెళ్ళారు. అప్పుడు నాకు వరుసగా అవార్డ్స్ ఇచ్చారు అనమాట, 85, 86, 87.
1: స్టార్ లేడీ అవార్డ్స్తో పాటు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నంది అవార్డ్స్ కమిటీకి జ్యూరీ మెంబర్గా కూడా ఉన్నారు. అలాగే ఫిల్మ్ అవార్డ్స్, టీవీ అవార్డ్స్ అండ్ నంది టీవీ అండ్ ఫిల్మ్ అవార్డ్స్కి జ్యూరీ మెంబర్గా ఉన్నారు. దూరదర్శన్ స్క్రీనింగ్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు. మల్లాది సుబ్బమ్మ అవార్డ్ ఫర్ సోషల్ సర్వీస్ 2000 సంవత్సరంలో అందుకున్నారు. బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డ్ ఎన్నో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా మీరు అందుకున్నారు మేడం. మరి మీ గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడే కాదు, ఎప్పటికీ మీరు ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తారు ఎంతో మంది ఆడవాళ్ళకి. ఎందుకంటే ఒక కంఫర్టబుల్ లైఫ్, నాకు అన్నీ ఉన్నాయి, కావలసినంత డబ్బు ఉంది, చక్కగా సెటిల్ అయిన ఫ్యామిలీలో నేను ఉన్నాను, చాలు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నాకున్న డబ్బు, నాకున్న హోదా, నాకున్న పరిచయాలతో 10 మందికి నేను ఉపయోగపడాలి అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందులో మీరొకరు. మీలాంటి వాళ్ళని చూసి ఇంకెంతో మంది, మనం ఈరోజు అనుకుంటున్నాం

0: ఎవ్రీ ఎంపవర్డ్ విమెన్ షుడ్ ఎంపవర్ అదర్ విమెన్ అని. సో మీలాంటి ఆడవాళ్ళందరూ మిగతా వాళ్ళ అభ్యున్నతి కొరకు పాటుపడాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. మేడం, మరి మీ సమయం మా కోసం కేటాయించి ఈరోజు మా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా.

0: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చిన్నారులందరికీ స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో బండ్లగూడలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం విద్యార్థులు వినిపించే పాటలు, కథలు, కబుర్లు విందాం. మరి వీరందరికీ ముందుగా ఒకసారి స్వాగతం చెప్దాం.
2: హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గీతిక. ఈరోజు శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం శ్రీ శారదాధామం విద్యార్థులం ఇక్కడికి వచ్చాము. మీకు కథలు, పాటలు, శ్లోకాలు మరెన్నో వినిపిస్తాం. ముందుగా గణపతి పాట మోక్షిత మరియు హర్షిత్ పాడుతారు.

నా పేరు గీతిక. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను మీకు ఒక ప్రార్థనా శ్లోకాన్ని వినిపిస్తాను.

ధన్యవాదాలు. ఇప్పుడు భరతమాత గురించి రాధాదేవి పాట పాడుతుంది.

0: జగతికి సందేశమా. ధన్యవాదాలు.
1: ఇప్పుడు 5వ తరగతి చదువుతున్న సాయి సంప్రీత్ మనకు సంస్కృత కథను చెప్తాడు.
2: ఏకస్మిన్ అరణ్యే ఏకః వనరః అస్తి, సః ప్రతిదినం నక్రాయ ఫలాని దదాతి. నక్రః ప్రతిదినం ఫలాని స్వీకృత్య ఖాదతి. వానరః నక్రః మిత్రే జాతౌ. ఏకదా వానరః నక్రస్య గృహం ప్రతిగుంతుం ఉద్యక్తః. నక్రేణ చింతిం వానరస్య హృదయం ఇత్తోపి రుచికరం భవతి. అతః వానరస్య హృదయమేవ ఖాదితవ్యం ఇతి. నక్రః పంచనయ వానరం స్వీకృత్య నదీమధ్యం గత్వా తత్ర ఉక్తవాన్, భవతః హృదయం ఆవశ్యకం ఇతి. వానరః ఉపాయం చింతయిత్వా మమ హృదయం వృక్షే ఏవ అస్తి ఇతి అవదత్. మూర్ఖః నక్రః తత్ సత్యం మత్వా వానరం వృక్షస్య సమీపం నయతి. వానరః వృక్షస్య సమీపం గత్వా తం అనింతత్. స్వమూర్ఖత్వం జ్ఞాత్వా నక్రః శోకేన నిర్గతః. నీతి: బుద్ధిబలేన ఆపదతః దూరం గచ్చేయుః. ధన్యవాదః.
1: ఇప్పుడు భాగవత శ్లోకాలు కృష్ణప్రియ చెప్తుంది.
3: అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులు

0: ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ శారద నీరదేందుగన సార పటీర మరాల మల్లికాహార తుషార పేన రజతాచల కాశపనీష కుందమందార సుధాపయోధి సితతామరసా మరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగనెన్నడు గల్గు భారతి అంబన వాముజోజ్వల కరాంబుజ శారద చంద్రచంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నదీపిక శుంభిత దిగ్విభాగ శ్రుతి సూక్త వివిత్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహార ననుం గృపజూడు భారతి పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెద వేరుండుగాత పలుకగనేలా చేతులారంగ శివిని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా దెలపడేని గలుగనేటికి తల్లుల కడుపు చేటు. ధన్యవాదాలు.
1: ఇప్పుడు 8వ తరగతి చదువుతున్న సహస్ర రాముడి పాట పాడుతుంది.
2: రామ రామ రామ రామ రామ నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ రామ రామ రామ రామ నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తి

మాన దివ్య నామ కీర్తనం రామ రామ రామ రామ రామ నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ రామ రామ రామ రామ నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం.

సేవ్యమాన దివ్య నామ కీర్తనం, రామ రామ రామ రామ రామ నామ తారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం, రామ రామ రామ రామ రామ నామ తారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం, హరి హరి హరి హరి హరి నామ తారకం, హరే కృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం.

0: రామ రామ నామ తారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం. రామ రామ రామ రామ రామ నామ తారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం. రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం. రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం. ధన్యవాదములు.
1: ఇప్పుడు 3వ తరగతి చదువుతున్న చైత్ర మనకు శుభాషితం చెప్తుంది.

0: వ్యాసుడు రచించిన 18 పురాణాలలో మనకు 2 విషయాలు అవగతం అవుతాయి. పరులకు ఉపకారం చేస్తే పుణ్యం కలుగుతుంది, ఇతరులకు అపకారం చేస్తే పాపం కలుగుతుంది. ధన్యవాదః.
1: ఇప్పుడు 1వ తరగతి చదువుతున్న హర్షిత్ కథ చెప్తాడు.
2: మణిపూర్ అనే ఒక గ్రామంలో కనకమ్మ అని ఒక స్త్రీ నివసించేది. ఆమెకు భూషణమని ఒక కొడుకు ఉన్నాడు. ఆమె పేరు కనకమైన ఆమె దగ్గర

బంగారం ఉంగరం తప్ప మరే సంపద లేదు. భూషణానికి 3 ఏళ్ల వయసులోనే వాళ్ళ తండ్రి చనిపోతాడు. కనకమ్మ గుణవంతురాలు, పిల్లవాడిని చక్కగా పెంచింది. ఒకనాడు కనకమ్మ బట్టలు ఉతుకుతుండగా తన వేలుకున్న ఉంగరం చెరువులో పడిపోయింది. కనకమ్మ చాలా బాధపడింది. ఈ విషయం భూషణానికి తెలిసి, అమ్మ అమ్మ నువ్వేమి బాధపడకు, నేను బడి నుంచెలు వచ్చి

0: చదువుకో అని అంటుంది. భూషణం బాగా చదువుకుంటూ ఖాళీ సమయంలో చేపలు పట్టి వాటిని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో కూడబెడుతూ ఉండేవాడు. ఒకరోజు చాలా చేపలు పట్టాడు. అతను అన్నీ అమ్మాడు. చాలా డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో అమ్మకు ఉంగరం చేయిస్తాడు. కనకమ్మ మురిసిపోతుంది. నాయన, నువ్వు నా కోరికను తీర్చావని సంతోషపడుతుంది. ధన్యవాదములు.
1: ఇప్పుడు 1వ తరగతి చదువుతున్న సమర్థరామ్ బాలరామాయణ శ్లోకాలు చెప్తాడు.
2: సమః సమవిభక్తాంగః స్నిగ్ధ వర్ణః ప్రతాపవాన్ పీనవక్ష విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః.

0: పర్ణః శుచిర్వస్యః సమాధిమాన్ ప్రజాపతి సమః శ్రీమాన్ దాత విపునిషూదనః రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత. ధన్యవాదములు.
1: ఇప్పుడు మూడవ తరగతి చదువుతున్న కృతిక్ సుభాషితం చెప్తాడు.
2: నమస్కార్, మమ నామ కృతిక్. అహం తృతీయ కక్షాయాం పఠామి. అహం త్రయ సంస్కృత సుభాషితాని వదామి.

సత్యము నాకు తల్లి, తెలివి నా తండ్రి, ధర్మము నా సోదరుడు, దయాగుణము స్నేహితుడు, శాంతగుణము నా భార్య, మరియు ఓర్పు నా కుమారుడు. ఈ ఆరుగురే నాకు నిత్య బంధువులు.

ఉద్యమము, ప్రయత్నము, సాహసము, బుద్ధి, శక్తి మరియు పరాక్రమము, ఈ 6 మంచి గుణాలు ఎక్కడ ఉంటాయో అక్కడ దైవబలం తప్పక లభిస్తుంది.

0: భావము. హంస తెలుపు రంగులో ఉంటుంది, కొంగ కూడా తెలుపు రంగులోనే ఉంటుంది. ఈ రెండిటికి రంగులో భేదం లేదు, కానీ తెలివితో పాలను నీరును వేరు చేయగల శక్తి హంసకే ఉండును, కానీ కొంగకు ఉండదు. ధన్యవాదాలు.
1: ఇప్పుడు 1వ తరగతి చదువుతున్న మోక్షిత గేయం పాడుతుంది.
2: ఆట కలిసి ఆడుదాం, పాట కలిసి పాడుదాం, ఆట పాటలాడ్చునే అడుగు ముందుకేగుదాం, ముందు ముందుకేగుదాం. చుక్క చుక్క నీటి బొట్టు ఒక్క నదిగా మారుదాం, పెక్కు నదులు ఒక్కటైతే మహాసన్న మహునురా. వ్యక్తి ఒక్కడే, వ్యక్తుల శక్తి కూడా తక్కువే, వ్యక్తి వ్యక్తి కళ్య మహాసంద శక్తి అంగుడురా. ప్రకృతి మాత వడిని రంగు రంగు పువ్వులున్నవి, క్రమము తప్పి విచలవిడి పడి పడి ఉన్నవి. ఏచి కూచుదాం, కూచి మాలుగాను మార్చుదాం, మార్చి భర్త మాత అచ్చనములు చేయుదాం. ధన్యవాదములు.
1: ఇప్పుడు 3వ తరగతి చదువుతున్న శరణ్య గౌడ్ గేయం మరియు పాట పాడుతుంది.

0: పాటలెన్నో పాడేస్తాం. ధన్యవాదాలు.
1: విన్నారు కదా చిన్నారులు, ఇంతవరకు బండ్లగూడలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం విద్యార్థులు వినిపించిన పాటలు, కథలు, కబుర్లు మరెన్నో మీకు నచ్చాయి కదూ? సరే, మరైతే వీరందరికీ ఒకసారి అభినందనలు జేజేలు చెప్పేసి ఈరోజుకి ఇక సెలవు తీసుకుందాం. నమస్తే.

తలయందు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బాల. ఆటలెన్నో ఆడేస్తాం, పాటలెన్నో పాడేస్తాం, పిల్లలం పిడుగులం పిడుగులం బుడుగులం, బొమ్మలిల్లు కట్టేస్తాం, గుజన గుళ్ళు ఆడేస్తాం, తొక్కుడు బిల్ల ఆడేస్తాం, బంతిని చేత్తో పట్టేస్తాం. ఆట

ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్ 14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
3: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వింటున్నాం. ఆకాశవాణి కూతురుంటే చాలు నాటకం. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందులో జగన్నాథం, శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి, రాజారావు, డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, రంగారావు, శ్రీ వీరన్రెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రకాశం శ్రీ జంపాల వెంకయ్య, విశాల శ్రీమతి ఎన్ఏఎం లక్ష్మి, శాంతమ్మ శ్రీమతి సిహెచ్ విజయదుర్గ, కాంతం శ్రీమతి ఎల్ పద్మావతి పాల్గొన్నారు. వినండి కూతురుంటే చాలు నాటకం.
1: కాంతం, ఏ కాంతం,
2: అబ్బబ్బా ఉండండి, బంగారం అంటే నిద్ర పాడు చేశారు.
1: ఈ దృష్టిలో నిద్ర కూడా బంగారమే. అయితే రాత్రి నుంచి నిద్రపోతున్నావు కదే, ఎంత మిగిలిందేంటి?
2: ఏంటది?
1: అదేనే బంగారం.
2: అబ్బా మాట వరుస కంటే నిజంగానే బంగారం అవుతుందా ఏంటి?
1: సర్లే, తొందరగా లేచి టిఫిన్ రెడీ చెయ్యి, ఆలస్యమైతే పిల్లలకి నాకు లేట్ అయిపోతుంది.
2: అబ్బా ఈరోజు ఒళ్ళంతా నొప్పులుగా ఉందండి, టిఫిన్ చేయలేను, ఏదైనా హోటల్లో తినేసేయండి.
1: మరి పిల్లలకి?
2: డబ్బులిస్తే వాళ్ళు కూడా ఏ హోటల్లోనో తింటారు.
1: మరి ఈరోజు ఉదయాన్నే మా నాన్నగారు వస్తాడు కదే, ఆయనకేం పెడతావు?
2: వస్తే రానేండి, రాత్రి మిగిలిన అన్నం ఉంది కదా, దాన్ని గంజిలో పోసి పెడతా.
1: ఏంటంటే మళ్ళీ చెప్పు.
2: అదేనండి, రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని గంజిలో పోసి పెడతాను అన్నాను.
1: ఆహా, నువ్వు కదే ఈ దేశంలో ఆదర్శ ఇల్లాలివి, నీలాంటి కోడళ్ళు ఊరికొకరుంటే ఇంకీ దేశంలో ఓల్డేజ్ హోములు ఏమవసరం చెప్పు.
2: ఏంటండి ఏదేదో అంటున్నారు.
1: ఏమీ

0: ఇంతటి అపార గుణగణాల్ని కలిగిన నీ చరిత్రను ఏకరువు పెడుతున్నా. ఇంత ఆస్తి ఉద్యోగం సంపాదించి పెట్టిన మా నాన్నగారికి గంజమెతుకులు పెడతావా? నువ్వు మాత్రం అష్టభోగాలు అనుభవిస్తావా?
1: ఎప్పుడు ఏమీ తిన్నట్టు.
0: ఏంటే గొనుగుతున్నావు? ఒళ్ళు పగలు పడతాను, తొందరగా లేచి టిఫిన్ రెడీ చెయ్యి.
1: అలాగే చేస్తానండి, చెయ్యక చస్తానా? నా కర్మ కొద్దీ దొరికారు, ఏ తప్పునే తప్పదు కదా. నేనెట్టా చస్తే మీకే? ఆయన గారికి మాత్రం సేవలు చేయక తప్పదు కదా.
0: ఏయ్ కాంతం, మనిషిగా పుట్టావు, మనిషిగానే మాట్లాడు.
1: అవునులే, కోట్లు సంపాదించి పంచిచ్చాడు కదా, ఆ మాత్రం మర్యాదలు కోపతాపాలు ఉండకపోతే ఎలా?
0: అస్తమానం ఆయన నాడు పోసుకోకపోతే నీకు పొద్దుపోదే. అయినా ఇప్పుడు పెట్టకపోతే ఏమైంది? ఊర్లో ఉన్న పొలాలు, పాత ఇల్లు కాలంతో పాటు పెడుతూనే ఉన్నాయి కదా.
1: అవునవును, వామనావతారంలో విష్ణుమూర్తి పెరిగినట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇంతగా తండ్రి గారిని వెనకేసుకొచ్చే మీరు ఆ పొలాలమ్మని ఏనాడైనా ఆయన చెప్పారా?
0: చెప్తే మాత్రం లాభమేమిటి? ఆయన పాతకాలం మనిషి, మన సలహాల్ని పాటిస్తాడా ఏమిటి?
1: మన మాట వినకపోతే మరి మనమెందుకు ఆయన్ని పోషించాలి?
0: ఎందుక, ఆయన కడుపును పుట్టినందుకు, ఈ ఆస్తుల్ని అనుభవిస్తున్నందుకు.
1: అయితే మరి ఆయన బతికున్నంతకాలం ఈ నరకం తప్పదా?
0: అలా ఎందుకు అనుకోవాలి? పెద్దవాళ్ళకి చేసే సేవ అనుకోవచ్చు కదా.
1: సేవ చేస్తూనే ఉంటాను జీవితకాలం అంతా.
2: చిన్నగా మాట్లాడరే, బయట ఆయన ఉంటాడు.
3: ఎందుకుంటాడు? నిన్న రాత్రితో మన వంత అయిపోయింది కదా.
2: అవుననుకో, అయితే ఇంత పొద్దున్న ఎందుకు పోతాడు? కాసేపు ఆగిపోతాడేమో.
3: ఎందుకుండాలి? ఎందుకుండాలి? అసలు ఆయన ఇక్కడుండటానికి వీల్లేదు.
2: అబ్బా, కోర్టులో లాయర్ లాగా వాదిస్తున్నావు కదే.
3: అదే జరిగుండేది మిమ్మల్ని చేసుకోకపోతే.
2: సంతోషించాం గాని ముందు త్వరగా లేచి టిఫిన్ రెడీ చేసి తగలడు.
3: చెయ్యను.
2: ఏ, ఎందుకని?
3: అదంతే, చెయ్యనుగాక చెయ్యను.
2: అదే ఎందుకంటున్నా.
3: మర్యాదగా బయటకు పోయి మీ నాన్నగారిని చూసిరండి.
2: ఎందుకంట?
3: ఆయన మన ఇంటి ముందు లేడంటేనే చేస్తా.
2: లేకపోతే?
3: చెయ్యను.
2: నీతో చస్తున్నాను కదే. పురాణాల్లో సత్యభామ శ్రీకృష్ణుని ఎడమ కాలితో తన్నిందంటారు, ఇప్పుడు ఈ శాంతిభామలు దాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నట్టు.
3: అర్థమైంది కదా, ఇంకా ఆలస్యం ఎందుకు? బయటకు నడవండి.
2: సర్లే, వెళ్తున్నానులే. ఆ నాన్నగారు ఏంటి, ఇంకా ఇక్కడే ఉన్నారా?
4: అవునరా, పోదామనే లేచారా, కానీ ఎందుకో ఇంకాసేపు ఆగి పోదామనిపించింది.
2: ఆ ఏం లేదు, మా వంతు ఆరు నెలలు నిన్న రాత్రితో పూర్తి అయిపోయింది కదా, మరి అన్నయ్య ఇంటికి పోవాలి కదా.
4: అవునరా, ఇంకాసేపు ఉండి పోతాలే.
2: సర్లే, కాసేపు ఉండి వెళ్ళండి.
3: ఏమండి, మీ నాన్నగారు పోయారా లేదా?
2: అబ్బా, పోతారులేవే.
3: అయితే ఇంకా పోలేదంటారా? ఈ ఆరు నెలల నుంచి తిన్నది చాలలేదన్నా, ఇంకా ఏం తినటానుకున్నారంట? అబ్బబ్బబ్బా, ఇంకా నా వల్ల కాదు, ఆయన సంగతి చెప్తానుండండి.
2: శాంతం శాంతం, ఉషే ఆగవే శాంతం.
3: ఆగనుగా ఆగను.
2: అబ్బా, ఆయన వింటే బాధపడతాడే.
3: మీరుండండి, నాకడ్డు చెప్పొద్దు. ఏం మామగారు, నిన్న రాత్రి దాకా నా చేత చేయించుకున్న చాకరీ చాలలేదా? ఇంకా ఏమైనా మిగిలిందా చెప్పండి, అది చేసి పెడతాను.
4: ఎవరన్నారమ్మా ఇక్కడే ఉంటానని? నిన్న రాత్రి దాకా నువ్వు చేసి పెట్టిన వంట తినలేక ఎల్లకిలా పడిపోయాను కదా, ఇంకా ఇక్కడనే ఉంటే నిజంగానే
2: చచ్చింది గొర్రె.
3: మరి ఇప్పటిదాకా ఒళ్ళు కోణం చేసుకుని చేసి పెడుతూ ఉంటే గుండ్రాయిలాగా తిరుగుతూ ఉన్నారు కదా, ఎప్పుడూ అలా జరగలేదుగా.
4: ఏమో, ఎవరు చూశారమ్మా, ఆ పైవాడి సెలవైతే ఆ భాగ్యం కూడా నీ చేతుల మీదుగానే జరుగుతుందేమో.
0: ఒరే రంగా, తెల్లారిందో లేదో, పొద్దున ఏంది జాతర?
3: నేనంటే జాతరలాగే ఉంటుంది గాని, అదే మీ పెళ్ళామంటే మాత్రం ఆనందంగా ఉంటుంది మీకు.
5: లేదులేదే, నువ్వు చేసేది కచేరి, నాదే ఉందిలే.
0: ఇంకా ఆపుతారా? ఏమిట్రా?
2: ఏం లేదన్నయ్య, ఈరోజు నాన్నగారి వంతు మీది కదా, ఇంకా మా వాటాలోనే ఎందుకున్నారని అడుగుతుంది శాంతి.
0: ఏందమ్మాయి శాంతి, ఇంకా శాంతం తేలారనే లేదు, దానికింత రాద్ధాంతం చేయడం?
3: బావగారు బాగా ఆలోచించి మాట్లాడండి, నేను రాద్ధాంతం చేస్తున్నానా?
0: కాకపోతే ఏంటిది?
3: ఏంటో మీ

0: గారిని అడగండి.
1: ఏమిటి నానా, ఏమిటి గొడవ?
2: నాకేం తెలుసురా, ఇందాక మీ ఇంటికి వచ్చానా, నువ్వు కోడలు మాట్లాడుకుంటూ ఉంటే వెనక్కొచ్చి చిన్నోడి వాకిలి కాడ కూర్చున్నా. ఇంతలో చిన్నోడు, ఏం నాన్నా ఇంకా అన్నింటికి పోలేదా అంటే కాసేపు ఉండి పోతానన్నాను. వాడు వెళ్లిపోయినాక ఇదిగో ఇట్లా చిన్న కోడలొచ్చి ఇంకా ఇక్కడే ఉన్నానని అంటుంది.
3: ఏమంటా, ఈ ఇల్లు ఏమన్నా అది కష్టపడి కట్టుకుందా? ఆయన కట్టిన ఇల్లే
0: కట్టారులే, లంకంత కొంప
3: ఆలంతలోనే ఇన్నాళ్ళు ఎలబోసింది.
0: ఏం చేస్తాం, కొంతమందికి నిద్రలేస్తే ఏదో ఒకటి తగులుకోకపోతే పొద్దు పోదు. మరి
3: ఇక్కడ ఎవ్వరూ పనిగా కూర్చోలా, అంత పరిగత్తం అయితే తెల్లారిపోయింది.
0: మామగారిని ఎందుకు తీసుకుపోలేదు?
3: నాకంత అవసరం పట్ల, ఆయన గారు వస్తే చూస్తాను గాని మేళతాళాలతో తీసుకుపోవాల్సిన అవసరం నాకు లేదు.
1: అబ్బబ్బా, ఏమిటి గోళా కాంతం, నువ్వు కాస్త ఆగుతావా?
3: నన్నే అనండి, అది మాత్రం బాగుతానే ఉంటుంది.
0: ఇదిగో అది ఇది అన్నావంటే మూతి పళ్ళు రాళ్ళ కొడతాను.
4: అబ్బా నువ్వు ఉండవే,
0: నన్ను వదలండి. వదిన అనటం చేతగాక నన్ను కంట్రోల్ చేయాలనుకోకండి.
4: నోరు ముయ్యవే గయ్యాలి గంప.
0: ఆహా, అయితే మరది పిశాచమా?
3: నా మాట ఎత్తావంటే నుంచోబెట్టి వాయిస్తా.
0: ఏంటే నువ్వు వాయించేది?
1: కాంతం నువ్వు నోరుమయ్.
4: అన్నయ్య ఇలా కాదు గాని, నాన్నగారిని ఏ ఓల్డేజ్ హోమ్ లోనైనా చేర్పిద్దాంరా, ఈ గోళ ఎవరు భరిస్తారు?
1: అప్పుడు గాని మనల్ని ఊరంతా ఉయ్యరు,
4: మరి గోళ భరించడం ఎట్లా?
1: ఒరే రంగ, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే ఇద్దరు కొడుకుల ముందు కూడా నాన్నగారిని ఓల్డేజ్ హోమ్ లో చేర్పిస్తే అంతకన్నా పరువు తక్కువ పని ఇంకొకటి ఉంటుందా చెప్పు. అందుకని నాన్నగారు మా ఇంటికి పోదాం రండి.
3: అవసరం లేదు.
1: కాంతం ఏమిటి నువ్వు మాట్లాడేది?
3: అవునండి, ఆయన గారిని మన ఇంటికి తీసుకుపోవాల్సిన అవసరం లేదు.
1: మరి ఎక్కడికి పోతాడు?
3: పుట్టిందిగా మీతో పాటు రక్తం పంచుకునే అదే మీ చెల్లెలు గారు అక్కడికి.
1: అదేంటి అలాగంటావు?
3: అదంతేనండి, ఇక్కడి నుంచి మన రెండిళ్ల వాళ్ళం తలా 6 నెలల లెక్కన కాకుండా 4 నెలల లెక్కన చూసుకుంటే సరిపోతుంది.
1: అదెట్లా కుదురుతుంది?
3: ఎందుకు కుదరదు, ఆవిడ ఆయనకే పుట్టింది కదా.
1: ఆ అమ్మాయి ఆడపిల్ల గదే.
0: అయితే మాత్రం నాన్నగారిని చూసుకోవటంలో తప్పే ఉంది బావగారు.
4: తప్పు కదే, ఇద్దరు కొడుకులుండగా కూతురు చూడడం ఏంటని లోకం దుమ్మెత్తిపోస్తుందే.
1: ఇదిగో శాంతమ్మ, అది పద్ధతి కాదులే, ఊరుకో.
3: ఏది కాదు, మీరు ఊరుకోండి, శాంతమ్మ చెప్పింది కూడా బానే ఉంది. ఈ రోజు నుంచి మామగారిని 3 ఇళ్ల వాళ్ళం తలో 4 నెలల లెక్కన చూసుకుందాం.
1: వసే కాంతం, మధ్యలో ఈ పెండింగ్ ఏమిటి? నువ్వు కాసేపు నోరు మూసుకో. ఒరే వీళ్ళ మాటలు వింటే మనం తలెత్తుకుని తిరగలేం గాని నాన్నగారిని మా ఇంటికి తీసుకుపోతాం. మీరు లోపలికి వెళ్ళండి.
4: అలాగే అన్నయ్య, రావే శాంతం.
1: కాంతం నువ్వు ఇంట్లోకి పోయి టిఫిన్ రెడీ చెయ్యి. నాన్న ఇంట్లోకి రండి.
2: నా మనసేమీ బాగాలేదు, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను.
1: సరే తొందరగా రండి.
2: నిర్మలా చూశావా, నీ కొడుకులు వాళ్లకొచ్చిన కోడళ్లు చేస్తున్న నిర్వాకం, కడుపున పుట్టిన కొడుకులు చివరి దశలో మనల్ని బాగా చూసుకుంటారని ఎన్ని ఆశలు పెట్టుకున్నామో, ఎన్ని కలలు కన్నామో కదా. ఆ పిల్లల చదువు కోసమై ఎంతో ముందు చూపుతో పుట్టి పెరిగిన పల్లెటూరిని వదిలిపెట్టి ఈ పట్టణానికి వచ్చి ఇల్లు కట్టుకుని పిల్లల్ని చదివించి ఉద్యోగాలు వచ్చేటట్టు చేశాం కదా. ఇప్పుడొచ్చిన కోడళ్లు చేసే నిర్వాకానికి చావలేక బతుకు ఇస్తున్నాను. నిర్మల నువ్వు లేని ఈ లోకంలో నేనుండని. వచ్చేస్తాను నిర్మల, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను.

0: ఒరే జగన్నాథం, ఇక్కడున్నావా?
1: ఓ నువ్వా ప్రకాశం, ఏమిట్రా ఇలా వచ్చావు?
0: నీకోసమేరా.
1: ఎందుకురా?
0: మనసు విప్పి మాట్లాడుకునే చోడు కోసం రా.
1: ఏం మాట్లాడతానురా, జీవితపు మలిసందెలో కడుగుపెట్టిన వాళ్ళం.
0: ఈ సమయంలోనే ఒకరికొకరు మనసు విప్పి కష్టసుఖాలను చర్చించుకుంటే మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుందిరా.
1: ఒరే ప్రకాశం, ఈ పార్కుకి నాకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదురా.
0: నాకు తెలుసు కదరా, ఈ ఊరికి వచ్చిన కొత్తలోనే ఈ పార్కు వచ్చేవాడు కదా.
1: అవునరా, నాకు 30 ఏళ్ల వయసులో పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడే ఈ ఊరికి వచ్చాను. అప్పటినుంచి ఏమాత్రం ఖాళీ దొరికినా ఈ పార్కు వస్తూ ఉంటాను.
0: నాకు తెలుసు కనుకనే ఇంటి దగ్గర

0: నువ్వు లేకపోయేసరికి ఇక్కడికి వచ్చారు.
1: అది సరే, ఏమిటి ఇప్పుడు నాతో పని?
0: ఏం లేదురా, నీ ఆరోగ్యం గురించి వాకపు చేద్దామని.
1: ఏముందిరా, ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది.
0: ఏమిట్రా జగన్నాథం, నీలో ఇంత వైరాగ్యం వచ్చింది?
1: అంతగాక ఇంకేముందిరా.
0: అయినా ఇవాళ నీలో ఏదో మార్పు కనిపిస్తుందిరా, అసలేం జరిగిందో చెప్పు.
1: ఏముందిరా, 30 ఏళ్లు కలిసి నడిచిన నిర్మల నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఇక నాకు ఈ లోకంలో ఏముందని బ్రతకాలరా? ఇన్నాళ్లు కన్నబిడ్డలే సర్వస్వంగా భావించి వాళ్ల కోసమే బతికాను. ఇప్పుడు ఆ కొడుకులు వాళ్ల పెళ్లాల దగ్గర దాసులైనప్పుడు ఆ అవమానాల్ని చూస్తూ బ్రతకడం కంటే చావడమే మేలు.
0: నిజమేరా, వాళ్ల కోసం నువ్వు నిర్మల పడ్డ శ్రమంతా కళ్ళారా చూసిన వాణ్ణి నేను. ఇప్పుడు నిన్ను నీ కోడలు చూసే విధానం తలుచుకుంటే మనసు ద్రవించిపోతుందరా. వాళ్ల మొగుళ్ళని కళ్ళల్లో పెట్టుకుని పెంచిన నిన్ను చూడటానికి కష్టమై 6 నెలల కొకరు చొప్పున పంచుకుంటున్నారు కదా.
1: ఆ 6 నెలలు చూడటమే చాలా కష్టమైపోతుందట. నాకు చేసి పెట్టడానికి వాళ్ల నడుములు వంగిపోతున్నాయట్రా.
0: నీకేమైనా పంచభక్ష పరమాణాలు వారుస్తున్నారా వాళ్ల నడుములు వంగిపోవడానికి?
1: అదొక్కటే తక్కువరా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు నా ఇంటి గుట్టు బయట పెట్టుకుంటే నా పరువైపోతుందని గుండెను రాయి చేసుకుని బతుకుతున్నాను.
0: చెప్పరా జగన్నాథం, నీకోసం ఏమైనా ప్రత్యేకమైన వంటకాలు చేసి పెడుతున్నారా?
1: చెప్పాను కదరా, బయటకు చెప్పుకుంటే నా పరువే పోతుందని. పొద్దున మాడిపోయిన దోశలు, మధ్యాహ్నం కొద్దిగా పప్పుతో అన్నం, రాత్రికి గంజిలో అన్నం పెడుతున్నారా.
0: నీ ఇద్దరు కోడళ్ళు అంతేనా లేక?
1: ఇద్దరూ ఇద్దరే, ఒకరికొకరు తీసిపోనే ఆడకూతుళ్ళు రావాళ్లు. మొదట్లో పెద్ద కోడలు కొద్దిగా బాగా చూసినా, ఇప్పుడు ఇద్దరూ అంతే. ఎలా బతికాన్రా, ఎలా బతికాన్రా నేను? ఈ రోజుకి ఇలాంటి గతి వచ్చింది నాకు.
0: వాళ్ళు అసలు మనుషులే కాదురా, మానవత్వం లేని మృగాలు. ఈ వయసులో నిన్నింత బాధ పెడతారా నీ కోడళ్ళు?
1: ఏం చేసేదిరా ప్రకాశం, ఈ నరకాన్ని భరించమనేమో ఆ భగవంతుడు ఒంటరి వాణ్ణి చేసి నా నిర్మలను తీసుకుపోయాడు.
0: బాధపడకరా జగన్నాథం.
1: అదే కదరా ఇప్పుడు నేను చేయగలిగింది. ఉన్న ఇంటిని ఇద్దరూ పనిచేసుకున్నారు.
0: కానీ వాళ్ళని పుట్టించిన నిన్ను మాత్రం గాలికి వదిలేశారు. ఏం మనుషులరా వాళ్ళు, కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగుల్ని చేసావు కదా, ఏం రోగం అంటా నిన్ను చూసుకోవడానికి?
1: బయటికెళ్లి అద్దెకొంపలో ఉంటే వాళ్ల ఆదాయం తగ్గిపోతుందని వాళ్లకి బాధ.
0: అలాగా?
1: అవునరా, దాన్ని కూడా లెక్కలు వేసే లెక్కల మాస్టర్లు రావాళ్లు.
0: అందుకని ఆయురుకొంపలైనా బతుకుతున్నారన్నమాట. మరి నీ కొడుకులేం చేస్తున్నారా?
1: గాడిదలు కాస్తున్నారా, పెళ్లాల పైటల్ని పట్టుకుని తిరిగే వాళ్ల గురించి ఏం చెప్పమంటావురా?
0: అలాగంటావా?
1: అస్తమానం సంతూర్లో ఉన్న పొలాన్ని ఇంటిని అమ్మి డబ్బు తెచ్చిమ్మని, నా మీద ఒత్తిడి తీసుకురమ్మని మొగుళ్ళకి నూరిపోస్తూ ఉంటారు వాళ్ళు.
0: అదేమన్నా నీ కొడుకులు సంపాదించినవా?
1: వాళ్లే కనుక సంపాదించి పెట్టుంటే ఒక్క నిమిషం ఆగేవాళ్ళ? ఎంతసేపు తేరగా వస్తే లాగేసుకుందామనే యావ తప్ప నిజాయితీగా సంపాదిద్దామని ఆలోచనే లేదు వాళ్ళకి.
0: కాలమహిమరా, కాలమైతే మారుతుంది గాని ఈ మనుషుల బుద్ధులే మారడం లేదురా.
1: ఒరే ప్రకాశం, నా జీవితంలో ఏ ఒక్క మనిషికి అన్యాయం చేయలేదురా, మరి నాకెందుకు ఈ రాత రాశాడా భగవంతుడు?
0: బాధపడకరా, నీకు మంచి రోజులు వస్తాయిలే. డబ్బుతో అహంకారంతో మూసుకుపోయిన వాళ్ల కళ్ళు తెరిపించాలి.
1: ఏ దేవుడు నడుం కట్టాలరా అందుకు?
0: మంచి పనులు చేయడానికి దేవుడెప్పుడు సిద్ధంగానే ఉంటాడ్రా. నువ్వే చూస్తూ ఉండు, వారి చేత నీకు సపర్యలు చేయించే రోజులు కూడా వస్తాయి.
1: నాకు ఆ నమ్మకం లేదురా.
0: కాస్త ఓపిక పట్టి చూడరా. ఒరే జగన్నాథం, ఇక్కడుండి ఈ బాధలన్నీ భరించే బదులు నీ కన్న కూతురింటికి పోయి కొన్నాళ్ళుంటే మంచిది కదరా.
1: అదే ఆలోచిస్తూ ఉన్నానురా.
0: తప్పకుండా కూతురింటికి వెళ్లాలరా, వెళ్ళు. సరే పొద్దుపోయింది, మరి నీ వస్తారా?
1: అలాగే రా ప్రకాశం.
0: పుట్టింది ఒక తల్లి కడుపునే గాని బతుకులో మాత్రం ఎంత ఎడబన్నం. ఒక ఇంటిని రెండుగా విభజించేది ఈ గీతలా? అంత కలికాలం రాజారావు.
2: ఒరే రాజా.
3: మీరా మామయ్య, రండి రండి కూర్చోండి.

0: ఎలా వచ్చారు?
1: బాబాయ్ గారు బాగున్నారా?
2: ఆ ఏదో అట్టట్టున్నానమ్మా. ఎరా రాజా.
0: మామయ్య
2: ఆఫీసుకు పోలేదా?
0: లేదు మామయ్య, ఇవాళ సెలవు.
2: అట్నా? మరి మీ నాన్న కనిపించడేందిరా?
0: ఇంట్లో నిద్రపోతున్నాడు మామయ్య.
1: ఉండకేడబోతాడు, మాకు తప్పుతుందా వండి మేపడానికి?
2: అదేంటమ్మా అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? ఈ వయసులో మీరు చూడకపోతే ఇంకెవరు చూస్తారు చెప్పు.
1: చూస్తాం బాబాయ్ చూస్తాం. మరి ఆయన పేరు నుండి ఇల్లు పొలాలు ఆయనేం చేసుకుంటాడు? మాకా పిల్లలు పెద్దాళ్ళు అయిపోతున్నారు, ఆ డబ్బులు వస్తే ఏదైనా ఖర్చులు కక్కరికొస్తాయి కదా.
2: అందుకే కదమ్మా నేను వచ్చింది.
1: ఏంటి బాబాయ్ ఏమంటున్నారు?
2: ఏమీ లేదమ్మా, మీ మామయ్య సొంతూరు దగ్గర ఏదో ఫ్యాక్టరీ రాబోతుందని విన్నాను. అక్కడ ఉన్న పొలాలన్నీ కొంటున్నానంట. ఈ ఊపులు అమ్మేసుకుంటే మంచి రేటు పెరుగుతుంది కదా అని వాడితో చెబుదామని వచ్చాడమ్మాయి.
0: అందుకు నాన్న ఒప్పుకోవాలి కదా మామయ్య.
2: ఒప్పుకోకే ఏం చేస్తాడ్రా, మళ్లీ మళ్లీ ఇలాంటి అవకాశం వస్తుందా?
0: ఏమో మామయ్య, నాన్నగారిని ఒప్పించే బాధ్యత మీదే.
1: అవును బాబాయ్, ఆ పొలాలమ్మి డబ్బు తీసుకురమ్మని ఎప్పటి నుంచో బతిమాలుతున్నా, అయినా ఆయన మా మాట వింటే కదా.
2: అవునా అమ్మా, ఆ పొలాలంతా అమ్మేసి మీ చేతుల్లో పెడితే గాని వాడికి రాచ మర్యాదలు దొరకవన్నమాట.
3: ఏమండోయ్ ఏమండోయ్, మిమ్మల్ని ఏం చేస్తున్నారు? లేచి త్వరగా బయటకు రండి.
4: ఎందుకే?
3: అబ్బా త్వరగా రండి.
4: ఎందుకో చెప్పవే.
3: ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి, త్వరగా లేచి రండి.
4: కాసేపు నిద్రపోనివి కదా.
3: ఎట్లా పోనిస్తాను, అవతల వాళ్ళు కోటీశ్వరులు అయిపోతుంటే.
4: ఏంటో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవే.
3: అదేనండి, మీ నాన్నగారి ఫ్రెండు లేడు?
4: ఎవరైనా?
3: అదేనండి, ప్రకాశం బాబాయ్ లేడు?
4: ఆ ఉన్నాడు. ఏమైంది ప్రకాశం మావకి?
3: అబ్బా ప్రతిదానికి తొందరే, హైరాణ పడకుండా చెప్పేది వినండి. ఆ ప్రకాశం బాబాయ్ మీ అన్నయ్య ఇంటికి వచ్చి.
4: ఎప్పుడు?
3: ఇప్పుడే.
4: అయితే లోపల ఉన్నాడా?
3: ఉన్నారులేండి.
4: ఏం చెప్పాడేంటి?
3: ఏదో భూములు రేట్లు అమ్మకాలంటూ మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను. ఆయన గారిని ఒక్కసారి మన ఇంటికి పిలిచి అడగండి.
4: ఏమని?
3: ఏమనే ఏమిటండి, మీరు మరీ ఇంత అమాయకంగా ఉన్నారు, ఆయన అడిగితే అసలు కథ తెలిసిపోతుంది కదా.
4: సరేలే అలాగే అడుగుతాలే.
3: అడగండి.
4: ప్రకాశం మావయ్య. ఓ ప్రకాశం మావయ్య.
2: ఓ రంగా. ఏందబ్బాయ్?
4: ఒకసారి మా ఇంటికి రండి మావయ్య.
2: అలాగే లేరా. ఏందిరా రంగా, ఏంటి విశేషం?
4: మీరే చెప్పాలి మావయ్య.
2: ఇది మరీ బాగుందిరా, ఊడగొట్టేసిన నాగేని నేను, నాకాడే ఉంటాయిరా విశేషాలు.
4: అట్లా అనకు మావయ్య, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా.
2: ఆహా, అందుకేనా నాన్నగారినంత పూల్లో పెట్టి చూసుకుంటా ఉండేది.
3: అవును బాబాయ్ గారు, మా మామయ్య గారిని నేను చూసినట్టు ఎవ్వరూ చూడరు, తెలిసిందా?
2: తెలిసిందమ్మాయ్, ముంగిట్లోకి తీసుకొచ్చి అంగిట్లోకి చేర్చడం లేదని కూడా తెలుసు.
3: నన్ను అనుకునే వాళ్ళు పురుగులు పడిపోతారు.
4: అబ్బా శాంతం, నువ్వు ఉండవే.
3: ఏంది ఉండేది, నన్నంత మాట అన్నాక.
4: అనుకుంటే నువ్వేం అరిగిపోతావా?
3: అట్లని నోరు మూసుకోమంటావా?
4: ఇంకేం చేస్తానంటావు?
3: ఏం చేస్తానా, ఒళ్ళు అరిగిపోయేటట్టు చాకరీ చేసి పెడుతుంటే కాలు మీద కాలేసుకుని తిన్నాడే, ఆయన మీద పడతాను. ఇంక రాని చెప్తాను.
4: చెప్పావులే, నోరు మూసుకొని ఇంట్లో పదా.
3: నువ్వెప్పుడు నన్నే అంటావు, ఇంట్లోకి రా, నీ సంగతి చెప్తాను.
2: ఒరే రంగా.
4: చెప్పండి మావయ్య.
2: ఇదేనంట రోజు మీ ఇంట్లో జరిగే తంతు?
4: ఏం చేసేది మావయ్య, అది ఒక గయ్యాలి గంప, సర్దుకుపోకపోతే ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటానని మాటి మాటికి బెదిరిస్తుంది.
2: అందుకని ఇలా సర్దుకుపోతాడు అన్నమాట.
4: తప్పదు కదా, పిల్లల కోసమైనా.
2: నాకెందుకు గాని ఇప్పుడు నన్నెందుకు పిలిచినట్టు?
4: అది అన్నయ్యకేదో చెప్పారంటగా.
2: ఏం లేదురా, మీ సొంత ఊర్లో ఉన్న భూములకి మంచి రేటు వచ్చిందని తెలిసి అమ్ముకుంటే మంచిదని చెప్పారు.
4: ఇది చాలా అన్యాయం మావయ్య.
2: ఏదిరా ఇప్పుడు అమ్ముకోవడం అని చెప్పడమా?
4: కాదు, అన్నయ్య చెప్పి నాకు చెప్పకపోవడం.
2: అడిగి చెప్పడానికి రాలేదురా, మీ నాన్నకి చెబుదామని వస్తే వాళ్ళు లేకపోయా.
4: అన్నయ్య చెప్పానంటావు, సర్లే ఏమంటున్నారు? మరి రేట్ ఎంత?
2: రేటా? ఆ ఊరికి దగ్గరలో ఏదో

0: ఫ్యాక్టరీ రాబోతుందంట, ఆ చుట్టుపక్కల భూములన్నీ కొనేస్తున్నారంట. ఈ టైములో అమ్ముకుంటే మంచి డబ్బులొస్తాయని మీ నాన్న చెబుదామని వచ్చానరా.
1: నిజమేననుకో, మరి ఇందుకు ఆయన ఒప్పుకోవాలి కదా.
0: మీరిద్దరున్నారు కదా, ఏం నాన్న ఒప్పించలేరా?
1: నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను మావయ్య, ఆయన ఇంతేగా.
0: మీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పా.
1: ఆయన ఒప్పుకుంటే మాకేం అభ్యంతరం లేదు.
0: ఒరే రంగా, ఏం చేస్తాడు అవరా?
1: మరేం లేదు మావయ్య, నాన్నగారి పేరు మీదున్న భూములకి ఇప్పుడు మంచి ధర పలుకుతుంది కదా, మరి ఆయన్ని బాగా చూసుకోవాలి కదా.
2: ఏమిటి మామయ్య, ఇంకా ఇక్కడే ఉన్నారా? ఏంటి విషయం?
0: అదే, మీ నాన్న పేరు మీదున్న పొలాలకు మంచి రేటు పలుకుతుంది కదా, మరి ఆయనకి మర్యాదలు చేసుకోవటానికి అంట.
2: అట్నా అయితే నేనేనా తక్కువ తిన్నది? కాంతం,
3: ఏంటో చెప్పండి.
2: ఒక కుర్చీ తీసుకురా.
3: దేనికి?
2: ఎదురు ప్రశ్నలు వేయకుండా కుర్చీ తీసుకురా.
3: ఇదిగో.
2: నీకు పట్టిందే ఏడలేని పొగరు.
0: ఒరే రాజా, నువ్వేం చేస్తున్నావురా?
2: అదే మామయ్య, తమ్ముడు నాన్నగారిని బాగా చూసుకోవాలనుకుంటే నేను కూడా చూసుకోవాలి కదా, అందుకు.
0: ఆహా, బాగుందిరా, చాలా బాగుంది. అప్పరంగా లక్షలొచ్చి చేరబోతున్నాయి కదా. కానివ్వండి, మీ పితృ గౌరవ మర్యాదల్ని అలాగే కొనసాగించండి. కానివ్వండి.
2: నాన్నగారు రండి, మీరిలా వచ్చి కుర్చీలో కూర్చోండి.
4: ఎందుకురా?
2: అదంతే నాన్నగారు, ఇలా వచ్చి కూర్చోండి.
4: సరే.
2: కాంతం, వసే కాంతం, కాంతం, వసే కాంతం.
3: ఏంటండి, ఏమిటా కేకలు?
2: చెంబు నిండా నీళ్లు తీసుకురా.
3: ఎందుకు?
2: చెప్పింది చేయవే.
3: ఇదిగోండి నీళ్లు.
2: టవల్ కూడా తీసుకురా.
3: అలాగేనండి.
5: ఏమండి?
2: ఏమిటో చెప్పు.
5: హఠాత్తుగా ఏమిటి హడావుడి?
6: అరవబాకు, వాళ్ళు వినేస్తారు. మా నాన్నగారి పేరు మీద ఉన్న పొలాల రేట్లు అమాంతం పెరిగాయట. ఎలాగైనా వాటిని మనం సొమ్ము చేసుకోవాలి, అందుకే ఈ ఏర్పాట్లు.
5: అలాగా.
7: శాంతం, వసే శాంతం.
3: ఏంటో ఏడవండి.
7: నేను వచ్చానంటే ఈ పగల కొడతా, బయటికి రా.
3: ఏంటో చెప్పండి.
7: చెంబులో నీళ్లు, ఒక టవలు తీసుకురా.
3: ఇదిగో ఇక్కడ పెడుతున్నా.
7: అక్కడ పెడుతున్నావా? నోరు మూసుకొని మా నాన్నగారి దగ్గరికి పోదాంరా.
3: ఎందుకు? మీకేమన్నా పిచ్చి పట్టిందా?
7: ఏంటే అంత మాట అనేసావు?
3: కాకపోతే నెల రోజుల నుంచి నడుములు వంగిపోయేలా చాకరీ చేస్తే ఇప్పుడు ఏం ముంచుకుపోయిందని ఆయన గారికి ఇలా సేవలు చేద్దామంటున్నారు?
7: ఊరుకోవే, పెద్ద సూర్యకాంతం నోరేసుకొని. నేనేం తెలివి తక్కువండా, జాగ్రత్తగా విను. ప్రకాశం మామ చెప్పాడు కదా, అందుకొని ఈ టైంలో మా నాన్నగారిని కాకాపట్టి ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టేస్తే మన పంట పండిపోయిందనుకో.
3: అవునా? అయితే కానివ్వండి, ఇదేమన్నా డబ్బులు పెట్టుకునేదా? ఇంకేమన్నానా? ఫ్రీగా వలకబోసేదేగా, ఎంతైనా వలకబోయచ్చు. కానివ్వండి, నేను కూడా కొంచెం వలకపోస్తా.
7: ఈ 4 రోజులు మా నాన్నగారిని బాగా చూసుకోవాలి మరి.
3: సర్లేండి, డబ్బొస్తుందంటే మీరు ఇంతగా చెప్పాలనా ఏంటి?
7: ఇదిగో అన్నయ్య, ఏదేమైనా నాన్నగారిని మా ఇంటికి తీసుకుపోయి బాగా చూసుకుంటా.
2: భలేవాడివిరా, మా ఇంటికి వచ్చి 4 రోజులేగా అయ్యింది, ఇంకా 5 నెలలున్నాయి.
8: మరే మరే, ఇదిగో మరిది గారు, ఈ 5 నెలలు మావయ్య గారు మా ఇంట్లో ఉండాల్సిందే, మేం సేవలు చేయాల్సిందే.
3: అసుకు బుసుకు, ఇదిగో అక్క, ఆ పప్పులే ఉడకు. అటు పొద్దు ఇటు పొడి చేసినా సరే మావయ్య గారు మా ఇంటికి రావాల్సిందే.
8: నీతో ఎవ్వరూ మాట్లాడలేదు, నువ్వు నోరు మూసుకుంటే మంచిది.
7: ఇదిగో వదిన, అది ఏమందని అంత మాట అనేశావు?
8: అంతేలే మరిది, నీ భార్య ఏమన్నా నీకు పెద్దగా అనిపించదు, నేనేమన్నా అంటే ఎలిగిపోద్ది.
2: ఇంతకీ ఏమంటావురా?
7: నాన్నగారిని మాకు వదిలేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్నయ్యా.
8: అవునులే, ఇప్పటిదాకా అరచేతుల్లో పెట్టుకుని ఊరేగించారు, ఇంకిప్పుడు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు.
3: నువ్వు భలే చూసావులే, గంజి మెతుకులతో సరిపుచ్చింది, ఎవరికి తెలియదు అనుకున్నావు?
8: నీ పెళ్ళం పంచభక్ష పరమాణాలు పెట్టింది మరి, మాడిపోయిన దోశలు, పురుగులు పట్టిన కంట్రోల్ బియ్యంతో చేసిన ఇడ్లీలు.
3: నువ్వే పెట్టావులే మహా పంచభక్ష పరమాణాలు.
8: నా జోలుకొస్తే చూపిస్తా నా తడాక ఏమనుకున్నావో.
2: ఒసే కాంతం, నోరు మూసుకుని ఇట్రా.

0: ఏమిటో చెప్పండి.
1: అదిగో నాన్న, పద.
2: నాన్న లేవండి, మన ఇంట్లోకి పోదాం.
3: లేవండి మామయ్య గారు, మన ఇంట్లోకి పోదాం.
0: ఏంటో ఈ రోజు మామగారి మీద ప్రేమ కారిపోతుంది?
3: నువ్వు చూపే మరించి మర్యాద భరించలేక
0: నాకంటే ఏమి ఎక్కువ ఇరగదీసినట్టు.
1: ఒసే కాంతం, నువ్వు నోర్మై.
2: ఇదిగో వదిన, నాన్నగారిని మేము చూసుకుంటాం, మా ఇంటికి పంపించు.
0: అదేం కుదరదు మరిత గారు, నేను 6 నెలలు చూడాల్సిందే, ఆ తర్వాతనే మామయ్య గారు మీ ఇంటికి వచ్చేది.
2: ఆహా, అది మామూలు. అప్పుడు వదినా, ఇప్పుడు ఈ వార్త తెలిసిన తర్వాత నేను మర్యాద చేయకపోతే వెనకబడిపోను.
0: అందుకని ఇప్పుడు ఇలా మధ్యలో వచ్చి బలవంతంగా తీసుకెళ్తానంటావా?
2: బలవంతం కాకపోతే నువ్వు వదులుతావా? వసే శాంతం, ఇలా రావే, నాన్నగారిని మన ఇంటికి తీసుకెళ్తాం.
3: సరే పట్టుకోండి మామయ్య, రండి.
0: ఏంటండి, ఏంటి వాళ్ళు తీసుకుపోయేది మన ఇంట్లో ఉన్న మామయ్య గారిని? అయ్యో అలా నిలబడిపోయారు ఏంటండి? మామయ్య గారిని పట్టుకోండి, రండి మామయ్య గారు, రండి.
3: మామయ్య గారు మా ఇంటికి రండి.
1: నాన్నగారు
3: పట్టుకోండి, అలా నిలబడతారే, పట్టుకోండి.
4: ఏందిరా ఈ కురుక్షేత్రం, అసలు ఏం చేస్తున్నారా మీరు? హఠాత్తుగా తండ్రి గారి మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందిరా మీకు? ఓ అర్థమైందిరా, ఆ ఊర్లో ఉన్న భూములకు రెక్కలు వచ్చినాయి. ఈ సమయంలో ఆ తండ్రి గారిని బాగా చూసుకుంటే ఎక్కువ డబ్బులు కొట్టేస్తారేనా? చేసేది గవర్నమెంట్ ఉద్యోగాలైనా మీకింకా డబ్బు మీద మోజు తీరలేదురా.
0: ఎలా తీరుతుంది బాబాయ్, అది డబ్బే కదా.
3: అది లేకపోతే లోకల్లో విలువ లేదు కదా.
4: సరే నేను మాట చెబుతాను, వింటారా?
1: చెప్పండి మామయ్య.
4: ఈ ఇంటిని సమానంగా పంచుకున్నట్లే ఈ రోజు నుంచి మీ నాన్నని కూడా సమానంగా పంచుకుంటురా.
2: అది ఎప్పటి నుంచో జరుగుతున్నదే కదా.
4: 6 నెలలకు ఒకసారి లెక్కన కాదు.
1: మరి ఎలాగా?
4: ఈ సమయంలోనే ఈ ఉన్న పళంగా సమానంగా పంచుకోవాలి.
2: అది ఎలాగా?
4: ఇదిగో ఇలా ఆ కుర్చీలు తెచ్చి ఈ గీత పక్కన వేయండి. ఒరే జగన్నాథం, ఇలా రారా నువ్వు?
5: ఏమిట్రా?
4: ఇప్పుడు ఆ 2 కుర్చీల్లో నీకు ఇష్టమైన దాని మీద కూర్చొని అవతల దాని మీద కాళ్ళు పెట్టుకో.
5: ఎందుకురా?
4: మాట్లాడకుండా వచ్చి కూర్చోరా, చెప్తాను.
3: అదేంటండి, ముసలోడు మనకు కాళ్ళు పెట్టడేమిటి?
2: ఏది పెడితే ఏమవుది? అరవక.
5: ఒరే ప్రకాశం, నువ్వు చేసేదేమిటో నాకు అర్థం కావడం లేదురా.
4: అనుభవించడానికి ఏమీ అర్థం కాని అవసరం లేదు, కానీ మాట్లాడకుండా చూస్తూ ఉండరా. ఇప్పుడు చూడండి అబ్బాయిలు, మీ నాన్న మీ ఇద్దరికి సమానమైన దూరంలో కూర్చున్నాడు. ఇప్పుడు చేసుకోండి మీకు తోచినంత సేవలు మర్యాదలు. జాగ్రత్త.
2: అలాగే మావయ్య.
4: ఒరే జగన్నాథం.
5: ఏమిట్రా ప్రకాశం?
4: ఈ మర్యాదల్ని ఏమాత్రం వదులుకోవద్దు. ఇక నేను వెళ్ళొస్తా.
1: కాంతం.
0: ఏంటండి?
1: ఫ్యాన్ వెయ్యి.
0: కరెంట్ లేదండి.
1: అయితే విసనకర్ర తీసుకురా.
2: శాంతం.
3: చెప్పండి, విసనకర్రగా తెస్తాను, ఉండండి.
1: నాన్నగారు అన్నం తినండి.
5: ఇప్పుడు ఎందుకురా, మధ్యాహ్నం తిన్నాను కదా.
1: కాంతం, ఇంట్లో ఏముంది తినడానికి?
0: ఈరోజు సెలవు కదా, అందుకని పిల్లల కోసమని మటన్ పలావ్ చేశానండి.
1: దాన్ని తీసుకురా.
0: అలాగేనండి.
2: శాంత.
3: చెప్పండి, ఇక్కడే ఉన్నా.
2: నువ్వేం చేసావు పిల్లల కోసం?
3: పకోడీలు చేశానండి.
2: నువ్వు కూడా ఒక ప్లేట్లో పకోడీలు, గ్లాసులో నీళ్లు తీసుకురా.
3: అలాగే.
0: ఇదిగో పలావ్.
1: నాన్నగారు ఇదిగో పలావ్ తినండి.
5: అబ్బా నా వల్ల కాదురా.
3: ఇవ్వండి పకోడీలు.
2: ఇదిగో నాన్నగారు ఈ పకోడీలు తినండి.
5: ఒరే నాయనలారా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? అసలే మధ్యాహ్నం తిన్నది రాత్రి దాకా అరిగితేనా, ఇంకా ఇప్పుడు తింటేనా?
3: మామయ్య గారు ప్లీజ్, నా చేత్తో చేసిన పకోడీలు కొద్దిగానన్నా రుచి చూడండి.
5: ఎందుకమ్మా, నీ వాటాలో ఉన్నప్పుడు రోజు గంజి మెతుకులు తింటూనే ఉన్నాగా.
0: అది అలా పెట్టండి గడ్డి.
5: నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావమ్మా, నువ్వు పెట్టేది కూడా ఆ మెతుకులేగా.
0: ఆ విషయాలు ఇప్పుడు ఎందుకు గాని, ముందు పలావ్ తినండి మామయ్య గారు.
5: వద్దులేమ్మా, ఈ ముసలి దేహాన్ని బతికించడానికి నువ్వు రోజు కష్టపడి పలావులు చేయనక్కర్లేదులే.
2: అయితే మా పకోడీలు తినండి నాన్నగారు.
5: ఎందుకులేరా, నీ పెళ్ళాం ఒళ్ళు అరిగిపోయేలా నా కోసం చాకరీ చేయటం ఎందుకు చెప్పు.
0: ప్లీజ్ మావయ్య గారు, జరిగిందంతా మర్చిపోండి, ఇక నుంచి మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను, ముందు పలావ్ తినండి.
5: వద్దులేమ్మా, నువ్వు నా కోసం చెమటోడ్చి చాకరీ చెయ్యను అక్కర్లేదు.
3: అయితే నా పకోడీలు తినండి మావయ్య గారు.
5: ఎందుకులేమ్మా, నీ ఒళ్ళు అరిగిపోయేలా నా కోసం ఎందుకు చాకరీ చేస్తావు?
3: ప్లీజ్ మామయ్య గారు, నేనేం అనుకోలేండి నా

0: కూడా వెళ్ళి తినండి.
1: మావయ్య గారు, ముందు నా పలావ్ తినండి. మావయ్య గారు,
0: అదేం కుదరదు, ముందు నా పకోడీలు తినాల్సిందే.
1: అలా ఏం కాదు, ముందు నా పలావ్ తినాల్సిందే.
0: కాదు కాదు, నా పకోడీలు తినాల్సిందే.
1: నా పలావే
0: కాదు, నా పకోడీలే.
1: మావయ్య గారు, మీకోసం పొద్దున్నే కష్టపడి ఈ పాయసం చేశాను, దీన్ని తాగండి.
0: మావయ్య గారు, నేను కూడా పొద్దున్నే నిద్రలేసి మీకోసం ఈ గారెలు చేశాను, తినండి, కాస్త ఓపికొస్తుంది.
2: ఈ వయసులో నాకెందుకమ్మా ఓపిక, అదేదో నీ పిల్లలకి పెట్టు.
1: ప్లీజ్ మావయ్య గారు, నా పాయసాన్ని తాగండి.
0: ప్లీజ్ మావయ్య గారు, నా గారెలు తినండి.
2: అలాగేనమ్మా, మీ కోరిక ఎందుకు కాదనాలి, ఇలా ఇవ్వండి.
0: మావయ్య గారు, మధ్యాహ్నానికి ఏం కూర వండమన్నారు?
2: ఏదో ఒకటి వండండమ్మా, నేనెంత తింటాను, కాకపోతే.
1: ఈ వయసులో మీరు తృప్తిగా తినాలి మావయ్య గారు.
0: అవును మావయ్య, మీరిష్టపడే వంట చేసి పెట్టమన్నారు మీ అబ్బాయి గారు.
2: ఆహా, వాడికి ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందబ్బా.
1: ప్రేమ నా బొంద, అంతా పొలం డబ్బుల కోసమేగా.
2: ఏమిటమ్మా ఏదో అంటున్నట్టున్నావు?
1: అబ్బే ఏం లేదు మావయ్య, వాతావరణం చల్లబడిపోయింది, రాత్రికేమన్నా వానొస్తుందేమోనని.
0: అవును మావయ్య, ఆ భూములు ఎప్పుడమ్మబోతున్నారు?
2: ఏ భూములమ్మా?
1: అదే మావయ్య గారు, మన సొంత ఊర్లో ఉన్న భూములు.
2: ఓ, అవే రాక రాక ఇన్నాళ్లకి మంచి రేటు వచ్చిందని తెలిసింది, తొందరగా అమ్మేయాలి.
1: జాగ్రత్త మావయ్య గారు, ఆ భూమి డబ్బుల కోసం కొంతమంది మర్యాదలు నటించి మీ చుట్టూ తిరుగుతున్నారు, గోతికాడన్న అక్కల్లా.
2: నాకు తెలియదటమ్మా, వాళ్ళని ఎట్లా మర్చిపోతాను?
0: మావయ్య గారు, మీరస్సలు మొహమాట పడకుండా ఏం కావాలో అడిగి మరీ చేయించుకుని తినండి, అసలు ఇది మీ ఇల్లే అనుకోండి.
2: అదేమిటమ్మా, అసలు ఇది నా ఇల్లే కదమ్మా.
1: అవుననుకోండి, ఏదో మాట వరసు కన్నాలేండి.
0: మావయ్య గారు, ఇంతకీ ఎంత చేస్తుందంటారు?
2: ఏమిటమ్మా?
0: అదేనండి, ఆ ఊళ్ళో ఉండే పొలాలు ఇల్లును.
2: నాకు మాత్రం ఏం తెలుసమ్మా?
3: అబ్బే మీకేం తెలీదు, అలా అబద్ధాలు చెప్పి మా దగ్గర రాచమర్యాదలు పొందుతున్నారు.
0: ఏంటండి, ఏమిటి మీరనేది?
3: అవును శాంతం, ఈ పెద్ద మనిషి అబద్ధం చెప్పి మన దగ్గర సర్వ సుఖాలు పొందుతున్నాడు.
0: అవునా?
4: అవును కాంతం, అక్షరాలా అబద్ధమే.
1: ఏంటండి మీరనేది?
4: అవును కాంతం, తమ్ముడు చెప్పేది నిజం, అసలు అక్కడ ఫ్యాక్టరీ లేనే లేదంట, ఆడున్న భూముల రేట్లు పెరగలేదంట.
1: అయితే అదంతా అబద్ధమా?
4: అవును, ఆ ప్రకాశ మామయ్య కలిసి ఈ పెద్ద మనిషి ఆడించిన నాటకం.
0: అవునా?
1: అవునా, ఎంత మోసం.
3: ఈ వంకతో మన దగ్గర కోరుకున్నది చేయించుకుని తినొచ్చని కుట్రన్నమాట.
0: ఏమయ్యా పెద్ద మనిషి, పెళ్ళాన్ని చచ్చిన కాడునుంచి చేతులు పుండులయ్యేలా చాకరీ చేస్తూ మేపుతున్నావే, ఇంకా ఏం తక్కువని ఇంత నాటకం ఆడావు? మా పిల్లలు అడిగినా చేసి పెట్టని వంటలన్నీ నీ కోసం చేసి పెట్టానే, ఇదేం పాడుబుద్ధి నీకు?
4: అలా అడగండి, అప్పుడన్నా బుద్ధి వస్తుందేమో.
2: అసలు రావాల్సింది మీకురా.
4: మాట్లాడబాకండి నాన్న.
3: అమ్మ పోయినప్పటి నుంచి ఇంటి మీద పడి తింటున్నావు కదా, ఇంకా మీకేం ఆశ?
2: నేను అడిగానారా, నాకు సేవలు చేయమని అడిగానా?
1: మాకే కర్మ పట్టి నెత్తిలో పెట్టుకుని పూజించాం,
0: లేకపోతే ఇంత మంచి మామగారు దొరకరని ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్నాం.
3: ఎందుకు చేశారు ఈ పని?
2: నేనేం చేశానరా?
3: మళ్ళీ అదే మాట,
2: తెలియదని చెప్పాను కదరా.
3: మరి ప్రకాశం మా ఎందుకు చెప్పాడు?
4: అవునవును, నాకు కూడా ఆయనే చెప్పాడు.
2: అది వాణ్ణే అడగండి.
0: ఆయన చెప్పగానే మీరు టెంప్ట్ అయిపోయారు.
3: నువ్వు నోరు మూయివే, అపశకునుందానా? అసలు ఆ రోజు నేను నిద్రపోతుంటే నిద్ర లేపి బయటికి పంపించింది నువ్వు కాదా?
0: నేనే అనుకోండి.
3: అప్పుడేదో కొంపలు అండుకుపోతుందని నిద్రపోయేవాడిని బయటకు తోసి ఇప్పుడు ఇట్ట ప్లేటు ఫిరాయిస్తావా? ఛీ, అసలు మిమ్మల్ని నమ్మకూడదే అన్నయ్య, ఇదంతా ఆ మామయ్య ఆడించిన నాటకం అన్నమాట.
4: అవునరా, ఆయనకేం అవసరమంటావు?
3: ఇంకెందుకు, తన ఫ్రెండ్కి వాళ్ళ కొడుకులు కోడళ్ళ చేత చాకిరి చేయించుకోవాలనుకున్నాడేమో.
4: నిజమే, వాళ్ళకి డబ్బంటే మహా ఆశని, డబ్బొస్తుందని తెలిస్తే బాగా ఉబ్బిపోయి ఈయన గారిని ఆకాశానికి ఎత్తేస్తారని పథకమేమో.
0: ఎంత మోసం, ఎంత మోసం, రాని ఆ పెద్ద మనిషిని కడిగి పారేస్తాను.
1: అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడేది కావాలంటే అప్పుడది వండి పెట్టా, మా పిల్లలు అడిగినా చేయని వంటలన్నీ మీకు చేసి పెట్టాను.
0: ఇప్పటి వరకు చేసిన చాకరీ చాలు గాని, ఇక పదండి లోపలికి.
1: మీరు మాత్రం ఇంకా అలాగే నిలబడ్డారేంటి, కదలండి ఇంట్లోకి.
4: మరి నాన్నగారి విషయం?
1: విషయాల సంగతి తర్వాత, ముందు ఇంట్లోకి రండి.
4: అలా అంటావేంది, ఇప్పుడు చూసేది మనవంతు కదా.
1: ఒక్క నిమిషం కూడా చూడను.
4: ఎందుకని?
1: ఈ వారం రోజుల్లో

0: పెళ్లి చూడాల్సిన దానికంటే ఎక్కువే చూశాను. ఇంకా వాళ్ళని చూసుకోమనండి.
1: అదేంటుదినా, లెక్క ప్రకారం ఈ 6 నెలలు చూడాల్సింది మీరే కదా.
0: అవునయ్యా, లెక్క ప్రకారం మేమే చూడాలి. అయితే ఈ వారం రోజులు చూసిన దాని సంగతి ఏంటి?
1: నువ్వేదో చేసి పెట్టినట్టు చెప్తున్నావు గాని మా శాంతం చేయలేదా?
0: చేసిందిలే, పొద్దున చేసింది రాత్రికి, రాత్రి చేసింది రేపటికి.
1: ఏదైనా దారి చూపించింది నువ్వే కదా వదిన.
0: అంటే దాన్ని కూడా నా మీదకే నెట్టేస్తున్నావా రంగయ్య?
1: కాదులే వదిన, మా శాంతానికి నోరు బారేసుకోవడం తప్ప ఆ వంటలు చేయడం రాదు. ఇంకో కొత్త వంటలు ఏం చేస్తుంది?
0: ఎవరైనా వింటే నవ్వుతారు.
1: ఇంతకీ ఏమంటావు వదిన, రూల్స్ ప్రకారం నాన్నగారిని చూడాల్సింది మీరే. ఈ 6 నెలలు మీరే చూసుకోండి, ఆనాక మేము చూస్తాం.
0: నేను చూడనంటే చూడండి అబ్బాయి.
1: ఇదేందన్నయ్య, వదిన అలా అంటుంది.
2: నువ్వు పోరా నాయన, ఎలా చూడదో నేను చూస్తాను.
3: ఏమండి ఇంకా అక్కడేం చేస్తున్నారు?
1: వస్తున్నా. సరే మీ ఇష్టం.
0: ఏంటండి ఏంటి మీరనేది? నేను చూడను అంటే
2: ఏమన్నాను?
0: అదే, ఎలా చూడదో నేను చూస్తాను అన్నారుగా.
2: అవునే అన్నాను. నీకు బుద్ధుందా అని.
0: అంటే ఇంతకాలం బుద్ధి లేని దాంతో కాపురం చేస్తున్నారా?
2: అవునే, నీకు బుద్ధుంటే ఇలా మాట్లాడతావా అని.
0: ఇదిగో మళ్ళీ
2: అరవబాక్. ఇన్ని రోజులు నాన్నగారిని ఎన్ని హింసలు పెట్టినా సహించాను, ఇప్పుడు అసలే చూడనంటే ఊరుకుంటానా?
0: ఏం చేస్తారేంటి?
2: నోరెత్తావంటే తంత.
0: తంతారా? నన్ను తంతారా? సరే రండి తనండి. ఎలా తంతారో తనండి.
2: ఏమిటే నీ బెదిరింపు?
0: నన్నే కొడతారా? ఇంకా చూసుకోండి, ఆయన నా వాటాలోకి వస్తే ఊరుకోను. పుట్టిందిగా మీతో పాటు పోటీ పడుతూ ఆ మహాతల్లినే చూసుకోమనండి. ఇక్కడుంటే నేను అసలు ఊరుకోను. పెళ్ళైన ఇన్నోళ్ళకి ఆయన కోసం నన్ను కొడతారా? ఇక 3 పూట్ల ఎవరు వండి వడ్డిస్తారో చూస్తాను.
2: కాంతం కాంతం ఆగవే, ఒసే కాంతం ఆగవే, కాంతం ఆగు, ఆగవే కాంతం ఆగు.
4: చూశావా నిర్మల, నీ కొడుకులు కోడళ్ళు చేస్తున్న నిర్వాకం. ప్రతి దానిలోనూ డబ్బును చూడటం, ఆ డబ్బు కోసం ఎంత దానికైనా తెగించటం, దానికోసం మనుషుల్ని మమతల్ని కాలదనడం. దీనికోసమైనా అప్పుడు మనం అంత ఆరాటపడింది. ఎంతసేపు వాళ్ల యావలు, దాన్ని పొందటానికి పడే ఆరాటాలు. గౌరవం లేని చోట ఉండటం అసలే మంచిది కాదు.
5: ఎందుకు ఇలా బయటకొచ్చున్నారు నాన్న? ఎలా దగ్గుతున్నారో చూడండి, ఇంట్లో కడదాను రండి నాన్న.
4: ఈ 6 బయట చల్లగాలిలో కూర్చుంటే శరీరంతో పాటు మనసు కూడా హాయిగా ఉంటుందమ్మా.
5: దాంతో పాటుగా దగ్గు కూడా వస్తుంది కదా నాన్న.
4: పోనీలే తల్లి, ఈ ఆరిపోయే దీపం గురించి నీకెందుకమ్మా బెంగ?
5: అలా అనకండి నాన్న ప్లీజ్.
4: విశాల, మనిషి పుట్టడం అంటూ జరిగాక చావనేది కూడా ఏదో ఒకరోజు తప్పదు కదమ్మా.
5: నాన్నగారు ఈరోజు వైరాగ్యం మాట్లాడుతున్నారేమిటి?
4: ఈ వయసులో వైరాగ్యం కాక ఇంకేముంటుందమ్మా? బతికినన్నాళ్ళు పిల్లల కోసం కుటుంబం కోసం ఆరాటపడ్డాను. నా కొడుకులు నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తారని భ్రమపడ్డాను. ఇంతకాలం కొడుకుల కోసమే శ్రమించా. చివరికి నాకు ఈ పరిస్థితుల్లో కూతురే దిక్కవుతుందని కల్లో కూడా ఊహించలేదమ్మా.
5: నాన్న ఇప్పుడెందుకు ఇవన్నీ? ఏదో నా భర్త మంచివారు కాబట్టి నాకే ఇబ్బంది లేకుండా జరిగిపోతోంది. ఇద్దరు పిల్లలు, చెప్పిన మాట వినే బుద్ధిమంతులు, అత్త ఆడపడుచుల కందరంత దూరంలో ఒంటరి సంసారం. ఈ జన్మకింతకంటే ఇంకేం కావాలి నాన్న?
4: అవునమ్మా, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే. ఇంత ప్రేమగా చూసుకునే భర్త దొరకడం నిజంగా అదృష్టమే.
5: అంతా మీ కడుపున పుట్టడం వల్లే కదా నాన్న?
4: కాదమ్మా, అల్లుడి గారితో నీ పెళ్లైన వేళ విశేషం. ఆ దైవం చూడబట్టి నీ సంసారం హాయిగా సాగిపోతోంది.
5: పోనీలే నాన్న, అన్నయ్యని కూడా చెడ్డవాళ్ళని ఎందుకు అనుకోవాలి?
4: వాళ్ళు చెడ్డవాళ్లు కారమ్మా, పెళ్లాల కొంగు పట్టుకుని తిరిగే చేతగాని చవటలు. ఆ గాడిదల కోసం నేను మీ అమ్మ ఎన్నెన్ని కష్టాలు పడ్డాము నీకు తెలీదమ్మా. కొడుకులు పుడితే పున్నామ నరకం నుండి తప్పిస్తారని అంటారు. వీళ్ళు ఈ లోకంలోనే నరకం చూపిస్తున్నారు.
5: వాళ్ళనని ఏం లాభం నాన్న? వాళ్ల భార్యల ముందు వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు.
4: అసలు వాళ్ళు మనుషులే కారమ్మా, వాళ్ళు పెళ్లాలు చెప్పే ప్రతి పనికి తలలోపే యంత్రాలు. ఆ గాడిదలు గవర్నమెంట్ ఉద్యోగులైతే వాళ్ల జీవితాలు బాగుంటాయని ఎంతమంది కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఆ ఉద్యోగాలు పిచ్చి

0: వాళ్ళకేం తెలుసు. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు పెళ్లాలకి నేను బరువైపోయాను.
1: పోనీలే నాన్న, మిమ్మల్ని చూడకపోయినా బయట మీ కొడుకులనే అందరూ చెప్పుకుంటారు కదా.
0: కన్న తండ్రిని గాలికి వదిలేసిన గాడిదలకి ఈ లోకంలో మర్యాదలు కూడా లభిస్తాయా?
1: కొంతమంది అలాగే ఉంటారు నాన్న.
0: నేనెంతో ఇష్టంగా కష్టపడి కట్టుకున్న ఇంటిని ఒక సున్నం గీతతో రెండుగా చీల్చుకొని మహారాణుల్లా వెలిగిపోతున్న వాళ్ళు అద్దె ఇంటికెళ్తే డబ్బు ఖర్చయిపోతుందని, ఇరుకైనా ఇబ్బందైనా ఆ ఇంట్లోనే బతుకుతున్న వాళ్ళని ఏమనాలమ్మా?
1: సర్లే నాన్న,
0: మొగుళ్ళు తెచ్చే జీతం డబ్బుల్ని లెక్కలేసి దాచిపెట్టే పిసిరిగొట్టులు వాళ్ళమ్మ వాళ్ళు. చివరికి నా ఇంట్లోనే నన్నొక బానిసను చేసి గంజి మెతుకులతో కడుపు మార్చిన ఆడకూతుళ్ళమ్మ వాళ్ళు.
1: సర్లే ఊరుకోండి నాన్న, ఎలాగో మా ఇంటికొచ్చేశారు కదా, ఇక మీకు ఏమీ లోటు లేదు.
0: అల్లుడు గారిది వెన్నలాంటి మనసమ్మా. అటువంటి మంచి మనిషి నీకు భర్తగా దొరకటం నీ పూర్వజన్మ సుకృతమమ్మా. ఇంకా నీ పిల్లలు చాలా బుద్ధిమంతులు, నన్ను చాలా బాగా చూసుకుంటారు. నాకు ఇంకేం కావాలమ్మా?
1: పదండి నాన్న, భోజనం వడ్డిస్తాను.
0: అలాగే పదమ్మా.

0: ఒరే రాజారావు, అబ్బాయి రాజా.
1: రండి మామయ్య, రండి.
0: ఏందబ్బాయి రాజారావు అట్ట ఉండవు?
1: ఏమి లేదు మామయ్య, నాన్నగారి గురించే.
0: ఏమిటి నాన్నకేమైంది?
1: నాన్న కనబడటం లేదు మామయ్య.
0: నాన్న కనబడడం లేదా? ఎప్పుడు నుంచిరా?
2: ఈ మధ్యనే బాబాయ్ గారు, ఎక్కడికి వెళ్ళింది అర్థం కావడం లేదు.
0: చూడమ్మాయి, మనిషి కళ్ళ ముందున్నప్పుడు గౌరవించగా ఇప్పుడు ఇలా అనుకుంటే మాత్రం లాభం ఉంటుందమ్మా. చెప్పు
2: బాబాయ్ గారు, ప్లీజ్ మా మామయ్య గారు ఆచూకీ తెలిస్తే చెప్పండి.
0: ఎందుకమ్మా, గంజిలో మెతుకులేసి వాడి కడుపు మార్చడానిక? బర్రె చచ్చేదాకా ఎంత పాలిస్తుందో ఎవరికి చెప్పరు సరికదా? అదే చస్తే మాత్రం దాని పాలన గురించి చెప్పుకుని బాధపడిపోవడం ఈ లోకం తీరు. మీ మామయ్య మీ కళ్ళ ముందున్నప్పుడు పని లేకుండా ఇంట్లో పడి తింటున్నాడని చిన్నచూపు చూశారు, అవమానించారు. మరిప్పుడు వాడు లేకపోయేసరికి ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తున్నారు.
1: ప్లీజ్ మామయ్య, ప్లీజ్ చచ్చిన పామును మరింత చంపకండి. చెప్పండి మామయ్య, నాన్న మీకు చెప్పకుండా ఎక్కడికి పోరు. ప్లీజ్ చెప్పండి మామయ్య.
0: లాభం లేదురా, మీరెంత బ్రతిమలాడినా వాడి ఇంటికి రాకపోవచ్చు.
1: రాకపోతే కాళ్ళా వేళ్ళ ప్రతిమాలు తెచ్చుకుంటాం మామయ్య. చెప్పండి చెప్పండి మామయ్య.
0: ఒరే రాజారావు, తమ కడుపున పుట్టిన మీ బాగు కోరి ఆ దంపతులు చేసే చాకిరి కళ్ళారా చూసిన వాడిరా నేను. వారి కలలు నెరవేరకుండానే పాపం మీ అమ్మ స్వర్గానికి చేరిపోయింది. అప్పటినుంచి వాడికి కష్టాలు ఆరంభమయ్యాయి. ఎలా ఉండేవాడు ఎలాగైపోయాడురా. మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించడం కోసం వాడు పడ్డ పాట్లు ఆ దేవుడికే తెలియాలి. వాడి తపన తాపత్రయమంతా మీరు పైకి రావాలనే కదా. అలాంటి మంచి మనిషిని మీ కాళ్ళ కింద చీమలా తొక్కి పారేశారు కదరా. ఇంకా ఏం మిగులుందని వాడిని తీసుకొస్తామంటున్నారా?
1: ప్లీజ్ మామయ్య చెప్పండి. ఇద్దరు కొడుకులుండి కూడా నాన్నగారిని ఇలా వదిలేస్తే నలుగురు తలో రకంగా అనుకుంటారు కదా మామయ్య.
0: అంటే ఆ నలుగురు కోసమే గాని తండ్రి గారిని తీసుకొచ్చి గౌరవించాలని కాదన్నమాట.
2: లేదు బాబాయ్, ఈసారి మామయ్య గారిని తీసుకొచ్చి అందరూ ఆశ్చర్యపోయే విధంగా చూసుకుంటాం.
0: ఇప్పుడు కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు కదమ్మా.
2: ప్లీజ్ బాబాయ్, అలా తెప్పి పడవకండి.
0: వాడి కష్టార్జితంతో సంపాదించింది అనుభవిస్తూ వాడికి గంజి వెతుకులేస్తున్నారు. వాడి కట్టిన ఇంటిని పంచుకొని వాణ్ణి ఆరు బయట వదిలేశారు. అందులో అబద్ధమేముందమ్మా?
1: ప్లీజ్ చెప్పండి మామయ్య, నాన్న ఎక్కడున్నారు?
2: చెప్పండి బాబాయ్, మామయ్య గారు ఎక్కడున్నారు?
0: ఒరే రాజారావు, మీ నాన్న కనపడకపోయేసరికి ఎక్కడెక్కడో వెతికారు.
1: బస్టాండ్లు, రైల్వే స్టేషను, పార్కులు,
0: ఇంకా
1: బంధువులు, తెలిసిన వాళ్ళిళ్లలో వాకపు చేశాం మామయ్య.
0: అన్ని చోట్ల వెతికామంటున్నారు గాని మీ చెల్లెలు విశారణ అడిగారా?
1: లేదు మామయ్య.
0: ఏ ఎందుకని?
1: ఆ పిల్లకి మాకు చాలా రోజులుగా మాటలేవు కదా, అందుకని.
0: ఒరే రాజారావు, నువ్వీ కుటుంబంలో అందరికన్నా

0: పెద్దోడివి. ఏదో చిన్న మాట పట్టింపుతో తోడబుట్టిన ఒక్కగానొక్క చెల్లెల్ని దూరం చేసుకుంటావా? నీ పెద్దరికి ఏమైంది? ఆడపిల్లకు పుట్టింటి వాళ్లు దూరమైతే పడే కష్టం మాటల్లో చెప్పనలవే కాదురా.
1: అది కాదు మామయ్య.
0: మాట్లాడబాకరా, ఇన్నాళ్లకైనా నీలో పరివర్తన కలుగుతుందని ఆశిస్తున్నాను.
2: నిజమే బాబాయ్ గారు, మీ మాటలు నాలో పరివర్తన కలిగించాయి. మాకు ఉన్న విభేదాలన్నీ మర్చిపోయి రేపే మా ఆడకూతురింటికి పోయి మా మామయ్య గారిని తీసుకొస్తాం.
0: సుశేవరాజా, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆడవాళ్ల మనసు ఐసు కన్నా వేగంగా కరిగిపోతుందని మన కాంతమ్మ రుజువు చేసింది.
1: అలాగే మామయ్య, రేపే చెల్లింటికి పోయి నాన్నగారితో మాట్లాడతా.
0: వెళ్ళండి వెళ్ళండి. పాపం ఆ అమ్మాయి విశాల ఇన్ని సంవత్సరాలు పుట్టిల్లు మర్చిపోయి వనవాసమే చేస్తుంది. ఇకనైనా మేమున్నామని ధైర్యం కలిగించండి.
1: అలాగే, తప్పకుండా మామయ్య.

0: ఇన్ని సంవత్సరాలు పుట్టిల్లు మర్చిపోయి వనవాసమే చేస్తుంది. ఇకనైనా మేమున్నామని ధైర్యం కలిగించండి.
1: అలాగే తప్పకుండా మామయ్య. నాన్నగారు.
2: ఎవరు? ఓ పెద్దోడా, ఏంటి ఇలా వచ్చారు?
3: మనింటికి పోదాం రండి మావయ్య.
2: మనిల్లా? అదెక్కడుందమ్మా?
4: అలా అనకండి నాన్నగారు.
2: ఇంకెలా అనమంటావురా? ఇప్పుడది మీ ఇల్లు, మీ అన్నదమ్ములిద్దరు కోడళ్ళు కష్టపడి ఇటుకలు మోసి కట్టుకున్న మీ సొంతిల్లు కాబట్టే ఇప్పుడు అనుభవిస్తున్నారు.
1: అలా అనకండి నాన్న, మీరా ఇంటికి రావాలి.
2: ఎందుకురా? మీ పెళ్లాలు పెట్టే మాడిపోయిన దోశలు గంజి మెతుకులు తినడానికా?
4: ఇక నుంచి అలా జరగనివ్వం నాన్నగారు.
2: ఇప్పటిదాకా ఏం చేస్తున్నట్టో, ఇక ముందు జరక్కపోవడానికి. మీ ముందే గంజి మెతుకులు పెడుతుంటే అప్పుడేం చేశారు? ఏ రోజైనా మీ భార్యలను నిలదీశారా? అంతగా చేదైపోయానా మీకు?
3: మావయ్య గారు, మా వల్ల జరిగిన కష్టానికి మేమంతా క్షమాపణ కోరుకుంటున్నాం. మా కళ్ళు తెరుచుకున్నా, ఇక నుంచి అలా ప్రవర్తించం. మమ్మల్ని నమ్మండి ప్లీజ్.
2: మీ అందరికీ దండం పెడతాను. మీరు వద్దు, మీ మర్యాదలు వద్దు, నన్ను ఇలా బతకనివ్వండి.
1: కన్న కొడుకులం ఇద్దరుండి కూడా మీరిలా చెల్లెలింట్లో ఉంటే తలో మాట అనుకుంటారు నాన్నగారు.
2: ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు అని ఇంతకాలం మీ భార్యలు ఎన్ని కష్టాలు పెట్టినా గడప దాటలేదురా నేను.
5: ఆ పెద్ద మనసుతోనే మమ్మల్ని క్షమించలేరు ప్లీజ్.
2: ఆ అవకాశాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నారు మీరు. ఇంకేమి మాట్లాడకుండా వెళ్ళిపోండి.
4: ఇక నుంచి అలా జరగదని చెప్తున్నాం కదా.
2: ఏంట్రా మీరు చెప్పేది? పెళ్ళాల కొంగు పట్టుకుని తిరిగే చేతకాని చవటలు మీరు. నోరు మూసుకుని వెళ్ళండి.
4: ఈ వయసులో ఇంత ఆవేశం పనికిరాదు.
2: మీ అవసరం కూడా అక్కర్లేదు. నేను చచ్చినా మీరు రావద్దు.
1: నాన్నగారు ప్లీజ్, మా మాట వినండి. మీ కోడలిద్దరూ పూర్తిగా మారిపోయారు.
3: అవును మావయ్య, మేం పూర్తిగా మారిపోయాం.
2: మీరు మారండి మారకపోండి, నేనైతే ఒకటే నిర్ణయించుకున్నా.
1: ఏమిటది నాన్నగారు?
2: నా పేరు మీదున్న పొలాలు ఇల్లు అన్నీ నా కూతురి పేర రాద్దామనుకున్నాను.
4: అది ఎలాగా?
2: ఇలాగా, అవన్నీ నేను కష్టపడి సంపాదించుకున్నవి కాబట్టి నా స్వార్జితాన్ని ఎవరికివ్వాలనో నాకు పూర్తి అధికారం ఉంది. దాని మీద మీకు ఎలాంటి హక్కు కానీ అధికారం కానీ ఉండవు. కాదు కూడదంటూ కోర్టుకెక్కుతానంటే అలాగే ఎక్కండి. ఫీజులు నష్టపోయి మొట్టికాయలు తిని నెత్తిన తడిగొడ్డేసుకుని కూర్చుంటారు.
1: ఎందుకని నాన్నగారు?
2: మన చట్ట ప్రకారం తాత ఆస్తిలోనే మనవుడికి హక్కు, అంతేకాని తండ్రి ఆస్తిలో కుమారులకు లేదు కాబట్టి. అందుకని నా యావత్ ఆస్తిని నా కూతురికే ఇచ్చేస్తాను.
4: ఇది అన్యాయం.
2: మీరు చూపించిన దానికన్నానా?
1: ఇదేమిటి నాన్న ఇలా నిర్ణయించుకున్నారు?
2: కుక్కకాటుకి చెప్పు దెబ్బంటే ఇదే మరి.
1: ప్లీజ్ నాన్నగారు, మీ నిర్ణయాన్ని మార్చుకోండి.
2: మార్చుకునేదైతే అది నిర్ణయం ఎలా అవుతుంది?
4: అయితే మేము మా పిల్లలు ఏం కావాలి?
2: కట్టకట్టుకుని గంగలో దూకండి.
1: నాన్నగారు, మీ నిర్ణయం మార్చుకుని మమ్మల్ని కనికరించండి.
2: ఈ నక్క వినయాలు కుక్క బుద్ధులు ఇప్పుడు ఏమీ పనిచేయవు. నా ఆస్తిని ఏం చేయాలో ఎవరికివ్వాలో నాకు తెలుసు, గాని ఇక దయచేయండి.
6: నానా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఓ అన్నయ్యలు వదనలు, ఎప్పుడొచ్చారు? ఇంట్లోకి పదండి.
4: ఇప్పుడే, ఇక్కడే కడుపు నిండిపోయింది. ఇంకా ఇంట్లోకి కూడానా?
7: పదండి, ఇంకా ఇక్కడే నిల్చున్నారే, జరిగింది చాలదా?
6: వదిన, ఏం జరిగింది?
7: ఇంకేం జరగాలమ్మా, మీ నాన్నకు నువ్వొక్కదానివే పుట్టావంట, అందుకని ఆయన ఆస్తులంతా నీకే ఇస్తారంట.
6: నాకా? అర్థం కాలేదన్నయ్యా.
8: అర్థం కాకపోతే ఆయన్నే అడుగు. పోదాం పదండి.
6: ఆగండి నాన్న, చెప్పండి ఏం జరిగింది?
2: చేసిన దానికి తగిన శాస్తే జరిగిందమ్మా.
6: అంటే?
2: అదేనమ్మా, నన్ను ఆదరించని వీళ్ళకి నా ఆస్తిలో వాటా లేదన్నాను. ఇంకెలాగనమంటావమ్మా? తండ్రి బాగోగులు పట్టించుకొని ఈ పిల్లలకు తండ్రి ఆస్తులు కావాలనా? అదేమన్నా వీళ్ల తాతలు సంపాదించిందా? రాత్రి పగలు చెమటోడ్చి నేను సంపాదించింది, దాని నా ఇష్టమైన వాళ్ళకిచ్చుకుంటాను.
6: కొడుకుల కంటేనా?
2: కూతుళ్లు కూడా కొడుకులతో సమానమనే రోజులు వచ్చేశాయమ్మా. అందుకే నన్ను ఆదరిస్తున్నా, నీకిచ్చేస్తాను.
6: నాకా?
2: అవునమ్మా, నీకే.
6: వద్దు నాన్న, కొడుకులు ఇంటి పేరుని వారసత్వాన్ని నిలబెడతారు.
2: బతికుండగానే గుక్కెడు మంచినీళ్ళివ్వని ఈ నా కొడుకుల ఇంటి పేరు నిలబెట్టేది.
6: వద్దు నాన్న, ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపినప్పుడే పుట్టింటి వారి ఆస్తులు హక్కులు సంక్రమించినట్టే. ఇప్పుడు ఆస్తి అంతస్తులు నాకెందుకు నాన్న?
2: తండ్రిగా నేనిస్తున్నప్పుడు వద్దంటావెందుకమ్మా?
6: నాతో పాటు ఇద్దరు.

0: కన్నయ్యలు పుట్టారు కదా, వారిని కాదని నాకిస్తానంటాం భావ్యం కాదు నాన్నా.
1: ఆ చూడమ్మా, నా ఆస్తిని మూడు భాగాలు చేసి నీతో పాటు వీళ్ళకి ఇస్తా.
2: అడుగో ప్రకాశం మావయ్య.
3: రామావయ్య రండి.
4: చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు రా జగన్నాథం.
1: ఓ నువ్వా ప్రకాశం, ఏమిట్రా ఇలా వచ్చావు?
4: నీ కొడుకుల్ని ఫాలో అవుతూ వస్తున్నానరా, నా గురి తప్పలేదు. చివరికి నీ దగ్గరకే వచ్చి ఆగారు.
0: రండి మావయ్య గారు.
4: అమ్మా విశాల, పేరుకు తగినట్టే నీ మనసు కూడా విశాలమైందమ్మా. తండ్రి ప్రేమగా ఆస్తి ఇస్తానన్నా వద్దని తృణీకరించిన నీ ఔదార్యం ఉంది చూసావు, అది అది చాలా గొప్పదమ్మా.
0: థ్యాంక్స్ మావయ్య.
4: ఒరే జగన్నాథం, నీ నిర్ణయం అందరూ హర్షించేలా ఉందిరా.
1: నిజమేలా ప్రకాశం, ఆడపిల్లలైనంత మాత్రాన వారిని వంటింట్లోనే కూర్చోబెట్టి ఇదే నీ ప్రపంచం అనే వాదానికి నేను పూర్తిగా వ్యతిరేకంరా.
4: నిజమేరా,
1: ఆడపిల్లలైనంత మాత్రాన వాళ్లు ఎందులోనూ తీసిపోరు. ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి కానప్పుడు పుట్టింటికి, పెళ్లైన తరువాత అత్తారింటికి పేరు తీసుకొస్తారు. అలాంటి ఆడపిల్లకు ఆస్తిలో వాటా ఇస్తే తప్పేమిటి?
4: అంతా నీలా ఆలోచిస్తే ఈ సమాజంలో అశాంతి అలదడి లేకుండా ప్రశాంతంగా ఉంటుందిరా. ఒరే అబ్బాయిలు, విన్నారుగా మీ నాన్న నిర్ణయం, దీనికి మీరేమంటారు?
5: అనండి, కాస్త ఆగితే అది పోతుందేమో.
3: ఒప్పుకుంటా మామయ్య.
6: మీకు మళ్ళీ చెప్పాలనా? అనండి.
3: నాకు ఇష్టమే మామయ్య.
4: చూడండి అల్లుళ్ళు, పెద్దవాళ్ళంటే మనకు పెద్దది కు అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు.
3: మామయ్య, ఇక నుంచి మేము నాన్నగారిని గౌరవంగా చూసుకుంటాం.
5: అవును బాబాయ్, పెద్దవాళ్ల విలువ ఇప్పుడే తెలిసొచ్చింది.
6: ఇంకా మామయ్య గారి సలహాలు సూచనల్ని పాటించి మా కుటుంబాల్ని వృద్ధిలోకి తెచ్చుకుంటాం బాబాయ్.
0: రండి మామయ్య, రాకరాక మా ఇంటికి వచ్చారు అన్నయ్యలు వదనలు అందరూ రండి.
4: శభాష్.
7: మీరు ఇంతవరకు కూతురుంటే చాలు నాటకం విన్నారు. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. ఇందులో జగన్నాథం, శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి, రాజారావు, డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, రంగారావు, శ్రీ వీరన్రెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రకాశం శ్రీ జంపాల వెంకయ్య, విశాల శ్రీమతి ఎన్ఏఎం లక్ష్మి, శాంతమ్మ శ్రీమతి సిహెచ్ విజయదుర్గ, కాంతం శ్రీమతి ఎల్ పద్మావతి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక ఫిలిం గీతం విందాం. బహుదూరపు బాటసారి చిత్రం కోసం సుశీల పాడిన పాట.

బహుదూరపు బాటసారి చిత్రం కోసం సుశీల పాడిన పాట విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు దాటి 37 సెకండ్లు అయింది. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, ఇంకా 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదురు దాడికి దిగుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మెట్రో రైలుకు కేంద్రం నిధులు ఇవ్వలేదన్న ఆరోపణలను ఆయన ఈరోజు కొట్టివేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరుతో కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన ఓట్ల తొలగింపునకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంచిర్యాల ఆరోపించారు. ఈ విషయంలో బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. గత ప్రభుత్వం అనుచిత పోకడల వల్ల రాష్ట్రం నష్టమైందని ఈరోజు వేములవాడ జరిగిన కార్యక్రమంలో ఆయన అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. కాగా పాఠశాలలకు ఈరోజుతో వేసవి సెలవులు ముగుస్తున్నందువల్ల యాదాద్రి ఆలయం వద్ద రద్దీ ఎక్కువైంది. రక్తదానం ప్రాణదానంతో సమానమని యువత పెద్ద సంఖ్యలో ముందుకొచ్చి రక్తదానం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు పిలుపునిచ్చారు. సాలార్జంగ్ మ్యూజియం ప్లాటినం జూబీ ఉత్సవాలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. ఈ వేడుకలు ఈ నెల 21వ తేదీ వరకు జరుగుతాయి. గోల్కొండ బోనాల సంబరాలు వచ్చే నెల 16వ తేదీన ప్రారంభమవుతాయి. రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపథ్యంలో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈవేళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 6:10కు.

తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శశిరేఖా పరిణయం కథ చిందు యక్షగానం ఒకటవ భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం శంకరయ్య బృందం వారు.

0: మన పట్టణములోన బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు కులాచార ధర్మము తప్పకుండా అందరూ జాగ్రత్తలై ఉన్న వారే కదా.
1: మన పట్టణంలో అందరూ కుశముగా ఉన్నవారే స్వామి.
0: నా పేరు బలరామ చక్రవర్తి, నా భార్య పేరు రేవతి, నాకు ఏక కుమార్తె బాల శశిరేఖ.
1: ఓహో, ఒక్కగాను ఒక్క బిడ్డ నీకు బాల శశిరేఖ?
0: అవును
1: స్వామి. మరి ఇంకెట్లా వస్తున్నారు తమరి రావటము ప్రతాపము ఇంకెట్లుందో చెప్పండి.
0: అది తర్వాత నా తోడబుట్టినటువంటి సుభద్రాదేవి, ఆ సుభద్రాదేవి కొడుకైన అభిమానుడికి నా శశిరేఖనిచ్చి వారికి పెళ్లి చేస్తామని ఉత్సాహంతో ఉన్నటువంటి వాడను. అందు కాబట్టి ఈ పచ్చల తోరణములు ముత్యాల ముగ్గులు వేపించాను.
1: ఓహో స్వామి, అట్లా వస్తున్నావా? మరి వచ్చేవారు ఎవరు? ఇంకా రాపియండి.

0: స్వామి, మీరెవరు?
1: ఆహా, నేను ఎవరినో కాదు, త్రిలోక చెంచారిని. నా యొక్క పేరు నారదా మౌనీశ్వరుడు అంటారు కదా.
0: నారదా మహర్షి.
1: ఆహా
0: స్వామి, మరి మీరు ఎక్కడికి దయ చేస్తున్నట్టు వారు?
1: నేను ఎక్కడికి వెళుతున్నానగా, నాకు కలహము లేని దినం ఎంతో కష్ట దినం ఉన్నది. కలహము లేదు కాబట్టి ఎక్కడ పోతే నాకు కలహమవుతుందని నా యోగ దృష్టి చే చూసుకుంటే, అక్కడ బలరాముడు, నాంత గొప్ప బలశాలి ఎవరు లేరు అని చాలా ఉప్పొంగుతున్నాడు, విర్రవీగుతున్నాడు. ఆయన గర్వము సర్వము కావాలంటే నేను అక్కడికి వెళ్ళి ఆ సుభద్ర తోడబుట్టిన ఆ సుభద్రాదేవికి తన కుమార్తెను ఇయ్యబోతున్నాను. చాలా మురిపెముగా ఉన్నాడు.
0: అవును.
1: కాబట్టి అక్కడ ఇవ్వకుండగా అక్కడ వారికి కయ్యము చెయ్యాలని నేను అక్కడికి బలరాముని వద్దకు పోతున్నాను.
0: సరే నారదా మహర్షివర, అలాగనే ద్వారకా నగరమునకు మీరు వెళ్ళండి.
1: నారాయణం
0: స్వామి అభివందనములు. స్వామి నారదా మహర్షి వందనములు వందనములు.
1: ఆహా బలభద్ర, చల్లగా వర్ధిల్లండి
0: స్వామి. మీరంతా కుశలమే కదా?
1: మేము అందరము కుశలముగా ఉన్నాము.
0: మా ద్వారకాపురి పట్టణములోన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కులాచార ధర్మము తప్పకుండగా అందరూ యావజ్జితులై ఉన్నటువంటి వాళ్ళే స్వామి.
1: నారాయణం నారాయణ,
0: ఈ పచ్చని తోరణాలు ముత్యాల ముగ్గులు ఎందుకు వేషాన్ని అడుగుతున్నావా?
1: నారాయణం నారాయణం, అది సంతోషముతో ఉన్నావు స్వామి.
0: నా తోడబుట్టి సుభద్రాదేవి, ఆ సుభద్రాదేవి కుమారుడకు ఈ వీరాభిమానికి ఇచ్చి పెళ్లి చేస్తామని నేను ప్రయత్నంతో ఉన్నాను స్వామి.
1: నారాయణం నారాయణం, ఏమి బలభద్ర, నువ్విన్ని తెలిసినవా? నువ్వు ఇది నిజముగా నువ్వు ఆలోచించే చేస్తున్నావా?
0: అవును స్వామి.
1: ఆహా ఎన్నగా

0: బిడ్డను ఇయనికి నిశ్చయించావు కానీ ఆమెకు ఏమి ఉన్నదని నువ్వు నీ బిడ్డ నుంచి లగ్నం చేస్తున్నావు?
1: స్వామి, వారికి రాజ్యము లేదా, ధనము లేదా? ఎందుకు లేదు స్వామి? నా తోడబుట్టినటువంటి సుభద్రాదేవి కాబట్టి నా చెల్లెలికి నా బిడ్డ పుట్టినప్పుడే ఆనాడే నేను వాగ్దానం చేశాను.
0: నారాయణం నారాయణం,
1: కాబట్టి
0: ఏమి బలదేవా, నీ బిడ్డనిస్తున్నావు కానీ తోడబుట్టిన చెల్లెకు తిందామంటే తిండి లేదు, కడదామంటే వస్త్రము లేదు, ఏల్దామంటే రాజ్యము లేదు. వాళ్ళే తినలేక అడవిలో ఉండి పండ్లు ఫలాలు తినుకుంటూ జీవించే వారికి నీవు శ్రీమంతుడవు. ధనకనక వస్తువాహనములు ఎన్నో కిరీటములు వజ్ర వైఢూరములున్న ఘనసంపన్నునవు నీవు, నీ బిడ్డనిచ్చి అడవిలోన ఎట్లా జీవిస్తుందయ్యా? నీ
1: స్వామి, మరి మీ ఆలోచన ఏమిటి?
0: నా ఆలోచన ఏముందనగా, ఆ దుర్యోధన చక్రవర్తి అయిన ఆ లక్ష్మణమూర్తికి ఇస్తే నీ బిడ్డ ఘనంగా సుఖపడుతుందయ్యా.
1: అది అంటవా స్వామి?
0: వాళ్ళు శ్రీమన్నులు, శ్రీ సంపదలు ఉన్న ఎన్నో ఉన్నాయి, ధనకనక వస్తువాహనములు ఎన్నో ఉన్నాయి, వారికిస్తే నీ బిడ్డ సుఖపడుతుంది.
1: స్వామి.

0: ఉన్న శౌర్యవంతుడు అని మాట్లాడుతున్నాము, రాజ్యము ఉన్నది, ధనము ఉన్నది, సంపద ఉన్నదని మాట్లాడుతున్నాము. మరి ప్రపంచంలో పాండవులు అంటే పేరు కీర్తి కాంచినటువంటి వారు కాబట్టి వారి కుమారుడికి తప్ప నేను వేరే వారికి ఇవ్వనని స్వామి నేను తలంపు పెట్టాను. ఇప్పుడు నీవు ఏమంటున్నావు అంటే వారికి రాజ్యము లేదు, సిరి సంపలేదు అంటున్నావు.
1: అవును,
0: దుర్యోధన చక్రవర్తి కుమారుడుకు లక్షణ బాలకునికి ఇచ్చి నువ్వు పెళ్లి చేసినట్లయితే నీ బిడ్డ సంతోషముతో ఉంటుందని
1: ఉంటుంది
0: స్వామి. అదే ప్రకారముగా నీ అన్న మాటలు పట్టుకొని మరి సుభద్రా కుమారుడికి ఇవ్వక దుర్యోధన చక్రవర్తి కుమారుడికి తప్పకుండా నేను లగ్నం
1: చేస్తాను. సంతోషము బలరామ, సంతోషము. నేను ఇప్పుడే వెళ్ళి వచ్చేదాను
0: స్వామి చిత్తము. దయచేసి
1: మాట మాత్రము తప్పకుండా ఆ దుర్యోధన కుమారుడు చక్రమూర్తి ఆ లక్ష్మమూర్తికే ఇవ్వాలను.
0: దయచేయండి
2: నారాయణ.
1: ఎవరు
2: మన పట్టణములో ఉన్నటువంటి యొక్క యావత్ జనులు సుఖముతో ఉన్నటువంటి వారేనా?
1: మన పట్టణములో అందరూ

0: మరి మా పట్టణము అయిన ద్వారకా నగరము, ఈ ద్వారకా నగరం పరిపాలించేటువంటి వాడైన మా తండ్రి బలరామ చక్రవర్తి, నన్ను గన్న తల్లి అయిన రేవతి, మా చిన్నాన్నలు మరి మువ్వురు, మా తండ్రి బలరామ చక్రవర్తి, మా చిన్నాన్న శ్రీకృష్ణ పరంరాముడు, ఇంకో చిన్నాన్న సాత్యకి మా మువ్వురు నాన్నలు. కాబట్టి మరి ఇప్పుడు మా తల్లిదండ్రుల గర్భవాసము నన్ను పుట్టి పెరిగి పెద్దదానై ఈడేరి ఇంటిలో ఉన్నటువంటి దానను. మరి ఇప్పుడు మా తండ్రి వద్దకు వెళ్ళాలని మా కోరికనమ్మా.
1: అమ్మా, నీవు ఇన్ని రోజులు ఎక్కడున్నావమ్మా నువ్వు?
0: నేను పాఠశాల యందున విద్యాభ్యాసం నేర్చుకుంటూ ఉన్నటువంటి దానను.
1: ఓహో, అయితే ఇప్పుడు మీ జనకుంద వద్దకు చేరతావా? సరే అమ్మా.
0: అదా నీవేమంటున్నావు చెల్లి? నా వివాహ మహోత్సవం అయిందా అని అంటున్నావు.
1: అవునమ్మా, నీ లగ్నం అయిందా?

0: చెలి రత్నమా అమ్మా, మా యొక్క జడి చెనుకులు నన్ను కన్నారు కానీ నా రాత పనులు కళ్ళలేదు. ఇంతవరదాకా పెరిగి పెద్దదానై ఈడేరి ఇంటిలో ఉన్నటువంటి దానను, ఇప్పుడు మా జనకుడు మరి మా సభామందిరం వెళ్ళి నా జన జనకులు నా వివాహ మహోత్సవం ఎప్పుడు చేస్తారో నేను అడిగి వచ్చేదాన్నమ్మా.
1: సరే అమ్మా, మనం

0: 10,000 జోహారు ఇదిగో. బాల శశిరేఖలు వచ్చినటువంటి దరనానా, నమస్కారములు.
1: సల్లగహావర్ధినము, శశిరేఖ, నీవు విద్యాభ్యాసము నేర్చుకుని నా సభామందిరమునకు వచ్చినటువంటి నాకు చాలా సంతోషము.
0: అవును నాన్న.
1: ఇంతేంటి?

0: నీ పెళ్లి చేయాలని నేను నిశ్చయించాను, అందుకే పచ్చని పందిళ్ళు ముత్యాల ముగ్గులు వేపించాను. రేపు రేనే నీకు పెళ్లి వివాహమోత్సవం చేస్తామని నా అభిప్రాయము.
1: నన్ను

0: పలికినావో, 8 రోజులలో నా లగ్నం అని చెప్పావో, ఇప్పుడే నేను ఉద్యానవనం వెళ్ళి ఆ వనవింతను చూసి వస్తానా? నాకు సెలవు సంగము.
1: సరే, ఎప్పుడైతే నీవు ఉద్యానవనముకు నీవు వెళతావో బిడ్డ, నే చెలుడు, మరి నీవు ఒక్కదానికి పోకూడదు. దాచే చెడియ కాంతలతోటి.
0: సరే నానా, నా చెల్లెతోటి నేను వాళ్ళు ఎంబడి పెట్టుకుని ఉద్యానవనం వెళ్ళిందే కర్తవ్యము. వన విహార

ఆ కోవెలను చూడము, ఆ పలుకులు వింటుంటే మనకు చాలా సంతోషం కూర్చున్నదమ్మా. ఈ ఉద్యానవనములోన ఆటలో పాటలో పాడుతూ ఎంతో ఆనందముగా ఉన్నదమ్మా మీతో వస్తుంటే.

అయితే చిలుకలు, కోవెలు, హంసలు, పావురములు, మయ్యపులను చూస్తుంటే నా మతికెంతో సంతోషమవుతున్నటువంటిది. మా నాన్నగారు ఇటువంటి యొక్క ఈ ఉద్యానవనము ఎక్కడ చూడలేదు. ఆ ఈ వనము చూస్తుంటే నాకు ఎంతో

0: సంతోషమవుతున్నటువంటిది. అయినా కొంతసేపు ఈ స్థితుల పైన మనం ఇక్కడ కూర్చుండి కొంతసేపు తడయునాచుకున్న తర్వాత మనము సాయంకాలం వరకు మన ద్వారకా నగరము వెళదాము.
1: సరే అమ్మా,
2: ఇంకా ముందు పోదాం.
1: ఈ ఒడిలోన మల్లెలు మల్లెలు విరజాజులు చామంతులు.
0: నీకేమి మాట వస్తాయి చలి?
2: నాకమ్మా, నాకు తాగుడు మూతలు, నాకు దోమన గొయ్య, ఇలాంటివి వస్తాయి.

0: ఈ చామంతులు చూస్తుంటే ఆ సూర్య వేడిమికి ధలాధలాయి అని మెరుసుకుంటూ ఉన్నటువంటి యొక్క ఈ తామర పుష్పములు, మల్లె మొగ్గలు, ఈ చామంతులు అవిటి చూస్తుంటే నా మతికి ఎంతో సంతోషమవుతున్నటువంటిది. మనము ఈనాటికి ఇప్పుడు మనము కొంతసేపు ఈ ఇసుకదిల పైన ఆటలాడుకొని కొంతసేపు తడవి నాచుకున్నాక తర్వాత మనము ద్వారక నగరం వెళదాము.
1: అదేనమ్మా అమ్మా, ఎంత సంతోషం అనిపిస్తుందమ్మా. నీ ఆటలకు నీ పాటలు చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందం అనిపిస్తున్నది. ఊహనా.

0: రాణి గారు, నీ ఆటలు పాటలు చూస్తుంటే నాకు చాలా ఆనందముగా అనిపిస్తున్నదమ్మా. ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా ఉద్యానవనములో ఏమేమున్నాయో చూసి ఆనందించుదామా తల్లి.
1: అదియా, ఇంకా లోదిసి వెళ్ళదమ్మా.
0: అవునమ్మా, ఇంకా ముందుకు పోదాం పదండి.
1: ఇంకా ముందుకు వెళితే ఇంకేమి విచిత్రము కనిపించును.
0: అవునమ్మా,
1: ఆ వింతను చూసి మనము మా నాన్నగారు నా గురించి ఎంత ఎదురుస్తున్నటువంటి వాడు.
0: అవునమ్మా,
1: మాలక నగరము వెళ్ళాలని మా కోరిక.
0: పెళ్ళైన తర్వాత మనకు ఇలాంటిగా ఉద్యానవనం తోలాలంటే తోలుతారా?
1: తోలలేడు.
0: ఇప్పుడే మనం పెళ్లి కాక ముందుకే చూసుకోవాలి ఉద్యానవనం.
1: అదేనా?
0: అవును.
1: అందు గురించే మనము వెళ్ళిందా కర్తవ్యము.
0: అవునమ్మా, పదండు.
2: అవధ్యవర్య
1: మహారాజా మహాప్రభు.

0: ఏమి మన సేనాధిపతులు గరుడులు గంధర్వులు అందరూ సిద్ధ సాధ్యముతో ఉన్నటువంటి వాళ్ళే కదా.
1: జయహో ప్రభో జయహో, అందరూ సిద్ధ సాధులు గరుడ గంధర్వ కిన్నెర కెంపురుషులు అందరూ క్షమ పొందినటువంటి వారు.
0: ఈ బాబా దిశాన్ని

0: ఉన్నటువంటి యొక్క మీ యొక్క తల్లి మీ తండ్రి తమరి పేరు మీ పట్టణం ఏందో మాకు చిన్నగా వివరించుము.
1: మా పురిపట్నము ఢిల్లీయస్త్రా పురిపట్నము. ఆ ఢిల్లీయస్త్రా పురిపట్నము ఏలే మా తాత పాండు మహారాజు. ఆ పాండు మహారాజు గర్భమందున ఐదుగురు పంచ పాండవులు జన్మించారు. యమధర్మరాజు వరప్రసాదమున జన్మించినవాడు ధర్మనందనుడు. వాయుదేవుని వరప్రసాదమున జన్మించినవాడేమో భీముడు. ఇంద్రుడి వరము చేత జన్మించినవాడేమో అర్జునుడు. ఫాల్గుణ శ్వేతవాహన బిభత్సు శవ్యశాసి ధనంజయ కిరీటి దశనామంబుల చేత పేరుగాంచినటువంటి వాడు నన్నుగనటువంటి నా తండ్రి అర్జునుడు.
0: అర్జునుడు
1: తర్వాత అశ్విని దేవుని అంశము చేత జన్మించిన వారు నకులుడు సహాదేవులు. నా పేరు అభిమాన్యుడను.

ఇంతవరకు శశిరేఖ పరిణయం కథ, చిందు యక్షగానం మొదటి భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీ గడ్డం శంకరయ్య బృందం వారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సంబంధిత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి సంగీతం.

0: నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324045204023240452 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:30 నుండి 7:05 వరకు, మరల 7:15 నుండి 8:45 వరకు, తిరిగి 9:30 నుండి మ్యాచ్ ముగిసే వరకు 738 కిలోహెర్ట్స్పై ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. ఇక యాప్ ద్వారా 6:50 వ్యవసాయ సూచనలు, ఎత్తుమూడల పద్ధతిలో సోమ పంట సాగు వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 8:03 కరెంట్ అఫైర్స్, పుష్కర సంకల్పం, వికసిత భారత్ పథం ఈ అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం. పాల్గొంటున్నవారు శ్రీ ప్రొఫెసర్ వెంకటరమణ గారు, విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ రాజారాం గారు, అసోసియేట్ ప్రొఫెసర్, కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగం అధిపతి, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇఫ్లూ. సంభాషించిన వారు గోపగోని సప్తగిరి. 9:15 స్పాట్లైట్, 9:30 నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ టాక్స్ ఢిల్లీ కేంద్రం నుండి, 10:10 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో జేఎస్ శ్రీరామ్ గారి గాత్రం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. 11:10 12 NDA ప్రభుత్వ పాలన విశేషాల ధారావాహిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఇక రేపటి ప్రసారాలలో భాగంగా ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో భావన అనే అంశం గురించి కోట విజయ గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజనిలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, శివస్థుతి, చంద్రశేఖరాష్టకం ప్రసారమవుతాయి. 6:35 పొలం పనులు, కంది పంటలో అనుకూలమైన రకాల ఎంపిక అంశానికి సంబంధించిన వివరాలు, 7:00 జగిత్యాల జిల్లా సమాచార లేఖ రచన ఎం మహాదేవ్, 7:15 ఉదయతరంగిణిలో వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డేకి సంబంధించిన విశేషాలు, ఇంకా ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల్లో అవగాహన చైతన్యం అనే అంశంపై సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకరరావు గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి రాఘవాచారి గారి గాత్రం. 11:03 సంస్కృత పాఠం నిర్వహణ శ్రీపాద సుబ్రహ్మణ్యం, విద్యార్థిని గగన్ ప్రియ. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బి సుబ్రహ్మణ్యం గారి గాత్ర కచేరీ ఉంటుంది.

వాద్య సహకారం హార్మోనియం శ్రీ అనంత్ న్యాల్కల్కర్, తబలా శ్రీ హృషికేష్ మహోర్కర్. 12:10 యువవాణి యువజనుల కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 5:03 శశిరేఖాభరణీయం చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ గడ్డం శంకరయ్య బృందం. 7:15 ఇల్లు వాకిలిలో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. వానాకాలంలో మేలైన పశుగ్రాసాల సాగు అనే అంశం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. వికసిత్ భారత్ 7:45 ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాలలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి సమయం 5:50 కావస్తోంది. మరికొద్దిసేపట్లో

సమర్పణలో. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాలలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి సమయం 5:50 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.

0: के दिनों में भी अफसरान ड्यूटी पर हाजिर रहें। महकमे R&B के ENC दफ्तर में कंट्रोल रूम कायम करके मुसलसिल निगरानी करने पर जोर दिया। रियासती वजीर सीतक्का ने कहा कि हुकूमत ग्राम पंचायत के मुलाजमीन के मसाइल को हल करने के लिए संजीदा जहन रखती है। उन्होंने कहा कि मुलाजमीन की तनख्वाह में इजाफा करते हुए हर महीना उनके बैंक अकाउंट में रकम जमा कराने के इकदाम किए जाएंगे। तेलंगाना ग्राम पंचायत मुलाजमीन संगम के एक वफद ने आज हैदराबाद के प्रगति भवन में वजीर सीतक्का से मुलाकात की और इनको एक याददाश्त भी पेश की। रियासती वजीर ने बिल कलेक्टर्स और दीगर के मसाइल को बहुत जल्द हल करने का तयक्कुन दिया। मरकजी वजीर बंडी संजय ने कहा कि मरकज़ और रियासत के आपसी ताउन के जरिए ही तरक्की मुमकिन है। उन्होंने कहा कि साबिका हुकूमत की गलत पॉलिसियों की वजह से रियासत को नुकसान हुआ है। अब रेवंत रेड्डी की हुकूमत के ताउन से मरकज़ रियासत को मजीद फंड जारी कर रही है। राजन्ना सिरसिला ज़िला वेमलवाड़ा के रूरल मंडल बोलारम निज़ामबाद ज़िले के श्रीकुंडा तक सड़क की तोसी कामों का आज उन्होंने संगे बुनियाद रखा। इस मौके पर बंडी संजय ने कहा कि CRIF स्कीम के तहत 23 करोड़ की लागत से अंजाम दिए जाने वाले एक काम 6 महीनों में मुकम्मल कर लिए जाएंगे।
1: బొల్లారం నుంచి సిరికొండ వరకు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సంబంధించి 23 కోట్ల రూపాయలను ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 18 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ, 6 నెలల లోపల ఈ రోడ్డును పూర్తి చేయాలని చెప్పి కూడా నిబంధన ఉన్నది. సిఆర్ఎఫ్ ఫండ్స్ ద్వారా గతంలో కూడా ప్రత్యేకంగా వెమ్లవాడ నియోజకవర్గానికి అత్యధిక నిధులు ఇచ్చింది. నేను పార్లమెంట్ సభ్యుని గెలిచిన తర్వాత దాదాపు 22 వేల కోట్ల రూపాయలను నిధులు తీసుకొస్తే దానిలో 10 వేల కోట్ల రూపాయలు కేవలం రోడ్ల కోసమే. ఇప్పుడు కరీంనగర్ వరంగల్ 2 వేల 300 కోట్ల రూపాయలని నేషనల్ హైవే పూర్తి అవుతుంది. ఎల్గతుర్తి సిద్దిపేట 578 కోట్ల రూపాయలతో రోడ్డు పూర్తవుతుంది.
0: నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ నే కహా కి వజీర్ ఆలా రేవంత్ రెడ్డి ఇస్ మహీనే కి 17 తారీఖ్ కో నల్గొండ జిల్లే కా దౌరా కరేంగే. ఇస్ మౌకే పర్ వజీర్ ఆలా 450 కరోడ్ రూపాయోం కి లాగత్ సే అంజామ్ దియే జానే వాలే AMRP నహర్ కే లైనింగ్ కామోం కా సంగే బునియాద్ రఖేంగే. రియాసత్ భర్ మే 14,000 కరోడ్ రూపాయోం కి లాగత్ సే తామీర్ కియే జానే వాలే 2 మసావీ సడకోం కి భీ భూమి పూజా కరేంగే. محکمہ موسمیات نے پیش قیاسی کی کہ ریاست کے مختلف اضلاع میں آج اور کل گرج و چمک کے ساتھ بارش ہوگی اور فی گھنٹہ 30 سے 40 کلومیٹر کی رفتار سے تیز ہوائیں چلنے کا امکان ہے. عادل آباد، منچریال، ملگ، کھمم، ورنگل، سوریا پیٹ، حیدرآباد، میڈچل، ملکاجگری سمیت 21 اضلاع کو یلو الرٹ جاری کیا گیا ہے، جبکہ گزشتہ کل بھدرادری، کوتاگوڑم، حیدرآباد اضلاع کے 7 سولاپور، کلنگا پٹنم، پارادیپ، مظفرپور سے جنوب مغربی مانسون پھیل چکا ہے. اندرون دو یوم دونوں تیلگو ریاستوں کے علاوہ کرناٹک کے ساتھ مغربی بنگال میں جنوبی مغربی مانسون پھیلنے کا امکان ہے. ذیابطیس کا مرض تیزی سے پھیل رہا ہے. اس ضمن میں ریاستی ذیابطیس تحقیقاتی مرکز سوسائٹی کی سیکریٹری ڈاکٹر دیپا نے جدید طبی طریقے سے اور تازہ تحقیقات پر معلومات حاصل کرنے عوام کو ہدایت دی. کریم نگر کے پرتیما انسٹیٹیوٹ آف میڈیکل سائنسز میں منعقدہ ایک پروگرام میں انہوں نے شرکت کی. اس موقع پر بات کی.
2: యువతి యువకుల్లో ఈ మధ్య హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు కంటే కూడా మధుమేహమే ఎక్కువగా వాళ్ళలో డయాగ్నోస్ అవుతుంది. 10 కోట్ల 10 లక్షల మంది ఇప్పుడున్న ఎస్టిమేట్ ప్రకారం అంతమంది డయాబెటిక్స్ మన దేశంలో ఉన్నారు. ఇంకా 13 కోట్ల మంది వాళ్ళు ప్రీ డయాబెటిస్, అంటే వాళ్ళు ఇంకా నెక్స్ట్ స్టేజ్ లో డయాబెటీస్ వచ్చేస్తారు అనమాట. ప్రీ డయాబెటీస్ స్టేజ్ లో ఉన్న వాళ్ళది కనుగొని మనం రొటీన్ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ ద్వారా వాళ్ళు మళ్ళీ డయాబెటీస్ కి ముందుకు వెళ్లకుండా నార్మల్ బ్లడ్ షుగర్ వచ్చే విధంగా మనం వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది.
0: కరీంనగర్ జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి నే మౌసమీ హాలాత్ కు మద్దెనజర్ రఖతే హుయే ఫసలోం కి పైదావార్ కర్నే కిసానో సే అపీల్ కి. ఉన్హోనే కహా కి జిలే మే 2.79 లాఖ్ ఎకర్ అరాజీ పర్ ధాన్ ఔర్ 52 ఎకర్ అరాజీ పర్ కపాస్ కి పైదావార్ హోనే కా అందాజా లగాయా గయా హై. کم پانی سے پیداوار ہونے والی تور اور دیگر دالوں کی اجناس والے فصلوں کی پیداوار کرنے اور تیلوں کے بیجوں کی پیداوار کرنے کسانوں سے اپیل کی. اس موقع پر انہوں نے آکاشوانی سے بات بھی کی.
3: ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం బాగా తగ్గవచ్చు. భూగర్భ జలాలు నదులు కాలువల్లో బోర్వెల్లో కూడా వాటర్ తగ్గిపోవడానికి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటలైన కంది, పెసర, మినుము లాంటి పప్పు ధాన్యాలు, నువ్వులు వంటి నూనె గింజల పంటలు, మిల్లెట్స్ సాగు చేసుకోవడం వల్ల నీటి సరఫరా అంతరాయం ఉన్నప్పటికీ కూడా పంటల్ని పండించుకోవచ్చు.
0: گرمائی تعطیلات کے بعد ریاست میں اسکولوں کی کل سے کشادگی عمل میں آئے گی. اس ضمن میں ٹرانسپورٹ کے MD ویناگی ریڈی نے تمام ریجنوں کے عہدیداروں کو ہدایت دی کہ وہ طلبہ کی سہولت کے لیے مناسب بسیں چلائیں تاکہ طلبہ کو کوئی پریشانی کا سامنا نہ کرنا پڑے. انہوں نے بسوں کو چلانے کے موقع پر وقت کی پابندی کرنے پر بھی زور دیا. ضرورت پڑنے پر اضافی بسیں چلانے کی بھی ہدایت دی. اور آخر میں سرخیاں ایک بار پھر. रियासत भर में आज वर्ल्ड ब्लड डोनर डे मनाया जा रहा है।

0: Market participants will also watch India's wholesale inflation data for May, along with other key macro indicators, including employment figures, import-export data, and the country's foreign exchange reserves. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. రక్తదానానికి యువత పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్రమంతటా రక్తదాన దినోత్సవం పాటించారు. సింగరేణి సంస్థ పటిష్టతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంపై ప్రచారోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈవేళ రేపు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. 21 జిల్లాలకు యెల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రక్తదాన దినోత్సవం పాటిస్తున్నారు. రక్తదానంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువత పెద్ద సంఖ్యలో ముందుకొచ్చి రక్తదానం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. అత్యవసర సమయంలో రక్తం అందక ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదని అన్నారు. అందుకు రక్తదానం ఆవశ్యకతపై మరింత అవగాహన కలిగించాలన్నారు. ఈరోజు రక్తదాన దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లో జరిగిన ర్యాలీని గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం లోక్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. హనుమకొండ జిల్లా రక్తదానాన్ని ప్రోత్సహించడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం తదితర అంశాలకు సంబంధించి 8 అవార్డులు అందుకుంది. హైదరాబాద్ లోక్భవన్లో ఈవేళ జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా వీటిని ప్రదానం చేశారు. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ చైర్మన్ డాక్టర్ పి విజయచందర్ రెడ్డి ఈ పురస్కారాలు అందుకున్నారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో రక్తదాన దినోత్సవం నిర్వహించారు. ఆసిఫాబాద్ లయన్స్ క్లబ్ జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు. కాగజ్ నగర్లో సంస్థ గౌరవ అధ్యక్షుడు శంకర్, అధ్యక్షుడు తారక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యుల సలహా మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని, దీనివల్ల శరీరంలో కొత్త రక్తం చేరి ఉత్సాహంగా ఉంటారని అన్నారు. సింగరేణి సంస్థ పటిష్టతకు, అందులోని కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సంస్థ సర్వతోముఖాభివృద్దికి సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రతి అంశం పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ను ఆయన ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొందరు వ్యక్తులు అసత్య ప్రచారాలతో కార్మికుల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల ఆరోగ్యం, వారి పిల్లలకు విద్య తదితర అంశాల్లో సంస్థ నిబద్ధత కొనసాగుతుందని విక్రమార్క చెప్పారు.
2: సింగరేణి అత్యంత పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్ గా అన్యపెట్టడం కాదు, ఇది ప్రజల ఆస్తి, తెలంగాణ ఆస్తి. ఈ వనరులు, ఈ వ్యవస్థ, ఈ శక్తి అంతా ప్రజలకు ఇచ్చింది. కార్మికుడు శ్రమని, చెమటని, వారి ఆత్మ గౌరవాన్ని, సింగరేణి సంస్థకు సంబంధించిన యాజమాన్యం యొక్క నిబద్ధతని, ఇక్కడ ఉన్న ట్రాన్స్పరెంట్ విధానాన్ని అపహాస్యం చేస్తూ కొద్దిమంది మాట్లాడుతూ నాకు మనసు కలిసివేసి.
1: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ వ్యాధి విస్తరిస్తున్నట్లు నివేదికలు అందుతున్నాయని, వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించేలాగా ఆధునిక పరికరాలతో కూడిన క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. ఈ బస్సులు ఊరూరా తిరిగి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తాయని ఆయన చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరుతో ఓట్ల తొలగింపున కుట్ర జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్తో కుమ్మక్కై కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేకపోవడంతో బీజేపీ ఇలాంటి చర్యలకు పాటుపడుతోందని ఆయన ఈరోజు మంచిర్యాలలో ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై బూత్ స్థాయి ఏజెంట్ల అవగాహన సమావేశంలో మాట్లాడుతూ,
3: వాళ్ళు ఓటర్లైనా డూప్లికేట్ ఉన్నారా, ఈ ప్రాంతంలో ఈ దేశంలో కానటువంటి వాళ్ళు ఎవరినైనా ఓటర్ లిస్టులో పెట్టి ఓటు పౌరసత్వం పొందుతున్నారు.

0: చేస్తున్నారా అని కేంద్ర ప్రభుత్వం ఈ ఎస్ఐఆర్ అడ్డ పెట్టుకుని ఒక కుట్ర పూరితంగా ఓటర్లని పెద్ద ఎత్తున తొలగించే కార్యక్రమం చేసి ఓటర్ లిస్ట్ లో ఓట్ లేకపోతే అసలు ఈ పౌరసత్వానికి ప్రమాదం వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు.
1: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17వ తేదీన నల్గొండ జిల్లాలో పర్యటిస్తారు. 450 కోట్ల రూపాయలతో చేపట్టే ఏఎంఆర్పి కాలువల లైనింగ్ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 14,000 కోట్ల రూపాయలతో నిర్మించే 2 వరుసల రహదారులకు కూడా ముఖ్యమంత్రి భూమి పూజ చేస్తారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యారోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వలేదన్న ముఖ్యమంత్రి ఆరోపణలను తోసిపుచ్చారు. ఈరోజు హైదరాబాద్ అంబర్పేటలో బీజేపీ కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెట్రోకు కేంద్రం నిధులు ఇవ్వలేదని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. అదే సమయంలో ఎన్నికల హామీలను అమలు చేయని మీరు రాజీనామా చేస్తారా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. హైదరాబాద్ మెట్రో 2వ దశకు 50% నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి 13,00,000 కోట్ల రూపాయలకు పైగా ఇచ్చిందని దానిపై ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు సిద్ధమని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతోనే అభివృద్ది సాధ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. గత ప్రభుత్వం అనుచిత పోకడల వల్ల రాష్ట్రం నష్టపోయిందని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ సహకారంతో కేంద్రం మరిన్ని నిధులు అందజేస్తోందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం బొలారం, నిజామాబాద్ జిల్లా సిరికొండ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ
2: బొల్లారం నుంచి సిరికొండ వరకు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సంబంధించి 23 కోట్ల రూపాయలను ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 18 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ, 6 నెలల లోపల ఈ రోడ్డును పూర్తి చేయాలని చెప్పి కూడా నిబంధన ఉన్నది. సిఆర్ఎఫ్ ఫండ్స్ ద్వారా గతంలో కూడా ప్రత్యేకంగా వెమ్లవాడ నియోజకవర్గానికి అత్యధిక నిధులు ఇచ్చింది. నేను పార్లమెంట్ సభ్యుడిని గెలిచిన తర్వాత దాదాపు 22,000 కోట్ల రూపాయలను నిధులు తీసుకొస్తే
1: మధుమేహ వ్యాధి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైద్యులు ఆధునిక వైద్య విధానం, తాజా పరిశోధనలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని రాష్ట మధుమేహ వ్యాధి పరిశోధన అధ్యయన సొసైటీ నిర్వాహక కార్యదర్శి డాక్టర్ జి దీప సూచించారు. కరీంనగర్ లోని ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడుతూ
3: యువతి యువకుల మధ్య హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు కంటే కూడా మధుమేహమే ఎక్కువగా వాళ్ళలో డయాగ్నోస్ అవుతుంది. 10 కోట్ల 10 లక్షల మంది ఇప్పుడున్న ఎస్టిమేట్ ప్రకారం అంతమంది డయాబెటిక్స్ మన దేశంలో ఉన్నారు. ఇంకా 13 కోట్ల మంది వాళ్ళు ప్రీ డయాబెటిస్, అంటే వాళ్ళు ఇంకా నెక్స్ట్ స్టేజ్ లో డయాబెటీస్ వచ్చేస్తుంది అనమాట. ప్రీ డయాబెటీస్ స్టేజ్ లో ఉన్న వాళ్ళది కనుగొని అంటే మనం రొటీన్ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ ద్వారా వాళ్ళు మళ్ళీ డయాబెటీస్ కి ముందుకు వెళ్లకుండా నార్మల్ బ్లడ్ షుగర్ వచ్చే విధంగా మనం వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది.
1: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈవేళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి సహా 21 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపథ్యంలో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసిరి అనసూయ సీతక్క చెప్పారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఈరోజు హైదరాబాద్ ప్రగతి భవన్లో మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. బిల్ కలెక్టర్లు కారోబార్ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలో పాఠశాలలు రేపు తిరిగి తెరవడంతో విద్యార్థుల సౌకర్యార్థం తగినన్ని బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ వై నాగిరెడ్డి అన్ని రీజియన్ల అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ ఈరోజు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువైంది. విద్యా సంస్థలకు ఈరోజుతో సెలవులు ముగుస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకున్నారు. ఈ నెల 21వ తేదీన జరిగే నీట్ ప్రవేశ పరీక్ష కోసం జనగామ జిల్లాలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ఏబీవీవీ డిగ్రీ కళాశాల, పెంబత్లోని మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలను ఎంపిక చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చెప్పారు. భద్రాచలం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీ ఆధ్వర్యంలో వికాసం పాఠశాలలో 1 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని స్వగ్రామం తుమ్మన్పేటను సినీ నటుడు విజయ్ దేవరకొండ దంపతులు ఈరోజు

0: సందర్శించారు. 9-10 తరగతుల్లో ప్రతిభ కనబరిచిన అచ్చంపేట నియోజకవర్గంలోని 45 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 181 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ దేశస్య రాష్ట్రపతినా ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ఇత్యనేన సహా నీస్ నగరే ప్రతినిధి మండలస్తరీయాం వార్తాం కృతవాన్. అస్యాం వార్తాయాం భారత ఫ్రాన్సయోః విశేష వైశ్విక రణనీతిక సహభాగితాయాః అధిక సుదృఢీకరణే బలం దత్తం. రక్షా ప్రవృద్ధి వ్యాపారాదిషు క్షేత్రేషు సహకార్య విస్తారస్య విషయే ఉభాభ్యాం నేతృభ్యాం విచార విమర్శః కృతః. ఫ్రాన్సదేశస్య రాష్ట్రపతి మాక్రాన్ ఇత్యేష వైశ్విక నమోన్మేష శక్తిరూపేణ భారతస్య ఉదయస్య ప్రశంసాం కృతవాన్. సహ అవదత్ యత్ అద్య ప్రశ్నః నాస్తి యత్ భారతం నమోన్మేషం కరోతి నవా అపితు ప్రశ్నః అయమస్తి యత్ భారతేన సహ నవోన్మేష కార్యే కః సహభాగీ అస్తీతి. ఆయుష్ మంత్రాలయః అద్య యూట్యూబ్ లైవ్ యోగ్ స్ట్రీమ్ ఇత్యస్మై సర్వాధిక దర్శకాణాం కృతే నూతనాం గినీజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇతి విశ్వ అభిలేఖం నిర్మితవాన్. అపి చ ఐసీసీ మహిళానాం T20 విశ్వకప్ ఇతి క్రీడాయాం భారతం అద్య సాయంకాలే వర్మింగ్హం నగరే పాకిస్తానం విరుద్ధ్య స్వకీయాభియానం ఆరప్స్యతే. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ దేశస్య రాష్ట్రపతిః ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ఇత్యేషః చ అద్య నీస్ నగరస్య పాలేస్ దే ఎక్స్పోజిషన్స్ ఇత్యత్ర భారత ఇనోవేట్స్ ఇతి కార్యక్రమస్య సంయుక్తరూపేణ ఉద్ఘాటనం అకురుతాం. ఉభౌ నేతారౌ ప్రతినిధిమండలస్తరీయ వార్తాంచ కృతవంతౌ. భారత ఫ్రాన్స్ నవాన్వేషణ వర్షాంతర్గతం ఆయోజితః అయం ప్రముఖః కార్యక్రమః ఉభయోః దేశయోః శీర్ష నవాన్వేషణ ఆరంభాన్ వెంచర్ క్యాపిటల్స్ నిధి ఇత్యతంచ సమాకలయతి. కార్యక్రమేస్మిన్ ఉన్నతగణనం సెమీకండక్టర్స్ కృత్రిమ బుద్ధిమత్తా క్వాంటం ప్రౌద్యోగికీ అంతరిక్ష ప్రౌద్యోగికీ స్వచ్ఛ ఊర్జా జైవ ప్రౌద్యోగికీ ఇత్యాదిషు 13 ప్రముఖేషు క్షేత్రేషు నవాన్వేషణాని సంతి. అస్మిన్ అవసరే ప్రధానమంత్రిణా మోదీవర్యేణ భారత ఫ్రాన్స్ దేశయోః సంబంధస్య బల విషయే అవధానం దత్తం. సహ అవదత్ యత్ యద్యపి బహవః దేశాః వ్యాపారే సామరిక సహయోగే చ నిమగ్నాః సంతి తథాపి కేవలం కతిపయాః సంబంధాః ఏవ సమాన దృష్ట్యా సమాన హితైః చ మార్గదర్శితాః భవంతి. సహ భారత ఫ్రాన్స్ సహభాగిత్వం ఏతాదృశం ఏకం చిరస్థాయి సంబంధం అస్తి యస్య మూలాధారః పరస్పర విశ్వాసః సహభాగి మూల్యాని భవిష్యత్కాలాయ సామాన్య దృష్టిః చ వర్ణితవాన్. సహ అవదత్ యత్ నవాన్వేషణం ప్రౌద్యోగికీ భారతస్య యూనాం ఆకాంక్షాః దేశస్య పరివర్తనస్య భవిష్య నిర్మాణస్య చ చాలకభూతాః సంతీతి ఉక్తవాన్.
2: दुनिया में अलग अलग देश एक दूसरे के साथ व्यापार करते हैं, अलग अलग देशों के बीच स्ट्रेटेजिक पार्टनरशिप भी होती है, लेकिन कुछ रिलेशंस ऐसे होते हैं जो शेयर्ड इंटरेस्ट के साथ साथ शेयर्ड विजन से भी ड्राइव होते हैं. भारत और फ्रांस का रिश्ता कुछ ऐसा ही है.
1: सभाम अभिसंबोधयन् फ्रांस देशस्य राष्ट्रपतिः मैक्रों वर्यः అవదత్ వైశ్విక నవోన్మేషణ శక్తి రూపేణ భారతస్య ఉదయస్య ప్రశంసాం సహ కృతవాన్. సహ అవదత్ యద్ అద్య ప్రశ్నః నాస్తి యద్ భారతం నవోన్మేషం కరోతి వా న వేతి అపితు ప్రశ్నః అయమస్తి యద్ భారతేన సహ నవోన్మేష కార్యే కః సహభాగీ భవిష్యతీతి. అస్య వర్షస్య ఆరంభే ముంబైనగరే ప్రారబ్ధస్య భారత ఫ్రాన్స్ నవాన్వేషణ వర్షస్య ఉల్లేఖం కురువన్ శ్రీ మాక్రాన్ వర్యః అవదత్ యత్ భారతస్య ప్రముఖాణాం నవోద్యోగ సంస్థానాం నవాన్వేషకాణాం చ ప్రదర్శనార్థం నివేశకైః ఉద్యమపతిభిః సహ సహయోగం ప్రవర్ధయితుం సహభాగి దేశత్వేన చితః ఇతి ఫ్రాన్స్ దేశః.

గౌరవాన్వితః అస్తితి. అస్మిన్ అవసరే విదేశకార్యమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర, వాణిజ్యోద్యోగమంత్రి పీయూష్ గోయల, రాష్ట్రీయ సురక్షా పరామర్శక అజిత్ డోభాల, ప్రధాన వైజ్ఞానిక పరామర్శక అజయ్ కుమార్ సూద, ఇన్ఫోసిస్ సంస్థాపక నారాయణమూర్తి, అనేకే వ్యాపార ప్రముఖాః చ ఉపస్థితాః ఆసన్. దినానంతరం ప్రధానమంత్రి మోదీ, రాష్ట్రపతిః మేక్రోన్ చ భారత ఫ్రాన్స్ విశేష వైశ్విక సామరిక సహభాగిత్వస్య ప్రగతిం సమీక్షితుం ప్రముఖ క్షేత్రీయ వైశ్విక విషయాన్ చర్చయితుంచ ద్వైపాక్షికం వార్తాలాపం కరిష్యతః. ఆయుష్ మంత్రాలయేన అద్య నూతనః గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇతి విశ్వ అభిలేఖః నిర్మితః. యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ అర్థాత్ ప్రత్యక్ష ప్రసారిత యోగ సత్రే సర్వాధిక దర్శకాణాం సహభాగితాయై ఆయుష్ మంత్రాలయేన మొరార్జీ దేశాయ్ రాష్ట్రీయ యోగ సంస్థానస్య హాబ్ విల్డ్ సంస్థాయాశ్చ సహయోగేన అద్య అంతారాష్ట్రీయ యోగ దివసస్య 26th 2000 ఉత్సవానాం భాగరూపేణ వైశ్వికం ఆన్లైన్ ఆభాసీయం యోగసత్రం ఆయోజితం. అస్మిన్ వైశ్విక ఆన్లైన్ యోగసత్రే ఆయుష్ మంత్రాలయ 35,000+ సత్యాపిత దర్శకాణాం అభిలేఖం స్థాపితవాన్. ప్రియా శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ కార్యక్రమోయం ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూజ్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. కేంద్రీయ విత్తమంత్రి నిర్మలా సీతారమణ అద్య బెంగళూరునగరే వికసిత భారత సంకల్ప సమావేశం సంబోధయంతి అవదత్ యత్ కర్ణాటకరాజ్యం యూపీఏ శాసనకాలస్య అపేక్షయా పంచగుణితం అధికం కేంద్రీయ కర విభజనం అవాప్తవత్. విత్తమంత్రి అవదత్ యత్ కర విభజనస్య మాధ్యమేన రాజ్యాయ 4,00,000 కోటి రూప్యకాణి ప్రాప్తాని. రాష్ట్రీయ రాజమార్గ నిర్మాణాయ, రేల సంరచనా వికాసాయ, బెంగళూరు చెన్నై ఔద్యోగిక సంపథ పరియోజనాయై పునర్నవీకరణాయ ఊర్జా పరియోజనాయై కేంద్రీయ సహాయత ప్రదత్త ఇతి తయా ఉక్తం. కేంద్రీయ శ్రమ ఆజీవికా రాజ్యమంత్రి శోభా కరందజాలే కరందలాజే వర్య అవదత్ యత్ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా వికసిత భారతస్య లక్ష్యం ప్రతి దేశ అగ్రే సారితః. ఆంధ్రప్రదేశస్య తిరుమల శ్రీ వెంకటేశ్వర మందిరే దర్శనానంతరం సా అవదత్ యత్ ఏషా యాత్రా ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః 12వ వర్షీయ కార్యకాల పూర్ణతాయాః తథా చ దేశస్య దీర్ఘకాలం నిరంతరం సేవమానస్య ప్రధానమంత్రిణః స్మరణార్థం కృతాస్తీతి. మధ్యప్రదేశస్య ముఖ్యమంత్రి మోహన్ యాదవ అద్య సాగరమండలే రాజ్యస్తరీయ కార్యక్రమే లాడ్లీ బహనా ఇతి యోజనాయాః 37వ సహయోగాంశస్య వితరణం కృతవాన్. సంపూర్ణే రాజ్యే సపాదైక కోట్యధికానాం మహిళా లాభార్థీనాం విత్తకోశేషు ప్రత్యక్షతయా 35,18,00,00,000 రూప్యకాణి ప్రేషితాని. కేంద్రీయ స్వాస్థ్యమంత్రి జగత్ ప్రకాష్ నడ్డా విశ్వ రక్తదాత్రి దివసస్య అవసరే జనానాం స్వైక్షిక రక్తదానాయ ఆహ్వానం కృతవాన్. సామాజిక అంతర్జాల మాధ్యమేన ప్రసారితే సందేశే తేన ఉక్తం యత్ రక్తదానం కస్యచిత్ వ్యక్తేః జీవనరక్షణస్య తథా నూతన జీవనప్రదానస్య సర్వాధికం ప్రభావీ పావనంచ మాధ్యమం అస్తిది. ఒమానదేశ భారతీయ దూతావాస అవదత్ యత్ ప్రాయ 14 భారతీయాన్ వహత్ భారతీయ ధ్వజారోహితం యాంత్రిక నౌకాయానం విరాట్ 1 ఇత్యస్మై ఒమానదేశస్య తటే యంత్రస్య విఫలతాయాః అనుభవః అభవదితి. సామాజిక ప్రసార మాధ్యమే దూతావాస సూచితవాన్ యత్ సంప్రతి ఒమాన్ అధికారిణాం సమన్వయ సమీపస్థై నౌకాయానైః ఉద్ధారకార్యం ప్రచలతీతి. అంతే క్రీడావార్తాసు. ఆస్ట్రేలియా దేశ స్వస్య ఫీఫా విశ్వకప్ 2026 ఇత్యభియానస్య ఆరంభం సాఫల్యేన సమారభత్. స్వస్య గ్రూప్ డి ఇత్యస్య ఆరంభే తుర్కీయే ఇత్యేనం దేశం 2-0 పరాజయత్. ह्यः स्कॉटलैंड देशः मैसाचुसेट्स नगरे ग्रुप सी इत्यस्य आरंभे हैती देशस्य उपरि 0-0 उत्तरे एकांकेन कठिन संघर्षे विजयं प्राप्य ग्रुप सी मध्ये अग्रस्थानं प्राप्नोत्. तस्मिन्नेव समूहे अन्यत्र पञ्चवारक विजेता ब्राजील देशः न्यू जर्सी नगरे मोरक्को देशेन सह एकैकांकाभ्यां समांकीय स्थानं अवाप्नोत्. క్రికెట్ క్రీడాయాం భారతం అద్య వర్మింగ్హమ్ నగరస్య ఎజ్వాస్టన్ నగరే గ్రూప్ ఏ క్రీడాయాం
చిరప్రతిద్వందినా పాకిస్తానేన సహ స్వస్య ఐసీసీ మహిళా టీ ట్వంటీ విశ్వకప్ ఇతి అభియానస్య ఆరంభం కరిష్యతి. క్రీడా

చిత్రసీమలో ఇప్పుడు జెంటిల్మెన్ చిత్రం కోసం సాహుల్ హమీద్, స్వర్ణలత, మాల్గడి శుభ బృందం ఆలపించిన గీతం విందాం. గీత రచన రాజశ్రీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఇప్పుడు వినబోతున్న పాట ప్రేమికుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్, ఎస్పి పల్లవి ఆలపించింది. గీత రచన రాజశ్రీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ప్రతి యాడ్ పై పొందండి ఒకటి కాదు రెండు యాడ్స్ ఉచితంగా. ఈ ఆఫర్ తో పాటు అదనంగా 10% డిస్కౌంట్ కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు ఇవి చేయండి. ఆకాశవాణి వాణిజ్య ప్రసార విభాగం, సైఫాబాద్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 8332059580. ఈమెయిల్ కొరకు sdcbshvd@gmail.com.
1: చిత్రసీమలో ఇప్పుడు ఒకే ఒక్కడు చిత్రం కోసం శంకర్ మహాదేవన్, కవిత సుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విందాం. గీత రచన AM రత్నం, శివగణేష్, సంగీతం AR రెహమాన్.

ఇంతవరకు చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, తెలంగాణ రాష్ట్రంలో సోయా చిక్కుడు పంటను ఎక్కువగా ఎత్తుమడుల పద్ధతిలో సోయా పంట సాగు చాలా లాభదాయకంగా ఉంటుందని, మనకు మన రైతు సోదరులకు వివిధ రకాలైన సూచనలు చేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో సోయా చిక్కుడు పంటను ఎక్కువగా వర్షాధారంగా నల్లరేగడి భూముల్లో సాగు చేస్తున్నారు. గత 4-5 సంవత్సరాల నుండి వర్షాలు ఆలస్యంగా జూన్ చివరి వారంలో కురవడం వలన రైతులు ఎక్కువగా సోయా చిక్కుడు సాగుపై మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు సోయా సాగు చేయడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం సోయా సాగు విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతుంది. కానీ వర్షాలు సరైన రీతిలో కురవకపోవడము, పంట పెరుగుదల దశ, కోత సమయంలో అధిక వర్షాలు కురవడంతో రైతులు సోయా పంట సాగులో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పంట పెరుగుదల దశలో అధిక వర్షాలకు పంట నష్టపోవడంతో రైతులు సోయా పంటను భూమిలో కలియదునుతున్నారు. దీని వలన రైతులు విత్తనం ఖరీదు, విత్తే ఖర్చు కలుపుకుని దాదాపు 5,000 నుండి 6,000 వరకు నష్టపోతున్నారు. కోత సమయంలో అధిక వర్షాలు కురవడం, విత్తనము నాణ్యత తగ్గి రైతులు నష్టపోతున్నారు. ఈ విధంగా సోయా సాగు చేసే రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు సోయా పంటను ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేసి లాభాలు పొందవచ్చు. ఈ పద్ధతిలో భూమిని సమాంతరంగా దున్ని చదును చేసిన తర్వాత రైతులు ట్రాక్టర్తో నడిచే బ్రాడ్ బెడ్ ప్లాంటర్ ద్వారా విత్తనం విత్తుకోవాలి. ఈ పద్ధతిలో యంత్రం నేలను ఎత్తుమడులలో విభజిస్తూ విత్తనాలను విత్తుతుంది. ఈ విధంగా విత్తుకున్నప్పుడు ఎకరానికి 20 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఈ యంత్రంతో మడి మడికి మధ్య దూరాన్ని, మడిపై విత్తే మొక్క వరుసకు మధ్య దూరాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. సోయా చిక్కుడు పంటకు 90 సెంటీమీటర్లు ఎడములో మడులు, 2 మడుల మధ్య 15 సెంటీమీటర్ల లోతు, 30 సెంటీమీటర్ల ఎడం గల కాలువ తయారు చేసుకుని ప్రతి మడి మీద 2 వరుసల్లో సోయాను విత్తుకోవాలి. మరి ఈ విధంగా విత్తుకోవడం వలన ఎటువంటి లాభాలు వస్తాయి అన్న వివరాలు ఇలా అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. సాధారణ పద్ధతిలో అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు పంట పొలాల్లో నిలబడి ఉండడం వలన మొక్క ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గిపోతుంది. అలాగే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు బెట్ట పరిస్థితులు పంటపై ప్రభావం చూపిస్తాయి. కానీ ఎత్తుమడల పద్ధతిలో సోయా సాగు చేసినప్పుడు, అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు మడల మీద నుండి కాలువలోకి చేరి మొక్క నీటి ముంపుకు గురి కాకుండా కాపాడుతుంది. కాలువలో నిలిచిన నీరు మొక్క వేరు మండలంలోకి క్రమముగా చేరడం వలన మొక్క బెట్టకు గురి కాకుండా ఉంటుంది. ఈ పద్ధతిలో మొక్క బలంగా పెరిగి ఎక్కువ దిగుబడిని ఇచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన విధంగా మొక్క ఆరోగ్యంగా పెరగడం వలన చీడపీడల బెడద, రోగాల తాకిడికి తక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిలో బాగా ఎత్తుగా పెరిగి ఎక్కువ కొమ్మలు వేసే రకాలు సాగు చేసుకోవాలి. అధిక వర్షాలు కురిసే ప్రాంతాల్లో, నల్లరేగడి నేలల్లో ఇప్పుడు చెప్పిన విధంగా లాభదాయకంగా సోయా సాగు చేసుకోగలరని సూచన అందిస్తున్నారు. ఇక తొలకరిలో సోయా చిక్కుడు తర్వాత శనగ, గోధుమ, జొన్న, మొక్కజొన్న లేదా ఆవాలు, మినుము మొదలగు పంటలను సాగు చేసి ఏక పంటగా సాగు చేసే వాణిజ్య పంటల కంటే అధిక ఆదాయము పొందవచ్చు. తర్వాత ఈ సోయా చిక్కుడు పంటలో సమగ్ర ఎరువులను ఏ విధంగా మనం నిర్వహించుకోవాలన్న వివరాలు అందిస్తున్నారు. భూసార పరీక్ష ఫలితాలను దృష్టిలో పెట్టుకుని రసాయనిక ఎరువుల మోతాదును వినియోగించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించడం ద్వారా పంట పెట్టుబడి ఖర్చును ఆదా చేయొచ్చు. ఎకరాకు 25 కిలోల నత్రజని, 24 నుండి 30 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాషినిచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేయాలి. ఆ తర్వాత సిఫారసు చేసిన నత్రజని ఎరువులలో 50% నత్రజనిని పైపాటుగా కాయలు అభివృద్ధి చెందే దశలో, అనగా 45 నుండి 50 రోజుల సమయంలో వేసి మట్టితో కప్పాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే 11% గంధకం, 21% కాల్షియం కూడా అదనంగా లభ్యమవుతుంది. ఎకరానికి 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ను చివరి దిక్కులో వేయాలి. జింకు ధాతులోప లక్షణాలు కనబడినతో లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.

0: కాయలు ఏర్పడే సమయంలో యూరియాని 2% నీటిలో కరిగే ఎరువులైన 13.045 లేదా 3.19 లేదా 20-20-20% 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చు. ఇక సమగ్రమైన కలుపు నివారణ చర్యలు ఈ విధంగా: పంట మొదటి దశ 45 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త పడాలి. విత్తే ముందు ఎకరాకు ఫ్లూక్లోరాలిన్ 45% వేసి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి భూమిలో బాగా కలియదున్నాలి. పెండిమిథాలిన్ 30% వేసి 1.4 లీటర్లు లేదా పెండిమిథాలిన్ 38.7% వేసి 700 మిల్లీలీటర్లు లేదా అలాక్లోర్ 50% వేసి 1 లీటరు లేదా డైక్లోసులుమ్ 84% WDG 12.4 గ్రాములు ఎకరానికి చొప్పున విత్తిన 48 గంటలలోపు పిచికారి చేయాలి. విత్తిన 20-25 రోజులకు గొర్రుతో అంతర్కృషి చేయాలి. అంతర్కృషి చేయలేని పక్షంలో విత్తిన 20-25 రోజులప్పుడు కలుపు మొక్కలు 2-3 ఆకులు తొడిగిన దశలో క్విజలాపాపిథైల్ 9% 400 మిల్లీలీటరు లేదా ప్రొపాక్విజాసాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున పిచికారి చేసి గడ్డి జాతి మొక్కలను నిర్మూలించుకోవచ్చు. ఇలాగే ఇమాజితాఫిర్ 10% ఈసి 300 మిల్లీలీటర్లు లేదా ఎసిఫోర్ఫెన్ 16.5% ఇంకా సోడియం క్లోడినాపాప్ ప్రోపర్జిల్ 8% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ఇమాజితాఫిర్ ఇంకా ఇమాజామాక్స్ 40 గ్రాములు లేదా ప్రపాక్విజాఫాస్ ఇంకా ఇమాజితాఫిర్ 800 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారి చేసి వెడల్పాకు గడ్డి జాతి కలుపును నిర్మూలించుకోవచ్చు. గడ్డి ముదిరిన పక్షంలో ఈ కలుపు మందుల వినియోగం లాభదాయకంగా ఉండదు. సమగ్ర కలుపు చీడపీడల యాజమాన్యంలో భాగంగా ఇమాజితాఫిర్ 300 మిల్లీలీటర్లు క్విజలాపాప్ ఇథైల్ 400 మిల్లీలీటర్లు గడ్డి మందును క్లోరాంట్రో నిలిప్రోల్ 40 మిల్లీలీటర్లు లేదా ఇండాక్సా కార్బ్ 120 మిల్లీలీటర్లు లేదా క్వినాలాపాస్ 400 మిల్లీలీటర్లు పురుగుల మందుల మిశ్రమాన్ని కలిపి పంట 25 రోజుల సమయంలో పిచికారి చేయడం వలన అన్ని రకాలైన గడ్డి జాతులు పంట మొదటి దశలో ఆశించు కాండపు ఈగ పెంకు పురుగు సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటిని ఏ విధంగా మనం అందించాలి ఈ పంటకు? సోయా చిక్కుడు ప్రధానంగా వర్షాధారపు పంట. సుమారుగా 350-400 మిల్లీమీటర్లు నీరు ఈ పంటకు అవసరం ఉంటుంది. బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు 12-15 రోజులకు ఒకసారి 1-2 నీటి తడలనిచ్చి అధిక దిగుబడులు సాధించాలి. పుష్పించు దశ నుండి గింజ అభివృద్ధి చెందే దశ 45-75 రోజుల మధ్య తేమ సున్నిత దశ. ఈ దశలో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎత్తుమడల పద్ధతిలో సోయా పంటను సాగు చేసుకుని రైతులందరూ చక్కటి లాభాలు పొందగలరని ఆశిస్తున్నారు.
1: ఎత్తుమడల పద్ధతిలో సోయా పంట సాగు అంశానికి సంబంధించిన వివరాలు విన్నారు.

ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం. అనుమానాస్పదం చిత్రం కోసం ఉన్నికృష్ణన్, శ్రేయా ఘోషల్ ఆలపించిన గీతం విందాం. గీత రచన వంశీ, సంగీతం ఇళయరాజా.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ట్రాన్స్మిటర్పై ఇంకా యాప్ ద్వారా తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఫ్రాన్స్లోని నీస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అనంతరం మోదీ స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా చేరుకుంటారు. మన దేశంలో అంతరిక్షార్థ వ్యవస్థ రానున్న దశాబ్ద కాలంలో ప్రస్తుతం ఉన్న 800 కోట్ల

0: డాలర్ల నుంచి 4,500 కోట్ల డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈరోజు జర్మనీ కురకావ్తో నెదర్లాండ్స్ జపాన్తో తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ సాయంత్రం స్లోవాకియా రాజధాని బ్రాటిస్లావాలో సంప్రదాయ స్లోవాక్ ఆతిథ్యం లభించనుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి మోదీకి రొట్టె ఉప్పుతో సంప్రదాయబద్దంగా స్వాగతం పలుకుతారు. స్లోవాక్ సంస్కృతి ప్రకారం అతిథులను ప్రముఖులను ఒక రొట్టె ముక్క చిన్న గిన్నెలో ఉప్పుతో స్వాగతించడం అనువైతే ఇందులో బ్రెడ్ సంపదకు చిహ్నంగా నిలిస్తే ఉప్పు విలువ స్నేహం రక్షణకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు స్లోవేకియాలోని మజావా ప్రాంతానికి చెందిన ప్రముఖ పిల్లల జానపద బృందం సంప్రదాయ స్లోవాక్ నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో నీస్ నగరంలో ఉన్న చారిత్రాత్మక విల్లా కెరీలోస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ, సాంకేతికత, వ్యాపార రంగాలతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై ఇరు పక్షాల చర్చలు ప్రధానంగా కేంద్రీకరిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కలిసి నీస్లోని ప్యాలెస్ డస్ ఎక్స్పోజిషన్స్లో భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని కూడా సంయుక్తంగా ప్రారంభించారు. మన దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఇన్నోవేషన్ స్టార్టప్ వాతావరణాన్ని ప్రతిబింబించేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 3 రోజుల పాటు జరిగే భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమం భారతీయ డీప్టెక్ స్టార్టప్లు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, పెట్టుబడిదారులను అంతర్జాతీయ ఆవిష్కరణల నిధులతో ఒక తాటిపైకి తీసుకువస్తుంది. ఇందులో అంతర్జాతీయంగా ప్రాధాన్యత కలిగిన 13 కీలక సాంకేతిక రంగాల వ్యాప్తంగా 120 వినూత్న అంకుర పరిశ్రమలు, 20కి పైగా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పాల్గొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 మందికి పైగా పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్టులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమం భారతదేశంలో ఉన్న ప్రతిభకు, యూరోపియన్ పెట్టుబడులకు మధ్య ఒక వారధిగా ఎదుగుతోందని, యువ ఆవిష్కర్తలు అంతర్జాతీయ నైపుణ్యంతో అనుసంధానం కావడానికి ఇది కొత్త అవకాశాలు సృష్టిస్తుందని అన్నారు. భారత స్టార్టప్ విప్లవాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష సాంకేతికత నుండి గ్రీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ తయారీ, రక్షణ రంగ ఆవిష్కరణల వరకు అంతర్జాతీయ సవాళ్లకు మన దేశ యువత పరిష్కారాలు అభివృద్ధి చేస్తున్నారని మోదీ చెప్పారు.
1: आज भारत में एक स्टार्टअप रिवॉल्यूशन हो रहा है. इस रिवॉल्यूशन में भारत का नौजवान एक नए माइंडसेट के साथ मानवता के हित में समस्याओं के समाधान ढूंढ रहा है और हमारे नौजवानों के वर्ल्ड क्लास सॉल्यूशंस को ग्लोबल स्टेज पर लाने का माध्यम ही है भारत इनोवेट्स.
0: मन देशంలో ప్రస్తుతం 2 లక్షలకు పైగా స్టార్టప్లు ఉన్నాయని, మానవాళి కోసం సాంకేతికత అనే సూత్రంతో నడిచే మానవ కేంద్రిత ఆవిష్కరణల నమూనాను దేశం ప్రోత్సహిస్తోందని మోదీ చెప్పారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాల పటిష్టత గురించి ప్రస్తావిస్తూ చాలా దేశాలు వ్యాపార వ్యూహాత్మక సహకారంలో నిమగ్నమై ఉన్నప్పటికీ కేవలం కొన్ని సంబంధాలు మాత్రమే ఉమ్మడి దృక్పథం, సమాన ప్రయోజనాలతో నడుస్తాయని ప్రధానమంత్రి అన్నారు. భారత ఫ్రాన్స్ భాగస్వామ్యం, పరస్పర నమ్మకం, ఉమ్మడి విలువలు భవిష్య దృక్పథంతో కలిసి ఉన్న ఒక పటిష్టమైన సంబంధమని ఆయన అభివర్ణించారు.
1: दुनिया में अलग अलग देश एक दूसरे के साथ व्यापार करते हैं, अलग अलग देशों के बीच स्ट्रेटेजिक पार्टनरशिप भी होती है, लेकिन कुछ रिलेशंस ऐसे होते हैं जो शेयर्ड इंटरेस्ट के साथ साथ शेयर्ड विजन से भी ड्राइव होते हैं. भारत और फ्रांस का रिश्ता कुछ ऐसा ही है.
0: ఈ సదస్సును ఉద్దేశించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ప్రసంగిస్తూ అంతర్జాతీయ ఆవిష్కరణల పవర్ హౌస్గా భారత్ ఎదుగుతున్న తీరును ప్రశంసించారు. చంద్రయాన్ మిషన్ వంటి దేశ విజయాలు భారత సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనాలని ఆయన అన్నారు. భారత్ ఆవిష్కరణల రంగానికి, ఫ్రాన్స్ వర్తమాన సాంకేతిక రంగానికి మధ్య భారత్ ఇన్నోవేట్స్ ఒక బలమైన వారధి నిర్మిస్తుందని మాక్రాన్ పేర్కొన్నారు.
2: A country with 1.4 billion inhabitants, a country who pays on know-how and research, knowledge and training as many engineers as Europe and the US combined, more than 1 million per year. So in every respect.

0: The country with research, innovations and frontier models is spearheading global innovation.
1: ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, జాతీయ భద్రతా సలహాదారు అజయ్ దోవల్, ప్రధాన శాస్త్రీయ సలహాదారు అజయ్ కుమార్ సూద్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 8 నుంచి 9 బిలియన్ డాలర్ల నుంచి రాబోయే దశాబ్దకాలలో దాదాపు 40 నుంచి 45 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న ప్రైవేట్ భాగస్వామ్యం, వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థే ఈ వృద్ధికి ప్రధాన కారణాలని చెప్పారు. భారత అంతరిక్ష రంగంలో వస్తున్న ఈ మార్పు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక విస్తృతమైన మార్పును ప్రతిబింబిస్తోందని, సైన్స్ అండ్ టెక్నాలజీ కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా జాతీయ స్పృహలో ఒక భాగమయ్యాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, డిజిటల్ హెల్త్, డీప్ ఓషన్ మిషన్, గగన్యాన్ వంటి కార్యక్రమాలు భారత అభివృద్ధి ప్రయాణంలో సైన్స్ ఇన్నోవేషన్ను కేంద్రీయ స్థానంలో నిలిపేందుకు సహాయపడ్డాయని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఒమాన్లోని భారత రాయబార కార్యాలయం 14 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న విరాట్ 1 అనే భారతీయ పడవ ఒమాన్ తీరంలో చిక్కుకుపోయిన విషయాన్ని వెల్లడించింది. మెకనైజ్డ్ సెయిలింగ్ వెసల్ అయిన ఈ విరాట్ 1 అనే నౌక ఒమాన్ తీరంలో ఇంజన్ వైఫల్యం కారణంగా చిక్కుకుపోయిందని రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో తెలియజేసింది. పడవలో 14 మంది సిబ్బందిలో 11 మందిని సురక్షితంగా రక్షించి వేరే నౌకలోకి ఎక్కించినట్లు రాయబార కార్యాలయం తెలియజేసింది. మిగిలిన సిబ్బందిని కూడా కాపాడే ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని రాయబార కార్యాలయం తెలియజేసింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు ఒడిశాలోని మరికొన్ని ప్రాంతాలకు, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా ముందుకు సాగేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు ఈశాన్య ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD పేర్కొంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ రాజస్థాన్లో రేపటి వరకు ఈదురుగాలులతో కూడిన, ఉరుములతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కూడా వాతావరణ సంస్థ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ పోటీలో భాగంగా ఈ రాత్రి అమెరికాలోని హ్యూస్టన్లో జరగనున్న గ్రూప్ ఈ పోర్లో జర్మనీ జట్టు కురక్కవ్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో డల్లస్లో జరగనున్న గ్రూప్ ఎఫ్ పోటీలో నెదర్లాండ్స్ జట్టు జపాన్ ఎదుర్కొంటుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈరోజు జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు తమ ప్రపంచకప్ ప్రచారాన్ని ఘన విజయంతో ప్రారంభించింది. గ్రూప్ డి ఓపెనర్ మ్యాచ్లో టర్కీని 2-0 తేడాతో ఓడించింది. మరొక మ్యాచ్లో ఈ ఉదయం మెసచ్యూసెట్స్లో హైటీపై 1-0 తేడాతో స్కాట్లాండ్ విజయం సాధించి గ్రూప్ సిలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విజయంతో స్కాట్లాండ్ ప్రపంచకప్లో గెలుపు కోసం 28 ఏళ్లుగా చూస్తున్న నిరీక్షణకు తెరదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఫ్రాన్స్లోని నీస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. మన దేశంలో అంతరిక్ష అర్థ వ్యవస్థ రానున్న దశాబ్ద కాలంలో 4,500 కోట్ల డాలర్లకు పెరుగుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలు ఈరోజు జర్మనీ కురకౌతో, నెదర్లాండ్స్ జపాన్తో తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ ఈ అంశాన్ని గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైలగారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయం చేస్తున్న వారు శ్రీ ఎస్ రామగోపాల్.
1: రైతు సోదరులకు స్వాగతం. మన తెలంగాణ రైతు సోదరులు రకరకాల పంటలను, ముఖ్యంగా వరి పంట, పత్తి పంట, చెరుకు, మొక్కజొన్న ఇటువంటి పంటలు విస్తారంగా పండిస్తున్నారు. ఇవే కాకుండా అపరాల సాగు, రకరకాల పంటలు పండిస్తున్నటువంటి సందర్భంలో జీవ నియంత్రణ పద్ధతులను కూడా ఉపయోగించుకొని పంటలను చక్కగా సస్యరక్షణ చేపట్టి చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తూ, ఏ విధంగా ఈ జీవ నియంత్రణ పద్ధతులు మనం తెలుసుకోవాలి, ఏ విధంగా నిర్వహించుకోవాలి అన్న వివరాలు సంపూర్ణంగా మనం తెలుసుకోవడం కోసం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారు మన ఆకాశవాణి స్టూడియోకి పిలిపించడం జరిగింది. వారిని అడిగి సమగ్రమైన సమాచారం తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ ఓ శైల గారు.
2: నమస్కారం సార్.
1: ముందుగా తెలియజేయండి, ఈ జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటలను ఏ విధంగా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది, దీని యొక్క ఆవశ్యకత ఎటువంటిది, రైతు సోదరులకు తెలియజేయండి.
2: ఈ మధ్యకాలంలో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఆ తర్వాత వివిధ పంటల్లో ఎదుర్కొన్నటువంటి వివిధ చీడపీడల యొక్క ఉధృతి వల్ల రైతు సోదరులు ఈ యొక్క రసాయనాల వాడకం అనేది ఎక్కువగా పెరగడం అనేది గమనించవచ్చు. అయితే సాధారణంగా ఏదైనా చీడపీడల నివారణకు రసాయనాలే కాకుండా మన పర్యావరణంలో ఈ యొక్క హాని చేసేటువంటి పురుగులను నాచురల్ గా నివారించడానికి జీవ నియంత్రణ కారకాలు అనేవి మనకు వివిధ పంటల్లో పర్యావరణంలో ఉన్నాయి.
1: మరి మీరు జీవ నియంత్రణ కారకాలు ఉన్నాయంటున్నారు, మరి ఈ కారకాలు ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా రైతులు అవగాహన చేసుకోవాలి, ఇటువంటి వివరాలు తెలియజేయండి.
2: అయితే ఈ జీవ నియంత్రణ కారకాలు అనేటివి సాధారణంగా వివిధ పంటల్లో మనకు నాచురల్ గా ప్రకృతిలో, పర్యావరణంలో మనకు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఈ రసాయనాల యొక్క వాడకం అనేది పెరగడం వల్ల ఈ జీవ నియంత్రణ కారకాల యొక్క ఉనికి మరియు ఉధృతి అనేది రాను రాను తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి మొదటగా రైతు సోదరులు మనకు హాని చేసేటువంటి పురుగులేంటి, అట్లాగే మేలు చేసేటువంటి బదనికలే గాని పరాన్నజీవులే గాని ఈ జీవ నియంత్రణ కారకాలను గుర్తించడం అనేది మొదటగా తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. వీటిని తెలుసుకోవడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలను సంప్రదించినట్లయితే వాటిని క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. అయితే ఈ జీవ నియంత్రణ కారకాలనేవి మనకి పరాన్నజీవులుగా ఉంటాయి, బదనికలు, అట్లాగే జీవ రసాయనాలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఈ జీవ రసాయనాల్లో ముఖ్యంగా సూక్ష్మజీవులైనటువంటి వైరస్, బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు, నులిపురుగులు ఇవన్నీ కూడా జీవ రసాయనాలుగా ఉండి వివిధ చీడపీడలను నివారించేటువంటి కారకాలుగా మనకు పనిచేస్తా ఉంటాయి.
1: మరి ఇటువంటి సందర్భంలో మీరు బదనికలు అన్నారు, ఈ బదనికలు ఏ విధంగా మన పంటకు ఉపయోగపడతాయి, వీటి ద్వారా ఏ విధంగా నియంత్రించుకోవచ్చు ఈ చీడపీడలను, ఒకసారి వివరించండి.
2: ఈ బదనికల విషయానికి మనం వచ్చినట్లయితే ఇవి మనకు అందరికీ సాధారణంగా తెలిసినటువంటి అక్షింతల పురుగు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఉదాహరణగా ఈ అక్షంతల పురుగు ఎర్రగా ఉండి వాటిపైన నల్లటి చుక్కలుంటాయి, రైతు సోదరులు చక్కగా దీన్ని గుర్తిస్తారు. అంతేకాకుండా సాలీడు పురుగులు ఇవన్నీ కూడా బదనికలన్నమాట. ఇవేంటి అనంటే ఈ బదనికలనేవి రసం పీల్చే పురుగులు వివిధ పంటల్లో, అలాగే రెక్కల పురుగులు, మొదటి దశ లార్వాలు, పిండి నల్లి, తర్వాత పేనుబంక, ఆ తర్వాత తెల్లదోమ, పచ్చదీప పురుగు ఇలాంటి చిన్న చిన్న పురుగుల్ని, హాని చేసేటువంటి పురుగులను ఆశించడం వల్ల వీటి యొక్క ఉధృతి గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బదనికలు ఏంటి అనంటే ఒక్కసారిగా వీటిపైన ఆశించి అప్పటికప్పుడే వీటి ఉధృతిని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది.
1: అయితే ఈ బదనికలు ఏ విధంగా ఈ యొక్క చీడపీడలను అంతం చేసే అవకాశం ఉంది, తర్వాత ఏ విధంగా కంట్రోల్ చేయడం అంటే నియంత్రించడం జరుగుతుంది, ఆ వివరణ.
2: ఈ బదనికలు ఏంటి అనంటే ఈ రసం పీల్చే పురుగులే గాని, తర్వాత కాయ తొలిచే పురుగుల యొక్క తొలి దశలే కాని చిన్నగా ఉండడం వల్ల వాటిని

0: అదే పాటుగా డైరెక్ట్ గా తినివేస్తాయి. తినివేయడం వల్ల అప్పటికప్పుడే వీటి యొక్క నివారణ అనేది మనకి తెలిసిపోతుంది. వీటితో పాటు మనకు పరాన్నజీవులని కొన్ని అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పరాన్నజీవులంటే ఏంటి అనంటే, ఇవి వేరే ఇతర వాటిపైన ఆధారపడి వాటి యొక్క జీవిత చక్రాన్ని నాశనం చేసి అలా కొంత నివారించడానికి దోహదపడతా ఉంటాయన్నమాట.
1: మరి పరాన్నజీవులు అంటే ఏ ఏ పరాన్నజీవులు ఉంటాయి? మొక్కల రూపంలో ఉంటాయా లేకపోతే పురుగు రూపంలో ఉంటాయా? అది ఏ విధంగా మనం వృద్ధి చేసుకోవాలి? వృద్ధి చేసుకుని మిగతా చీడపీడల్ని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంది, వివరించండి.
0: ఈ పరాన్నజీవులు కూడా పురుగులే. వివిధ ఫ్యామిలీస్ కి చెందినటువంటి పురుగులు అనమాట. మోస్ట్లీ ఇగ్నిమోనిడే ఫ్యామిలీకి చెందినటువంటి వాస్ప్, మనకు కందిరీగలు అంటారు కదా, చిన్నపాటి కందిరీగల యొక్క ఫ్యామిలీకి చెందినటువంటి పురుగులు అనమాట. వీటిల్లో ఏంటి అనంటే మనకు గుడ్డు పరాన్నజీవులు, లార్వా పరాన్నజీవులు, తర్వాత ప్యూపా పరాన్నజీవులు, ఆ తర్వాత తల్లి పురుగు పరాన్నజీవులు రకరకాలుగా మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మనకు అందరికీ తెలిసినటువంటి అందుబాటులో ఉన్నటువంటి గుడ్డు పరాన్నజీవి ట్రైకోగ్రామా కిలోనిస్ అనేటువంటి గుడ్డు పరాన్నజీవిని గన మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క తల్లి పురుగు ఈ యొక్క కందిరీగ అనమాట, ఈ వాస్ప్ అనేది హాని చేసేటువంటి గుడ్లపైన గుడ్లను పెట్టి వాటి యొక్క జీవిత చక్రము ఎదగకుండా చేసి తద్వారా ఓన్లీ పరాన్నజీవులు మాత్రమే ఎదగడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా గుడ్డు పరాన్నజీవులు హాని చేసేటువంటి పురుగులను ఆశించి గుడ్లను పెట్టి వాటి యొక్క పాపులేషన్ ని తగ్గించడం అనేది మనం గమనించవచ్చు.
1: ఇలా తగ్గించడం వల్ల వాటి యొక్క హాని మన పంటలకు జరగదు.
0: సాధారణంగా ఈ పరాన్నజీవులే గాని బదనికలే గాని ఇవి ల్యాబ్లలో కూడా, పరిశోధన స్థానాల్లో కూడా వీటిని మల్టిప్లై చేసి వివిధ పురుగులకు, మన రైతు సోదరులకు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి ట్రైకోకార్డ్ రూపంలో మొక్కల యొక్క కత్తెర పురుగు, ఆ తర్వాత గులాబీ రంగు పురుగు పత్తిలో, ఇలా వివిధ రకాల పురుగులను నివారించడానికి ఈ యొక్క ట్రైకోకార్డ్లు మనకు అందుబాటులో ఉంటాయి.
1: తర్వాత జీవ రసాయనాలు కూడా తయారు చేసుకుని పంటలు నాశించే చీడపీడలను నివారించుకోవచ్చు అన్నారు. మరి ఈ జీవ రసాయనాలు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు? రైతు తయారు చేసుకోవచ్చా, లేకపోతే మీలాంటి శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి జీవ రసాయనాలు రైతులు తీసుకొనుకోవచ్చా? ఏ విధంగా మీరు తయారు చేస్తారు, మీరు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ఈ పంటలపైన రైతులకు చక్కటి అవగాహన కోసం ఒకసారి మీరు వివరించండి.
0: ఈ జీవ రసాయనాలంటే వైరస్, బ్యాక్టీరియా, ఆ తర్వాత కీటక నాశక శిలీంద్రాలు, ఎంటోమోపాథోజెనిక్ ఫంగస్ అంటారు, అట్లాగే కీటక నాశక నులి పురుగులు, నిమాటోడ్స్. సో ఇవన్నీ కూడా జీవ రసాయనాల క్రిందకు వస్తాయి. ఇవి కూడా మనకు ప్రకృతిలో సాధారణంగా వివిధ పంటల్లో ఉంటాయి. కాకపోతే ఈ యొక్క చీడపీడలను నివారించడానికి వివిధ ల్యాబొరేటరీస్ లో వీటిని మాస్ ప్రొడక్షన్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇవి పౌడర్ ఫార్ములేషన్ లేదు అనంటే లిక్విడ్ ఫార్ములేషన్ లో మనకు ల్యాబ్స్ నుండి మనము వీటిని తీసుకోవచ్చు. కొన్ని కొన్ని బీటీ ఫార్ములేషన్స్ అయితే, బాసిల్లస్ థురింజనసిస్ అయితే మనకు మార్కెట్ లో పౌడర్ ఫార్మ్ లో వివిధ ట్రేడ్ నేమ్స్ తో మనకు అవైలబుల్ గా ఉంటాయన్నమాట. అయితే ఈ జీవరసాయనాల్లో ముఖ్యంగా ఈ వైరస్ ఆధారిత జీవరసాయనాలను గనక చూసుకున్నట్లయితే, ఇది మనకు లిక్విడ్ ఫార్ములేషన్ లో దొరుకుతుంది అనమాట. ఇది ద్రావక రూపంలో దొరుకుతుంది. దీంట్లో మనకి ఎన్పివి అని, సిపివి అని, జీవి అని మనకు మూడు రకాలుగా ఉంటాయి. అంటే న్యూక్లియో పాలీహైడ్రోసిస్ వైరస్, తర్వాత సైటోప్లాస్మస్ వైరస్, గ్రాన్యులోసిస్ వైరస్ అని మనకు అందుబాటులో ఉంటాయి. ఇవి ద్రావక రూపంలో ఉంటాయి. ఇది ల్యాబ్ లో తయారు చేయడం జరుగుతుంది. వీటిని సాధారణంగా ఒక ఎకరానికి 200 ఎల్లీ, అంటే లార్వల్ ఈక్వలెన్స్ అంటారనమాట, ఓకేనా. సో దీన్ని ఒక ఎకరానికి 200 ఎల్లీ చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే, ముఖ్యంగా కాయతొలిచే పురుగులైనటువంటి శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగును సమర్థవంతంగా నివారించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క శనగపచ్చ పురుగు హెలికోవర్పా ఆర్మీజరకు ఒక స్పెసిఫిక్ ఎన్పివి మనకు మార్కెట్ లో లభ్యం అవుతుంది. అదేంటి అంటే హెచ్ఎన్పివి, అంటే హెలికోవర్పా వైరస్ అనమాట. ఇది అట్లాగే ఎస్ఎన్పివి, అది స్పోడోప్టెరాలిజురాకి. సో అలా స్పీసీస్ స్పెసిఫిక్ ఎన్పివీలు కూడా మనకు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇదేంటి అనంటే, ఈ వైరస్ ఎప్పుడైతే స్ప్రే చేసినప్పుడు, ఎప్పుడైతే పిచికారీ చేసినప్పుడు ఈ యొక్క హాని చేసే పురుగులు వీటి బారిన పడినప్పుడు అవి లోపల

0: ఎన్పీవీ అనేటువంటి పాలీహైడ్రోసిస్ వైరస్ అనేది హాని చేసే పురుగుల శరీరంలో ఎదిగి మల్టిప్లై అయ్యి ఈ యొక్క లార్వాలు మనం చూసినట్లయితే అవి ఊపిరాడక చెట్టు పైకెళ్లి ఇన్వర్టెడ్ అంటే తల క్రిందులుగా ఉండిపోయి చనిపోవడం జరుగుతుంది. టాప్ ట్రీ డిసీజ్ అని అంటా ఉంటాం అన్నమాట. ఇలా ఎన్పీవీ ద్రావకాలు కూడా మనకి వైరస్ ద్రావకాలు చాలా బెస్ట్ గా వివిధ చీడపీడల్ని నివారించడానికి పనిచేస్తా ఉంటాయి. వీటితో పాటు మనకు బ్యాక్టీరియా ఆధారిత జీవ రసాయనాలు కూడా ఉంటాయి. దాంట్లో బెస్ట్ ఉదాహరణ మనకి బీటీ అనమాట, బాసిల్లస్ థురింజెనెసిస్. ఇది పౌడర్ ఫామ్ లో మనకు ఉంటుంది. ఇవి వివిధ ట్రేడ్ నేమ్స్ లో మార్కెట్ లో కూడా మనకు అందుబాటులో ఉంటాయి. 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారీ చేసుకున్నట్లయితే ముఖ్యంగా కాయతొలిచేటువంటి పురుగులను సమర్థవంతంగా నివారిస్తాయి. ఈ బీటీ అనేటువంటి ఈ యొక్క టాక్సిన్స్, ఈ టాక్సిన్స్ ఎప్పుడైతే హాని చేసే పురుగుల లోపలికి వెళ్తాయో ఈ పురుగుల లోపల ఈ టాక్సిన్స్, ఈ క్రిస్టల్స్ అనేవి బాగా మల్టిప్లై అయిపోయి సెప్సిస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైనా సెప్సిస్ క్రియేట్ అయ్యి ఆ తర్వాత ఆ పురుగుల నుంచి బ్యాక్టీరియా ద్రావణము తర్వాత ఒకలాంటి కుళ్లిపోయిన వాసనల లాంటివి వచ్చి ఆ పురుగు చనిపోవడం జరుగుతుంది అన్నమాట. దీన్ని బట్టి ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ద్వారా సోకినటువంటి తెగులు అని మనము నిర్ధారణ చేసుకోవచ్చు. అట్లాగే మనకు వీటితో పాటు ఎంటమోపాథోజెనిక్ ఫంగస్ అంటారు, అంటే జీవనాశక శిలీంధ్రాలు. ఇవి చాలా చక్కగా పనిచేస్తాయి. వాటిల్లో బెస్ట్ ఉదాహరణలు గనక మనం చూసుకున్నట్లయితే మెటారైజియం అనైసోప్లియే, అట్లాగే బవేరియా బాసియానా అనేటువంటి ఈ యొక్క శిలీంధ్రాలు మనకు పౌడర్ ఫామ్ లో అందుబాటులో ఉంటాయి. ఇవి కాయతొలిచే పురుగులకు, అట్లాగే ముఖ్యంగా వేరు పురుగులకు, మనకు పేడ పురుగులు అని వివిధ పంటల్లో వేరు పురుగులు అపార నష్టాన్ని తీసుకొని వస్తా ఉంటాయి. ఆ వేరు పురుగుకి ఇవి చాలా బెస్ట్ గా పనిచేస్తా ఉంటాయి. అట్లాగే రసం పీల్చే పురుగులు, ముఖ్యంగా మిరపలో నల్లతామర పురుగుల్ని సమర్థవంతంగా నివారించేటువంటి అవకాశం వీటి ద్వారా ఉంటుందన్నమాట. ఇవి కీటక నాశక శిలీంధ్రాలు. ఇవి 5 గ్రాములు పౌడర్ రూపంలో ఉంటాయి మార్కెట్ లో, ల్యాబుల్లో కూడా ఉంటాయి. 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారీ చేసుకోవచ్చు. చివరగా ఈ జీవ రసాయనాల్లో కీటక నాశక నులిపురుగులు అండి. ఈ నులిపురుగులు అనేవి సూక్ష్మజీవులు, కంటికి కనిపించవు. ముఖ్యంగా ఈ నులిపురుగుల యొక్క ఉధృతి అనేది కూరగాయలలో, ఆర్చర్డ్స్, పంట తోటల్లో, పూలల్లో మనకు వీటి ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నులిపురుగుల్లో హెటిరోరాబ్డైటిస్ మరియు స్టీనర్ నీమా అనేటువంటి ఈ నులిపురుగులు అనేవి హాని చేసేటువంటి నులిపురుగులను సమర్థవంతంగా నివారించి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇవన్నీ కూడా జీవ రసాయనాలకు సంబంధించినటువంటి వివిధ సూక్ష్మజీవులు.
1: చాలా చక్కగా మీరు జీవ రసాయనాల గురించి వివరిస్తూ ఏ విధంగా ల్యాబ్లో తయారు చేస్తారు, ల్యాబ్లో తయారు చేసినది ఏ విధంగా రైతులు ఉపయోగించాలని వివరించారు. బాగుంది. రాబోయే కాలంలో అనేక రకాల పంటలు విత్తడానికి కూడా సన్నద్ధమైనటువంటి రైతులు ఉన్నారు. మరి ఈ విత్తన శుద్ధి కార్యక్రమం చేయవలసిన అవసరం ఉంటుంది. మరి ఈ విత్తన శుద్ధి కార్యక్రమానికి మీరు చెప్పినటువంటి ఈ జీవ రసాయనాలు ఇవి ఏ విధంగా ఉపయోగించుకోవాలి, తర్వాత విత్తేటప్పుడు ముందుగా ఇదేంటే దుక్కి కూడా దున్నే సందర్భంలో కూడా ఈ జీవ రసాయనాలు, బదనికలు, ఇటువంటివి, ఈ మందులు ఇవన్నీ వాడవచ్చా, జీవనియంత్రణ పద్ధతులు వాడి మన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చా? ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో అనేక పంటలు మొదలెడుతున్నారు, పత్తి గాని మిరప గాని రకరకాల పంటలు మన రైతులు వేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ జీవ నియంత్రణ పద్ధతులు మనం మొదలుగా ఏ విధంగా ఉపయోగించుకోవాలి?
0: ఇది చాలా మంచి ప్రశ్న సార్, చాలా అవసరమైన ప్రశ్న ఈ టైంకి. ముఖ్యంగా ఈ జీవ రసాయనాల్లో చాలా ముఖ్యమైనటువంటి ట్రైకోడర్మా విరిడే అనేటువంటి జీవ శిలీంధ్రము మనకు అందుబాటులో ఉంది. ఏ ఏ పంటల్లో అయితే నేల ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళు, అంటే వేరుశనగలో మొదలుకుళ్ళు, కాండంకుళ్ళు, వేరుకుళ్ళు, అట్లాగే మనకు మొక్కజొన్నలో ఎర్వీనియా స్టాక్ రాట్ బ్యాక్టీరియా కాండంకుళ్ళు, పూతనాంతరం వచ్చేటువంటి ఎండు తెగులు, అలాగే మిరుపలో ఎండు తెగులు, ఇలా వివిధ కూరగాయల్లో నారుకుళ్ళు, ఆ తర్వాత మొక్కలు ఎండిపోవడము, ఇలాంటి నీల ద్వారా వ్యాపించేటువంటి శిలీంధ్రాలన్నింటినీ నివారించడానికి ముందుగానే మనము పంట వేసుకోక ముందే ఈ యొక్క శిలీంధ్రంతో నేల శుద్ధి చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి ట్రైకోడర్మా విరిడి ఈ జీవ శిలీంధ్రం ఏంటి అనంటే దీన్ని ఉపయోగించి నేల శుద్ధి చేసుకుని మనము నేల ద్వారా వ్యాపించేటువంటి శిలీంధ్రాలను దుక్కిలోనే నివారించుకునేటువంటి అవకాశం మనకిప్పుడు ఉంది.
1: ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి ఎకరానికి

0: ఎంత మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది?
1: సాధారణంగా 4 నుంచి 5 కిలోల ట్రైకోడర్మా విరిడి అనేటువంటి పొడిని 100 కిలోల పశువుల ఎరువులో కలుపుకొని 1 వారం రోజులు దాన్ని మాగబెట్టుకొని నీడలో ఉదయ సాయంత్రాలు తడిపొడిగా ఉండేటట్టు కొంచెం తడులిస్తూ 1 వారం రోజులు దాన్ని ఉంచితే మనకు శిలీంద్రం అనేది బూజులాగా పెరుగుతుందన్నమాట. అప్పుడు రైతు సోదరులు దుక్కిలో ఈ యొక్క పశువుల ఎరువుని మరియు దీన్ని పెరిగినటువంటి బూజును కలుపుకొని చల్లినట్లయితే చాలా మంచి ఫలితాలు. ముఖ్యంగా కందులు సాగు చేసేటువంటి రైతులు ఎదుర్కొన్నటువంటి ఎండు తెగులు సమస్యను చాలా సమర్థవంతంగా నివారించేటువంటి అవకాశం ఉంటుంది. వివిధ అపరాలలో ఈ ట్రైకోడర్మా విరిడితో మరియు వేరుశనగలో విత్తన శుద్ధి గనక చేసుకున్నట్లయితే పంట మొదటి దశలో వచ్చేటువంటి నేల ద్వారా వ్యాపించే తెగుళ్ల నుంచి మనం నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో చివరగా ఈ జీవ నియంత్రణ కారకాల గురించి చూసుకున్నట్లయితే రైతు సోదరులు దీనిపైన మొగ్గు చూపాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అయితే ఈ ఒకవేళ జీవ నియంత్రణ కారకాలను మీరు వాడాలి అనుకుంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అక్రిపాన్ బయో కంట్రోల్ అనేటువంటి ల్యాబ్ మనకు అందుబాటులో ఉంది. అక్కడ వివిధ రకాల జీవ నియంత్రణ కారకాలను తయారు చేయడం జరుగుతుంది. అయితే మీరు ముందుగానే మీ అవసరతను బట్టి ఈ యొక్క ల్యాబ్ ని సంప్రదించినట్లయితే మీకు పంట కాలం అప్పుడు మీకు ఇది ఎన్పీవీ అని బీటీ కానీ ముఖ్యంగా ఈ ట్రైకోడర్మా విరిడే కానీ ఇవి మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి కొంత రసాయనాల వాడకాన్ని అనేది తగ్గించి జీవ నియంత్రణాల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు కాబట్టి వీటిపైన మొగ్గు చూపాల్సిన అవసరం ఉందని కోరు.
0: చాలా చక్కని వివరాలు. జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ ఏ విధంగా చేపట్టాలనే వివరాలు మన రైతు సోదరులకు తెలియజేశారు. ధన్యవాదాలు శైల గారు.
2: ఇంతవరకు జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ ఈ అంశాన్ని గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఇల్లు వాకిలీ కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.

ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్ 14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా. నంబర్ 0402324052 0402324052. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా రక్షకుడు చిత్రం కోసం కెజేఎస్ దాస్ సాధనా సర్గం ఆలపించిన గీతం విందాం. భువనచంద్ర సాహిత్యాన్ని అందించగా

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 15వ తేదీ సోమవారం సాయంత్రం 7:15 అంటే రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో వానాకాలంలో మేలైన పశుగ్రాసాల సాగు ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమం ఉంటుంది. రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారు ఈ ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమంలో పాల్గొని రైతులు, పశుపోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు, సలహాలు అందిస్తారు. ఆసక్తిగల రైతులు, పశుపోషకులు మీ సందేహాల నివృత్తికై ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324-08-52, 2324-08-53, ఎస్టిడి కోడ్ 040. గుర్తుంచుకోండి, రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. వానాకాలంలో మేలైన పశుగ్రాసాల సాగు అనే అంశానికి సంబంధించి మీకున్న సందేహాలను అడిగినట్లయితే రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారు అప్పటికప్పుడే మీకు సమాధానాలు, సలహాలు అందిస్తారు. మా ఫోన్ నెంబర్లు 2324-08-52, 2324-08-53, ఎస్టిడి కోడ్ 040. చిత్రసీమలో ఇప్పుడు ఖడ్గం చిత్రం కోసం సుమంగళి ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువత పెద్ద సంఖ్యలో ముందుకొచ్చి రక్తదానం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. అత్యవసర సమయంలో రక్తం అందక ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదని ఆయన అన్నారు. గత ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రంతో కలిసి ప్రయత్నించిందని, తాము అధికారానికి వచ్చిన వెంటనే దాన్ని అడ్డుకోవడంతో తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అనంతరం ఆయన స్లోవేకియా రాజధాని బ్రటిస్లావాకు చేరుకుంటారు. సాలార్జంగ్ మ్యూజియం ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ సాయంత్రం అధికారికంగా ప్రారంభించారు. ఈ వేడుకలు 21వ తేదీ వరకు జరుగుతాయి.

వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలోని పాఠశాలలు రేపు తిరిగి తెరుస్తారు. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అనసూయ సీతక్క చెప్పారు. మన దేశంలో అంతరిక్ష అర్థవ్యవస్థ రానున్న దశాబ్ద కాలంలో 800 కోట్ల నుంచి 4800 కోట్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రత్యేక దర్శనానికి సుమారు గంటన్నర, ఉచిత దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పడుతోంది. గోల్కొండ బోనాల ఉత్సవాలు వచ్చే నెల 16 తేదీన ప్రారంభమవుతాయి. రాష్ట్రంలో భారీ వర్ష సూచనల నేపథ్యంలో హైదరాబాద్ కోరర్బన్ రీజియన్ పరిధిలో అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశంలో నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరించేందుకు అనేక చోట్ల అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:03 కావస్తోంది. ప్రకటించిన కరెంట్ అఫైర్స్ కార్యక్రమం మరికొద్దిసేపట్లో.
1: ఆకాశవాణి పుష్కర సంకల్పం, వికసిత భారత్ పథం అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు శ్రీ ప్రొఫెసర్ వెంకటరమణ గారు, విశ్రాంత ప్రొఫెసర్ శ్రీ డాక్టర్ రాజారాం గారు, అసోసియేట్ ప్రొఫెసర్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగం అధిపతి, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇఫ్లు. సంభాషించిన వారు గోపగోని సప్తగిరి.
2: ఆకాశవాణి శ్రోతలకు అందరికీ నమస్కారం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో నైపుణ్య వికసిత భారతం, కౌశల్ వికాస్తో సాకారం అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి అందరికీ స్వాగతం. చదువు ఒక పునాది, నైపుణ్యం ఒక శక్తి. ఆ శక్తే యువతను ఉద్యోగ అన్వేషకులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా మారుస్తుంది. భారత్ యువశక్తిని నిజమైన మానవ వనరుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అతి ముఖ్యమైన కార్యక్రమం పీఎం కౌశల్ వికాస్ యోజన. సాంప్రదాయ నైపుణ్యాల నుండి ఏఐ, డ్రోన్, సైబర్ సెక్యూరిటీ వంటి భవిష్యత్ రంగాల వరకు, గ్రామీణ యువత నుండి మహిళా సాధికారత వరకు దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ నైపుణ్య విప్లవాన్ని విశ్లేషించేందుకు మన స్టూడియోలో ఉన్నారు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్, జర్నలిజం విభాగం అధిపతి డాక్టర్ రాజారాం గారు, అలాగే విశ్రాంత ప్రొఫెసర్ వెంకటరమణ గారు. నమస్కారం అండి. ప్రొఫెసర్ రాజారాం గారు, నైపుణ్యమే నిజమైన సంపద అంటారు. పీఎంకేవీవై అంటే పీఎం కౌశల్ వికాస్ యోజన, ఈ భావనను ఆచరణలో ఎలా నిరూపించింది?
3: ఒక మేజర్ సమస్యను అడ్రస్ చేయడానికి భారత ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం అండి. మనము డిగ్రీలు పొందుతా ఉన్నారు లక్షలాదిగా, దేశం హైయెస్ట్ నంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఉన్నత విద్యలో కానీ రకరకాల విద్యలో కానీ వివిధ స్థాయిలో, కానీ వాళ్ళ డిగ్రీ మట్టుకు పనిచేస్తున్నాయా అన్న ఆలోచనతో కేవలం డిగ్రీలు ఉంటే సరిపోతుందా, వీళ్ళకి స్కిల్ ఉందా లేదా. ఇప్పుడు స్కిల్ కావడం, స్కిల్ ఈజ్ వెరీ క్రిటికల్ ఇన్ గెటింగ్ ద ఎంప్లాయ్మెంట్. అయితే అందరూ ప్రభుత్వ ఉద్యోగాల వైపు లేదా రొటీన్ ఉద్యోగాల వైపు పోకుండా వివిధ రంగాలలో వాళ్ళు ఏదైనా స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటే చాలా రంగాలలో, భారతదేశంలో సార్ చెప్పినట్టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది, మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక హెల్త్ సెక్టర్ ఎక్స్పాండ్ అవుతుంది, ఎలక్ట్రానిక్ సెక్టర్ ఎక్స్పాండ్ అవుతుంది, చాలా మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, ఊహించని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇందులో స్కిల్డ్ పీపుల్కి చాలా అవకాశాలు ఉన్నాయి. నాకు డిగ్రీ ఉంది, ఉద్యోగం ఏమంటే కుదరట్లేదు. సో దీన్ని ఒక ఫ్రీ షార్ట్ టర్మ్ స్కిల్ ట్రైనింగ్ కౌశల్ యోజన ద్వారా మీకు మీరు ఎంచుకున్న ఎలక్ట్రానిక్స్, మీరు చిన్న ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఒక ప్లంబర్ కావచ్చు, లేదా లాజిస్టిక్స్ ఎక్స్పర్ట్ కావచ్చు, ఒక హెల్త్ ఎక్స్పర్ట్ డిఎంఎల్టీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, ఐటీలో కావచ్చు, డ్రోన్ రంగంలో కావచ్చు, హాస్పిటల్లో ఒక టెక్నీషియన్గా, రేడియాలజీ టెక్నీషియన్గా, ఎనీథింగ్, ఇది ఊహించనన్ని రంగాలలో స్కిల్ ఉంటే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. భారత ఒక అభివృద్ధి చెందుతున్న పెద్ద మేజర్ ఎకానమీ కాబట్టి హెల్త్ కేర్, కన్స్ట్రక్షన్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్ ఇట్లాంటి అనేక రంగాలలో స్కిల్ ఉంటే ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ కౌశల్ యోజన ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ఒక అవకాశాలు చూపెట్టి చాలా మందికి వేలాదిగా లక్షలాదిగా ఉద్యోగాలు పొందడానికి ఈ స్కీమ్ ద్వారా మనం ముందుకెళ్తా ఉన్నాం. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ మినిస్ట్రీ ద్వారా

0: పడుతున్న కార్యక్రమం. ఇది మరింత బలపడాల్సిన అవసరం ఉంది. యువత నాకు ఉద్యోగం లేదు, ప్రభుత్వమే ఉద్యోగం ఇవ్వాలి అన్న ఆలోచన నుండి బయటకు వచ్చి నేను ఒక స్కిల్ నేర్చుకుంటే, నాకు ఇష్టమైన రంగంలో నేను స్కిల్ నేర్చుకుంటే, ఆ నైపుణ్యాలు కనుక నాకుంటే ఆ రంగంలో స్థిరపడే అవకాశాలు ఇప్పుడు చాలా చాలా ఉన్నాయి. ఈ కౌశల్ యోజన అనేది కరెక్ట్గా ఇట్లాంటి యువతను ఉద్దేశించి చేపడుతున్న కార్యక్రమం అండి.
1: ప్రొఫెసర్ వెంకటరమణ గారు, పిఎం కౌశల్ వికాస్ యోజన అంటే PMKVY 1వ దశ నుంచి 4వ దశ వరకు వచ్చిన పరిణామాలు మెరుగుదల గురించి వివరించండి.
2: సార్ చెప్పినట్లుగా PMKVY అనేది ఏదైతే ఉందో, ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన అనేది, నైపుణ్యాల అభివృద్ధిలో చాలా కీలక పాత్ర వహిస్తుంది. భారతదేశం యొక్క విద్యారంగం మీద ఉండే ప్రధాన విమర్శ ఏంటంటే, నిరుద్యోగులకు విద్యార్థులకు కేవలం డిగ్రీలు మాత్రమే చేతికొస్తున్నాయి కానీ వారిలో నైపుణ్యాలు లేవు అనే విమర్శ చాలా కాలంగా కొనసాగుతుంది. దానికి జవాబుగా ఇది వచ్చింది. భారతదేశాన్ని ఒక హ్యూమన్ రిసోర్స్ హబ్ గా తయారు చేయడం కోసం ఇది ఒక గొప్ప అంశంగా మనం చెప్తాం. 2015 జూలై 15వ తేదీన దీన్ని వరల్డ్ యూత్ స్కిల్ డే అనే రోజున దీన్ని ప్రారంభించారు. దీంట్లో 4 ఫేజెస్ అనే ఉంటాయి. దీంట్లో PMKVY 1.0, PMKVY 2.0, PMKVY 3.0, PMKVY 4.0. ఈ PMKVY 1.0 అనేది 2015 నుంచి 2016 ఈ 2 సంవత్సరాల్లో జరిగింది. దీంట్లో 1 మిలియన్ విద్యార్థులకు అంటే 10 లక్షల మంది విద్యార్థులకు దీంట్లో స్కిల్ డెవలప్మెంట్ జరిగింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ అంతా కూడా ప్లంబింగ్, ఎలక్ట్రిసిటీ, డేటా ఎంట్రీ ఆపరేషన్స్, దీంట్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది జరిగింది. ఆ తర్వాత 2016 నుంచి 2020 వరకు దీంట్లో 2.0 అంటాము, ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన 2.0 అనేది, దీంట్లో దాదాపు 3 మిలియన్లు అంటే 30 లక్షల మంది యువతకు దీంట్లో స్కిల్ డెవలప్మెంట్ జరిగింది. దీంట్లో మన హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కానీ, మరి టూరిజం కానీ, హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కానీ, దాంట్లో దీంట్లో స్కిల్ డెవలప్మెంట్ అనేది జరిగింది. ఇక మూడోది 2020 నుంచి 2022 వరకు, యాక్చువల్ అది కోవిడ్ టైం, ఆ టైంలో కోవిడ్ జరిగింది కాబట్టి ఎక్కువ మంది ఎక్కడికి ఎక్కువ శిక్షణ ఇవ్వలేకపోయారు. కేవలం 7 లక్షల మంది మాత్రమే శిక్షణ పొందారు. మరి హెల్త్ కేర్ రంగానికి పరిమితమైంది. ఆ హెల్త్ కేర్ రంగానికి అప్పట్లో మార్కెట్ కూడా బాగా ఉంది, దాంతో 7 లక్షల మందికి స్కిల్ డెవలప్మెంట్ అనేది జరిగింది. ఇక నాలుగోది 2022 నుంచి ఈ రోజు వరకు, దీంట్లో దాదాపు 5 మిలియన్ 50 లాక్ మెంబర్స్ కి, అన్ఎంప్లాయిడ్ యూత్ కి స్కిల్ డెవలప్మెంట్ అనేది జరిగింది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్స్ కానీ, డ్రోన్ టెక్నాలజీ కానీ, కోడింగ్ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అదేవిధంగా సాఫ్ట్ స్కిల్స్, ఇట్లాంటి రంగాలకి ప్రాధాన్యత వహించి ఈ రంగాల్లో మరి స్కిల్ డెవలప్మెంట్ అనేది జరగటం అనేది జరిగింది. సో ఈ విధంగా మారుతున్న సామాజిక అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా స్కిల్స్ ను కూడా విద్యార్థులు పెంచుకోవాల్సిన అవసరాన్ని ఇది గ్రహించి కొత్త కొత్త కోర్సులను దీంట్లో తీసుకురావటం అనేది కూడా జరిగింది. దీంట్లో 3 రకాలైన అంశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫ్రీ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. 3 నెలలు లేదా 4 నెలలు ఒక సర్టిఫికేట్ కోర్స్ లాగా ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే ఇండస్ట్రీ రిలెవెంట్ స్కిల్ సర్టిఫికేషన్, అంటే దగ్గరలో ఉన్న ఇండస్ట్రీస్ ని సర్వే చేసి వారికి ఏ అయితే స్కిల్స్ అవసరమవుతాయో అవి ఆ స్థానిక యువతలో ఆ స్కిల్ డెవలప్మెంట్ చేయటం అనేది ఒకటి. అంటే ఇండస్ట్రీని, ఎడ్యుకేషన్ రెండింటిని కూడా లింకప్ చేసి కొన్ని కొత్త కోర్సులు తీసుకురావటం అనేది దీంట్లో భాగంగా మనం చెప్తాం. మూడోది ఏంటంటే అంతకుముందు ఏవైతే స్కిల్స్ ఉంటాయో వృత్తిపరంగా కానీ, కుల పరంగా కానీ, లేకపోతే కుటుంబ పరంగా కానీ, వంశపారంపరంగా కానీ ఏవైతే స్కిల్స్ ఉంటాయో వాటిలో సర్టిఫికేషన్ అనేది చేయటం, దాని ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుదల చేసుకునే అవకాశాన్ని కల్పించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. దీంతో పాటు మనకి ఎవరైతే శిక్షణ పొందుతారో వారికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వటము, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇవ్వటము, ఇవన్నీ కూడా దీంట్లో అంశంగా ఉంటాయి. కేవలం ఒక విద్యార్థిగా మాత్రమే కాకుండా ఒక నైపుణ్యాభివృద్ధి వ్యక్తిగా మార్చడం అనేది చూస్తాము. ఇది భారతదేశాన్ని ఒక హ్యూమన్ రిసోర్స్ హబ్ ప్రపంచానికి, మీకు కావాల్సిన నిపుణులందరూ కూడా భారతదేశంలో ఉంటారు, భారతదేశం నుంచి ప్రపంచానికి ఎలాంటి నిపుణులు కావాల్సినా కానీ అలభ్యంగా ఉంటారు అనేది దీంట్లో ఒక గొప్ప అంశంగా మనం చెప్తాం.
1: ప్రొఫెసర్ రాజారాం గారు, ఈ కౌశల్ వికాస్ యోజనలో AI, డ్రోన్, సైబర్ సెక్యూరిటీ వంటి అత్యాధునిక రంగాల్లో శిక్షణ అందించడం, అలాగే భవిష్యత్ ఉద్యోగ మార్కెట్ దృష్టికోణంలో విశ్లేషించండి.
0: అవును, ఇది చాలా మంచిదండి. ఉదాహరణకి ఇప్పుడు మనం 2 రకాల యుద్ధాలైతే ప్రస్తుతం చూస్తా ఉన్నాం. మనం ఒకటి యుక్రెయిన్ రష్యా యుద్ధము, అట్లాగే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, ఈ యుద్ధాలలో చూస్తున్నప్పుడు పెద్ద పెద్ద యుద్ధ విమానాల కంటే వాళ్ళు ఎక్కువ ప్రభావితం ఏం చెప్తున్నాయండి, డ్రోన్స్ చెప్తున్నాయి. చిన్న చిన్న డ్రోన్స్, వీడు ఒక $10,000 సంబంధించిన ఒక డ్రోన్ వేస్తే వాళ్ళు దీన్ని అడ్డుకోవడానికి $1 మిలియన్ విలువైన క్షిపణులు వాడాల్సి వస్తుంది. సో ఇది ఒక కొత్త అవకాశాన్ని సృష్టించింది. యుద్ధ రీతులు మారిపోయినాయి. డ్రోన్లు అనేది కేవలం యుద్ధాల్లో కాకుండా, యుద్ధాల్లో అయితే ఎంత మార్పును చూపెట్టినాయో, అగ్రికల్చర్లో టూరిజంలో రకరకాల

0: చాలా రంగాల్లో డ్రోన్స్ అనేది చాలా చాలా ఇంపాక్ట్ఫుల్ ఉన్నాయి. క్లైమేట్ చేంజ్ పోరాటంలో కూడా ఎన్నో రకాలుగా డ్రోన్ టెక్నాలజీ అవసరం ఉంది. ఇది అత్యంత గొప్ప స్కిల్ రిక్వైర్మెంట్ కాదు, ఒక మంచి ట్రైనింగ్తో డ్రోన్ టెక్నాలజీ నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇది కరెక్ట్ గుర్తించింది. సో డ్రోన్ టెక్నాలజీలో మనం నైపుణ్య శిక్షణ ఇచ్చుకోవడము. ఇప్పుడు డ్రోన్స్ ఎక్కువ తయారు చేస్తున్న దేశాల్లో భారత్ కూడా ఉందండి, ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం, అనేక స్టార్టప్స్ వచ్చినాయి డ్రోన్ టెక్నాలజీలో. సో మనం రియలైజ్ అవుతున్నాం కంటెంపరీగా ఏం నీడ్స్ మారుతున్నాయి, యుద్ధం ఎట్లయితే మారుతూ ఉందో డ్రోన్ల ద్వారా మిగతా రంగాల్లో, ఈవెన్ అగ్రికల్చర్లో. ఇప్పుడు ఒక ఉదాహరణకు మీకు చెప్తే, ఈ డ్రోన్ టెక్నాలజీ ఏఐ ఆధారితంగా మనం కంప్లీట్ పెస్టిసైడ్స్ ఉన్న పంట మీద అంతా కొట్టకుండా ఎక్కడైతే పెస్ట్ పట్టిందో ఈ పంటలలో కరెక్ట్ అదే భాగాన్ని ఏఐ ద్వారా గుర్తించి ఈ డ్రోన్ ద్వారా ఆ మాత్రమే మనం పెస్టిసైడ్ వాడతాం, మిగతా అంత పంటకు కొట్టాల్సిన అవసరం లేదు. ఈ రెండు సినర్జిటిక్ పనిచేస్తున్నాయి, ఏఐ డ్రోన్ ఇంకా ఊహించని మార్పులకు దారితీస్తాయి. మీకు తెలుసు రోబోటిక్ టెక్నాలజీ ఎలా మారింది మన హెల్త్ కేర్ రంగంలో కానీ, మిగతా సర్వీస్ సెక్టర్స్ లో కానీ, మిగతా అన్ని రంగాల్లో రోబోటిక్స్ రాబోతా ఉన్నాయి. ఇంకొకటి మీరు సైబర్ సెక్యూరిటీ అన్నారు, సైబర్ సెక్యూరిటీలో పెద్ద విక్టిమ్ భారతదేశం అండి. యుద్ధాలు కూడా సైబర్ సెక్యూరిటీలో జరగబోతున్నాయి, సైబర్ వార్స్ జరుగుతున్నాయి, కంప్యూటర్ బేస్డ్ జరుగుతూ ఉన్నాయి రాబోయే కాలంలో. ముఖ్యంగా ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అని, లేదా ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ మోసాలని, రకరకాల ట్రాప్స్ ఇట్లాంటి ద్వారా కూడా మన భారతదేశం మీరు చెప్తే నమ్మరు 22,000 కోట్ల రూపాయలు లాస్ అయిందండి ఒక సంవత్సరంలో. 22,000 కోట్లు అనేది ఎంతో మంది వృద్ధులు, రిటైర్డ్ పీపుల్ లేదా యంగ్స్టర్స్, ఈవెన్ టెక్నీషియన్స్ కూడా డిజిటల్ అరెస్ట్ అంటే భయపడతారు. డిజిటల్ అరెస్ట్ అనేది లేదు అనేది చెప్తా ఉంటారు. సైబర్ సెక్యూరిటీ ఇది ఒక ముఖ్య అంశం, మనకు అవేర్నెస్ లేకపోవడమే. ఇట్లాంటి సైబర్ సెక్యూరిటీలో కానీ, మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ ను కాపాడుకోవడంలో కానీ, మిగతా దేశానికి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ, మన యొక్క వెబ్సైట్స్ కానీ, సైబర్ ఇన్స్టాలేషన్స్ ని కాపాడుకోవడంలో కానీ, ఇది చాలా అత్యవసరమైన స్కిల్ అండి. టెక్నాలజీస్, ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో కౌశల్ యోజన ద్వారా చాలా మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులకి, ఏఐ నిపుణులకి, డ్రోన్ నిపుణులకి మనం తయారు చేసుకోగలుగుతాం. చాలా అవసరం. ఇంకా రాబోయే కాలంలో మరింత మంది ఈ రంగాల్లో ప్రవేశించాల్సిన అవసరం ఉంది. భారత్ ని సైబర్ సెక్యూరిటీ పరంగా బలోపేతం చేసుకోవాల్సి ఉంది. అమాయకుల డబ్బులు ఎక్కడో కాంబోడియాలో, థాయిలాండ్ లో కూర్చున్నవాడు మనకి కేవలం ఇట్లాంటి సైబర్ థ్రెట్స్ ద్వారా క్రూక్స్ మనల్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
1: ప్రొఫెసర్ వెంకటరమణ గారు, ఈ గ్రామీణ యువతకు నగరాల్లో అవకాశాలు అందించడంలో పీఎం కౌశల్ వికాస్ యోజన పాత్ర ఏంటి?
2: చాలా చక్కటి ప్రశ్న అండి. వాస్తవానికి నిరుద్యోగ సమస్య అనేది సర్వత్రా ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉంది, పట్టణ ప్రాంతాల్లో ఉంది. అయితే పట్టణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల్లో మరి సాఫ్ట్ స్కిల్స్ కానీ, లేకపోతే లైఫ్ స్కిల్స్ కానీ, కంప్యూటర్ స్కిల్స్ కానీ త్వరితగతిని తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో కొంత బ్యాక్లాగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని పోడ్చడం కోసం కేంద్ర ప్రభుత్వం దీంట్లోనే గ్రామీణ ప్రాంతాల వారి కోసం ఉపయోగపడే విధంగా కొన్ని కొత్త స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఇది ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన అనే దాంట్లో మరి ప్రధానంగా గ్రామీణ యువకులు ఎవరైతే ఉంటారో వారికి జీవన నైపుణ్యాలు, అదేవిధంగా కంప్యూటర్ నైపుణ్యాలు, వృత్తిపరమైన నైపుణ్యాలు, వీటిని తీసుకొచ్చేట కోసం ఉచిత శిక్షణ అనేది ఇవ్వటం అనేది మనం చూస్తాం. రెండోది ఏంటంటే పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఆ పరిశ్రమల ద్వారా శిక్షణ ఇవ్వటం అనేది మనం చూస్తాం. అంటే ఇండస్ట్రీ బేస్డ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ గా మనం చూస్తాం. ఇక మూడోది ఏంటంటే ఉద్యోగం ఆధారంగా శిక్షణ, ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది కూడా చూస్తాం. అంటే ఉద్యోగాలు ఇచ్చి ఆ ఉద్యోగం ద్వారా కొంత శిక్షణ ఇవ్వటం అనేది చూస్తాం, ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటాం. ఎలక్ట్రానిక్ రిపేర్స్ కానీ, హెల్త్ కేర్ కానీ, హాస్పిటాలిటీ కానీ, లాజిస్టిక్స్ రంగంలో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిని పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్లేలాగా చేసి వారికి ఉపాధి సౌకర్యాలు కల్పించడం కోసం ఈ శిక్షణ కార్యక్రమాలు అనేవి చూస్తాం. అదేవిధంగా అంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు వంశ పారంపర్యంగా కానీ, కుల వృత్తుల పరంగా కానీ ఏమైనా కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకుని ఉంటే కనుక వాటిని రికగ్నైజ్ చేసి కొన్ని కోర్సుల ద్వారా వాటిని సర్టిఫై చేయటం, ఆ సర్టిఫికేషన్ అనేది వాళ్ళకి ఉంటుంది. లాంఛన ప్రాయం కాని డిగ్రీ అనేది ఉంటుంది చేతులు, లాంఛన ప్రాయం కాని శిక్షణ అనేది ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఫార్ములైజ్ చేస్తారు, ఫార్ములకు ఒక డిగ్రీ అనేది అతనికి ఇస్తారు, ఒక డిగ్రీ అనేది ఇచ్చి అతనికి ఉపాధి అవకాశాలు మెరుగుపడేలాగా చూడటం అనేది చూస్తాం. సో ఈ విధంగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతకు పట్టణ ప్రాంతాల్లో కొన్ని పరిశ్రమల్లో కానీ, లేక ఇతర చుట్టుపక్కల అంశాల్లో కానీ ఈ శిక్షణ ఇవ్వటం అనేది మనం చూస్తాం. దీంట్లో మూడు రకాలైన శిక్షణ అనేది ఉంటుంది. ఒకటి ఏంటంటే కంప్యూటర్ రంగంలో శిక్షణ. ఆ కంప్యూటర్ స్కిల్స్ అనేవి డెవలప్ చేయాలి. దీన్ని సాఫ్ట్ స్కిల్స్ అని చెప్తాము. రెండోది ప్రొఫెషనల్ స్కిల్స్, వైద్య రంగంలో కావాల్సిన స్కిల్స్ కానీ, లేకపోతే విద్యా రంగంలో కావాల్సిన స్కిల్స్ కానీ, టూరిజం రంగంలో కావాల్సిన స్కిల్స్ కానీ, సెక్టర్ బేస్డ్ స్కిల్స్ అని చెప్తాం. ఒక్కొక్క సెక్టర్ కొన్ని కొన్ని స్కిల్స్ అడిషనల్ గా అవసరం అవుతాయి. విద్యార్థికి ఎవరు ఏ రంగం అయితే బాగా ఆసక్తి ఉంటుందో గమనించి ఆ

0: ఆసక్తి గల రంగంలో స్కిల్స్ ని డెవలప్ చేయటం అనేది మనం చూస్తాం. ఇక మూడోది ఏంటంటే జీవన నైపుణ్యాలు, అంటే అతనికి మంచిగా ఎట్లా మాట్లాడాలి, తనలో ఉన్న నైపుణ్యాలను ఇతరులకు ఎలా ప్రదర్శించాలి, అదేవిధంగా తనకి తాను ఆత్మగౌరవంతో ఎలా జీవించగలగాలి అని జీవన నైపుణ్యాలలో సంబంధించిన శిక్షణ అనేది ఇవ్వటం. ఈ స్కిల్స్ అన్ని ఇవ్వటం ద్వారా ఒక వ్యక్తిని ఒక సమగ్రమైన వ్యక్తిగా నిలబెట్టే ప్రయత్నం అనేది దీని ద్వారా జరుగుతుంది. అంటే ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా ఉంటాడో హీ కెన్ గెట్ త్రూ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, అతను ప్రపంచంలో ఎక్కడైనా కానీ తను మనుగడ సాగించగలడు. కాబట్టి వ్యక్తిలో ఆత్మగౌరవాన్ని హోదాన్ని ప్రతిబింబించే విధంగా జీవన నైపుణ్యాలు, కంప్యూటర్ నైపుణ్యాలు, వృత్తిపరమైన నైపుణ్యాలు ఇవన్నీ తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి అర్బన్ ఏరియాస్లో కొన్ని ఉపాధి అవకాశాలు కల్పించి వారికి అంతకు ముందు వరకు వారు ఏవైతే కొంత వెనుకబడుతనానికి గురయ్యారో ఆ వెనుకబడుతనానికి పరిహారంగా ఇది తీసుకురావటం అనేది చూస్తాం. వాస్తవానికి ఇది ఒక వినూత్నమైన పథకంగా మనం చెప్తాం. ఇంతకు ముందు వరకు కూడా ఇట్లాంటి పథకాలు ఏవి రాలేదు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఉపాధి కోసం మరి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి శిక్షణ అనేది ఈ విధంగా రావటం అనేది చాలా వినూత్నమైనది గాని మనం చెప్పాం.
1: ప్రొఫెసర్ రాజారాం గారు, మహిళలకు సీఎం కౌశల్ వికాస్ యోజన ప్రత్యేకంగా ఏ రంగాల్లో శిక్షణ ఇస్తుంది? ఈ స్త్రీ సాధికారిత పరంగా దీన్ని ఎలా చూడవచ్చు?
2: స్త్రీ సాధికారిత పరంగా పిఎం కౌశల్ వికాస్ యోజన కీలక ముందడుగు అని చెప్పుకోవచ్చు. ఇంతవరకు మాకు డిగ్రీలు లేవు, మాకు ఉద్యోగాలు లేవు అని చెప్పుకొని మహిళలు చాలా కాలంగా ఆర్థికంగా సాధికారిత సాధించలేకపోయారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు. పిఎం కౌశల్ వికాస్ యోజన ద్వారా ఇప్పటివరకు మనం ఒక 75 లక్షల మంది మహిళలకు ట్రైనింగ్ ఇచ్చుకున్నాం వివిధ రంగాల్లో. పిఎం కౌశల్ యోజన ద్వారా మనము ఒక 45% ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఆర్ విమెన్. ఒక 45% మంది విమెన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక సాంప్రదాయ రంగాలు మనం స్టీరియోటిపికల్ అనుకోవచ్చు. ఆ రంగాలతో పాటు ఇప్పుడు బ్యూటీ, వెల్నెస్, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, హెల్త్ కేర్, రిటైల్ అండ్ కస్టమర్ సర్వీస్ ఇట్లాంటి రంగాలతో పాటు, సంప్రదాయ రంగాలతో పాటు వాళ్ళకి ఐటీ అండ్ డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తున్నాము. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో కూడా మీరు చాలా మంది చిన్న చిన్న కేవైసీ అని ఉంటాయి బ్యాంకింగ్, మహిళలు నడిపిస్తూ ఉంటారు. పిఎం కౌశల్ వికాస్ యోజన ద్వారా సాధ్యమైంది. ఇంకా వాళ్ళకి ఫుడ్ ప్రాసెసింగ్, వాళ్ళకి హ్యాండిక్రాఫ్ట్స్, ఎంబ్రాయిడరీ, వాళ్లకు సహజ సిద్ధంగా ఇంట్రెస్ట్ ఉన్నాయి, అవకాశాలున్నాయి. ఎక్కడైతే మార్కెటింగ్ అవకాశాలున్నాయి ఇవన్నీ రంగాలను కూడా ఎంచుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, హ్యాండిక్రాఫ్ట్స్, ఎంబ్రాయిడరీ, ఆంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనింగ్, వాళ్లే ఒక ఔత్సాహికంగా పారిశ్రామికవేత్తలుగా ఎలా ఎదగవచ్చు. వీటితో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు డ్రోన్ అండ్ ఏఐ రిలేటెడ్ కూడా చాలా మంది మహిళలు దేవర్ ట్రైన్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది స్కీమ్. ఏ రకంగా అంటే వాళ్ళకు మొట్టమొదటిగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎస్పెషల్లీ. తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వస్తుంది, వీళ్ళు ఆర్థిక రంగంలో వాళ్ళు ఒక భాగస్వామ్యం పొందుతారు. దాంతోపాటు ఆర్థిక స్వావలంబన ఏర్పడుతుంది. ప్రతిదానికి మగాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఈ స్కిల్స్ ద్వారా వాళ్లే నైపుణ్యాలు పెంపొందించుకొని వాళ్లే డబ్బు సంపాదించడం మొదలైనప్పుడు సాధికారికత వస్తుంది అనేది ఇప్పుడు మనం చాలా, ఇప్పుడు 75 లక్షల మంది కుటుంబాలు మారినట్టే అనేక మంది మహిళలు ఈ స్కీమ్ను అర్థం చేసుకొని జాయిన్ అయ్యి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న రంగమే అండి, ఏదైనా కావచ్చు, బ్యూటీ కావచ్చు, వెల్నెస్ కావచ్చు, ఎంబ్రాయిడరీ కావచ్చు, టైలరింగ్ కావచ్చు, ఐటీ స్కిల్స్, డిజిటల్ స్కిల్స్, ఏఐ, ఎనీథింగ్ మీరు చెప్పండి, దానికి సంబంధించిన ట్రైనింగ్ లభిస్తుంది. వాళ్ళు అద్భుతంగా ఆర్థికంగా ఎదగవచ్చు, ఎదుగుతూ ఉన్నారు.
1: ప్రొఫెసర్ రాజారాం గారు, నేటి యువతకు ముఖ్యంగా నైపుణ్య శిక్షణ పొందాలనుకునే యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి?
2: యువత ముఖ్యంగా రియలైజ్ కావాల్సింది ప్రపంచం చాలా వేగంగా మారుతుంది. టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఆంటర్ప్రెన్యూర్షిప్ ఇట్లాంటి రంగాల ద్వారా ప్రతి రంగము ఇంపాక్ట్ అవుతుంది. టెక్నాలజీ ద్వారా, ఇన్నోవేషన్ ద్వారా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా ఇట్లాంటి మార్పులు వస్తున్నాయి మనం అర్థం చేసుకోవాలి. దాంతోపాటు మనకి ఏ రంగాలలో ఆసక్తి ఉంది, ఏ రంగాల్లో అయితే మనం రాణించగలుగుతాం, స్కిల్స్ నేర్చుకోగలుగుతాం, ఆసక్తి, అవకాశాలు, ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని మీకు ఇష్టమున్న రంగంలో కానీ, అవకాశాలు వెల్లువెత్తుతున్న రంగాల్లో కానీ ఆ స్కిల్స్ పెంపొందించడానికి నిరంతరం కృషి చేయాలి. మనకు డిగ్రీలు ఉంటే కేవలం అవకాశాలు మొదలవుతాయి, దాంట్లో అప్లై చేసుకోవడానికే వస్తుంది, కానీ స్కిల్ ఉంటేనే మనం నిలబడగలుగుతాం. ఇప్పుడు స్కిల్డ్ యూత్ వాళ్ళు, మన నినాదం కూడా ఏంటంటే కౌశల్ భారత్ ఈజ్ కుశాల్ భారత్, స్కిల్డ్ ఇండియానే స్ట్రాంగ్ ఇండియా అంటున్నాడు. మనకు స్కిల్స్ లేని మ్యాన్ పవర్, రాబోయే కాలంలో మన నైపుణ్యాలు ఉంటేనే ఎక్కడైనా రాణిస్తాము, కనీసం సర్వైవ్ అవుతాము. దీనికి రీప్లేస్మెంట్ లేదు, మనము స్కిల్డ్ కావాల్సిందే. మీరు ఎంచుకున్న రంగం కావచ్చు, అవకాశాలు వెల్లువెత్తుతున్న రంగాలు కావచ్చు, ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. నిరంతరం నేర్చుకునే దిశగా ఉండాలి, ఆ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మన వాల్యూ అడిషన్ అనేది మనల్ని ఎక్కడైతే ఉద్యోగాలు తీసుకుంటూ మనం వాల్యూ అడిషన్ కల్పించినప్పుడే మనం ఆ రంగంలో నిలబడగలుగుతాం. ఇది యువత నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మన అతిథులు ప్రొఫెసర్ వెంకటరమణ గారు, ప్రొఫెసర్ రాజారాం గారు, అత్యంత సరళంగా సమగ్ర

0: సమగ్రంగా విశ్లేషించారు. ప్రధానంగా పీఎం కౌశల్ వికాస్ యోజన గురించి చెబుతూ, చదువు మాత్రమే చాలదు, నైపుణ్యం నేర్చుకోవాలి అన్న సందేశాన్నిచ్చారు. వికసిత భారత్ 2047 లక్ష్యం సాధించాలంటే యువత నైపుణ్య భారతదేశం కావాలని, అప్పుడే దేశం నిజంగా సకల రంగాల్లో సమృద్ధి సాధిస్తుందని వివరించారు. ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమం మా శ్రోతలకు, ముఖ్యంగా యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఆకాశవాణి శ్రోతల కోసం విలువైన సమయం కేటాయించి అవగాహన పెంపొందించినందుకు మీ ఇద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ప్రొఫెసర్ వెంకటరమణ గారు, ప్రొఫెసర్ రాజారాం గారు,
1: థ్యాంక్ యూ అండి. నమస్కారం.
2: ఇంతవరకు మీరు పుష్కర సంకల్పం, వికసిత భారత్ పథం అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. పాల్గొన్నవారు శ్రీ ప్రొఫెసర్ వెంకటరమణ గారు, విశ్రాంత ప్రొఫెసర్ శ్రీ డాక్టర్ రాజారాం గారు, అసోసియేట్ ప్రొఫెసర్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగం అధిపతి, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, ఇఫ్లు. సంభాషించిన వారు గోపగోని సప్తగిరి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా నంబర్ 0402324052 0402324052 ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా చంద్రముఖి చిత్రం కోసం సుజాత యదు బాలకృష్ణ ఆలపించిన గీతం విందాం. గీత రచన వెన్నెలకంటి, సంగీతం విద్యాసాగర్.

0: ఇప్పుడు జులై చిత్రం కోసం అద్నాన్ సమీ ఆలపించిన గీతం విందాం. గీత రచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: ఇంతకీ నీ పేరు చెప్పలేదు
2: మధు.

ఇప్పుడు కలేజా చిత్రం కోసం రమేష్ వినాయకం కారుణ్య ఆలపించిన గీతం విందాం. గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మణిశర్మ.

0: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
1: చిత్రసీమలో ఇప్పుడు ఓయ్ చిత్రం కోసం కేకే ఆలపించిన గీతం విద్దాం. గీత రచన వనమాలి, సంగీతం యువన్ శంకర్ రాజా.

ట్రైడ్ వన్స్ అగైన్ బట్ దే సెంట్ మీ బ్యాక్ వన్స్ అగైన్ సేయింగ్ మై హీమోగ్లోబిన్ వాజ్ ఇన్సఫిషియంట్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ డిసప్పాయింటెడ్ ఆఫ్టర్ దట్ ఐ వర్క్డ్ ఇన్ అ డయాగ్నోస్టిక్ కంపెనీ దేర్ ఐ లెర్న్డ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లడ్ స్టోరేజ్ బ్యాగ్స్ బికాస్ మై కంపెనీ యూస్ టు ప్రొడ్యూస్ దట్ ఐ యూస్ టు విజిట్ బ్లడ్ బ్యాంక్స్ ఫ్రీక్వెంట్లీ బై దెన్ యు నో బ్లడ్ డొనేషన్ హ్యాడ్ బికమ్ సంథింగ్ దట్ గేవ్ మీ అ డీప్ సెన్స్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ప్రైడ్ దెన్ ఐ గాట్ మ్యారీడ్ అండ్ చిల్డ్రన్ సో ఐ యు నో ఇట్ ఫేడెడ్ అవుట్ కంప్లీట్లీ దిస్ బ్లడ్ రిలేటెడ్ థింగ్స్ ఇట్ ఫేడెడ్ అవుట్ అండ్ సమ్వేర్ ఇన్ 2010 I was diagnosed with epithelial cell sarcoma and I had to undergo a major surgery. At that time, my hemoglobin was extremely low. Surgery could only be done if I received blood. My younger brother donated blood for me. The experience of receiving blood, oh, it was really a kind of energetic, I should tell. It felt as if a kind of strength and energy had entered me. I truly understood that a surgery or even a person's life can depend entirely on blood. I also realized how difficult it is to arrange donors. And when a person is in serious health conditions, getting blood is really saving one's life. People who donate blood are life givers or life savers. My respects and salutations to all those who donate blood regularly.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
3: కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324045204023240452 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో భాగంగా వానాకాలంలో మేలైన పశుగ్రాసాల సాగు అనే అంశం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారు రైతులు పశుపోషకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియచేస్తారు. ఆసక్తిగల రైతులు మాకు ఫోన్ చేయండి, సరి అయిన సలహాలు సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853. గుర్తుంచుకోండి, రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలిలో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. అంశం వానాకాలంలో మేలైన పశుగ్రాసాల సాగు. ఇందుకు సంబంధించి మీకున్న సందేహాలను అడిగినట్లయితే రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారు అప్పటికప్పుడే సమాధానాలు తెలియచేస్తారు. 2324-0852, 2324-0853 ఇవి మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్లు. ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ ప్రకటన విన్నారు. సమయం 11:00 కావస్తోంది. మరి కొద్దిసేపట్లో ఢిల్లీ నుంచి వార్తా ప్రసారం న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో భావన అనే అంశం గురించి కోట విజయ గారి లఘు ప్రసంగం, 6:15 భక్తరంజని కార్యక్రమంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, శివస్థుతి, చంద్రశేఖరాష్టకం ఉంటాయి. 6:35 పొలం పనులు, కంది పంటలో అనుకూలమైన రకాల ఎంపిక వివరాలు, జగిత్యాల జిల్లా సమాచార లేఖ ఉదయం 7:00 అందిస్తున్నవారు ఎం మహాదేవ్. 7:15 ఉదయ తరంగిణిలో ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల్లో అవగాహన చైతన్యం అనే అంశంపై సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీ శంకర్రావు గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి రాఘవాచారి గారి గాత్రం. 11:03 సంస్కృత పాఠం. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బి సుబ్రహ్మణ్యం గారి గాత్ర కచేరి. 12:10 యువవాణి. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో నందనవనాలు కథానిక రచన పివిఎస్ కృష్ణకుమారి. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శశిరేఖ పరిణయం కథ చిందు యక్షగానం 2వ భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం శంకరయ్య బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, పప్పు ధాన్యపు పంటల రకాలు, ఎరువుల నియంత్రణ వివరాలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో వానాకాలంలో మేలైన పశుగ్రాసాల సాగు అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. వికసిత్ భారత్ 7:45 ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలు. 9:15 స్పాట్ లైట్. 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం, ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలు. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11:48 దాటి 5 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్

29 కిలోహెడ్స్పై రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవామరి, నమస్తే, జై హింద్.